ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 18వ రోజు 2026 ఆగస్టు నెల 9వ తేదీ ఆదివారం. సమయం 5:58 దాటి 40 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. క్షేత్రదర్శిని. ఒక ఊరు, ఒక కొండ, ఒక కథ, ఒక నమ్మకం, ఒక నడక, ఒక ప్రార్థన, అడుగడుగున ఆధ్యాత్మికత, మలుపు మలుపున మహిమ. చూసే కొద్ది ఆసక్తి, వినే కొద్ది భక్తి, మనసు వెళ్ళాలనుకునే చోటుకి మన మాట తీసుకెళ్లే ప్రయాణం. చరిత్రను పలకరిద్దాం, విశ్వాసాన్ని తెలుసుకుందాం. ఆ క్షేత్రం

విశేషాలను విందాం, ఆ పవిత్రతను మనసారా ఆస్వాదిద్దాం. ఎక్కడో ఉన్న ఓ పుణ్యక్షేత్రం గురించి వినడం కాదు, ఆ క్షేత్రంలో మనమే ఉన్నట్టుగా, ఆ దారిలో మనమే నడుస్తున్నట్టుగా, ఆ ప్రార్థనలో మనము భాగమైనట్టుగా, ప్రతి కథలో ఒక విశేషం, ప్రతి విశేషంలో ఒక విశ్వాసం, ప్రతి విశ్వాసంలో ఒక మంచి సందేశం, అలాంటి ఎన్నో ఆధ్యాత్మిక అనుభూతుల్ని మీ ముందుకు తీసుకొచ్చే కార్యక్రమం క్షేత్రదర్శిని. మనసును తాకే కథలతో, భక్తిని పెంచే మాటలతో, తెలియని విషయాలను పరిచయం చేసే కబుర్లతో మీతో నేను, మీ ఆర్జే నాగ్. మరి ఈరోజు మన ప్రయాణం ఎక్కడికి? ఒక కొండపైకి, ఒక ప్రార్థన దగ్గరికి, ఒక విశ్వాసం వైపుకి. మలయాట్టూర్ సెయింట్ థామస్ పుణ్యక్షేత్రానికి రండి, క్షేత్రాన్ని దర్శిద్దాం, మనసారా యేసుని స్మరిద్దాం. స్టే ట్యూన్డ్.

0: కేరళలోని ఒక అందమైన ప్రదేశం. చుట్టూ పచ్చని కొండలు, పక్కనే పెరియార్ నది. ఆ కొండల్లో ఒక కొండ, దాని పేరే మలయాట్టూర్. ఈ కొండతో ఒక అపస్తులుడి పేరు ముడిపడి ఉంది. ఆ అపస్తులుడి పేరు ఏదంటే సెయింట్ థామస్. యేసుక్రీస్తు తన శిష్యుల్ని ప్రపంచమంతా వెళ్ళి తన సందేశాన్ని చెప్పమని పంపించారు కదా, ఆ పిలుపుతోనే థామస్ భారతదేశానికి వచ్చారని క్రైస్తవులు నమ్ముతూ ఉంటారు. అలా ఆయన మలయాట్టూర్కు వచ్చి ఆ కొండ మీద కూర్చొని ప్రార్థించేవారట. ఒక్కసారి ఊహించుకోండి, అది ఎంత నిశ్శబ్దమైన ప్రదేశమై ఉంటుందో. చుట్టూ కొండలు, ప్రకృతి, మధ్యలో ఒక మనిషి, కానీ ఆయన మనసులో మాత్రం ఒకే పేరు, జీసస్. ఆయన వేడుకునేది ఇలా, ప్రభువా, నువ్వు నాకు అప్పగించిన పని నేను చేయగలిగేలా నన్ను నడిపించు అని. అలా ప్రార్థించిన ఆ కొండ కాలం గడిచే కొద్దీ ఎంతోమంది భక్తులకు పవిత్రమైన ప్రదేశంగా మారింది. ఇప్పుడు కూడా అక్కడికి వెళ్ళే వాళ్ళు కొండ ఎక్కుతూ ఒక్కో అడుగు వేస్తుంటారు, ఒక్కో అడుగుతో ఒక్కో ప్రార్థన చేస్తారు. అక్కడి నుంచే మొదలవుతుంది మన మలయాట్టూర్ కథ. కానీ ఆ కొండకు కురిశుముడి అనే ఒక పేరుంది. ఆ పేరు ఎలా వచ్చింది? ఏసయ్యని స్మరిస్తూ ఆ కథలోకి మనం ఇప్పుడు మరో అడుగు వేద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: హల్లెలూయా.

వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించారు.

9490463863 నంబర్ కు కాల్ చేసి మీ ఆర్డర్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863.

మలయాట్టూర్లో మనం ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్దాం, ఇంకో అడుగు వేద్దాం. ఆ కొండ పేరు కురిశుముడి. కురిషు అంటే శిలువ. సో కురిశుముడు అంటే శిలువతో ముడిపడిన కొండ అని అర్థం చేసుకోవచ్చు. క్రైస్తవ సాంప్రదాయ కథనం ప్రకారం సెయింట్ థామస్ ఆ కొండపై ప్రార్థనలు చేస్తూ ఒక రాతిపై శిలువ గుర్తును చేశారని చెబుతారు. అప్పటి నుంచి ఆ ప్రదేశం భక్తుల మనసుల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. ఇప్పటికీ అక్కడికి వెళ్లే భక్తులు కొండ ఎక్కేటప్పుడు పొన్నుం కురిశు ముత్తప్పో అంటూ ప్రార్థనతో ముందుకు సాగుతుంటారు. ఒక్కసారి ఆ దృశ్యం ఊహించుకోండి. ఎవరో కుటుంబం కోసం ప్రార్థిస్తున్నారు, ఇంకెవరో అనారోగ్యంతో ఉన్నవారి కోసం ప్రార్థిస్తున్నారు, మరెవరో తమ పిల్లల భవిష్యత్తు కోసమే ప్రార్థిస్తున్నారు, ఇంకొందరు ఏసయ్య నాకేమి వద్దు, నువ్వు నా వెంట ఉంటే చాలు అని మనసులో అనుకుంటున్నారు. అదే కదా నమ్మకం. అంటే మన జీవితంలో కూడా కొన్ని కొండలుంటాయి, బాధల కొండలు, భయాల కొండలు, సమస్యల కొండలు. కానీ ఆ యేసు మీద నమ్మకంతో ఒక్కో అడుగు వేస్తే ఏ కొండనైనా సులభంగా దాటగలం. అయితే ఈ కురిశుముడిలో ఉన్న శిలువకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విశ్వాస కథ ఉంది. ఆ కథలో కూడా వెళ్దాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

కథ ఎక్కడాకిది? కురిసుముడి దగ్గర కదా. సెయింట్ థామస్ ప్రార్థించినట్లు విశ్వసించే ఆ కొండ దగ్గర ఇప్పుడు మనం అక్కడ కనిపించే శిలువ దగ్గరికి వచ్చాం. శిలువను చూసినప్పుడు మనకేం గుర్తొస్తుంది? ఖచ్చితంగా యేసు గుర్తొస్తాడు. మన కోసం ఆయన చూపించిన ప్రేమ గుర్తొస్తుంది. అలాగే మన కోసం ఆయన చేసిన త్యాగం కూడా గుర్తొస్తుంది. అందుకే క్రైస్తవులకు శిలువ అంటే కేవలం ఒక గుర్తు కాదు, అది యేసు ప్రేమ. మలయాట్టూరు శిలువను చూసే భక్తుడు కూడా తన మనసులో ఎన్నో మాటలు చెప్పుకుంటాడు. యేసయ్య, నా ఇంటిని కాపాడు, నా వాళ్లను ఆశీర్వదించు, నేను తప్పు చేసిన చోట నన్ను క్షమించు, నాకు మంచి దారి చూపించు. ఎంత చిన్న ప్రార్థనైనా సరే మనస్ఫూర్తిగా చెప్పినప్పుడు దానికి ఒక ప్రత్యేకమైన బలం ఉంటుంది కదా. అందుకే మలయాట్టూరుకు వెళ్ళిన వాళ్ళు అక్కడి శిలువను చూసి కాసేపు నిశ్శబ్దంగా నిలబడతారు. మాటలు లేకపోయినా మనసులో యేసుతో మాట్లాడతారు. అక్కడి నుంచి మన కథ మరో అందమైన దారిలోకి వెళ్తుంది. ఆ కొండను భక్తులు ఎందుకంత కష్టపడి ఎక్కుతారు? ఆ ప్రయాణంలో అంత ప్రత్యేకత ఏముంది? మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించి సంపూర్ణ వినోదం.

యేసును ఉద్దేశించి అన్నమాట, నా ప్రభువా, నా దేవా. ఆ మాటలో ఎంత నమ్మకం ఉందో చూడండి. అదే నమ్మకంతో ఈరోజు కూడా ఎంతోమంది మలయాట్టూరు కొండ ఎక్కుతున్నారు. అలా కొండ ఎక్కి పైకి చేరుకున్న తర్వాత వాళ్లను ఎదురు చూస్తూ ఉంటుంది ఒక పవిత్రమైన ప్రార్థనా స్థలం. అది సెయింట్ థామస్ సైరో మలబార్ చర్చ్. ఆ చర్చ్ లోపలికి మనం కూడా వెళ్దాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

మలయట్టూరు కొండ ఎక్కుతున్న ఒక భక్తుడిని ఊహించండి. మొదట్లో ఉత్సాహంగా అడుగులు వేస్తాడు, కొంచెం ఎక్కిన తర్వాత అలసిపోతాడు. ఎందుకు? ఎందుకంటే అతని మనసులో ఒక నమ్మకం ఉంటుంది, నేను యేసు దగ్గరకు వెళ్తున్నాను, అక్కడే ఈ ప్రయాణానికి అసలు అర్థం మొదలవుతుంది అని. మన జీవిత ప్రయాణం కూడా ఇలాంటిదే కదా. కొన్ని రోజులు చాలా సంతోషంగా ఉంటాయి, కొన్ని రోజులు కష్టంగా ఉంటాయి, కొన్నిసార్లు మనం కూడా మధ్యలో ఆగిపోవాలి అనిపిస్తుంది. కానీ యేసయ్యా, నువ్వు నాతో ఉన్నావు కదా అని అనుకుని మళ్ళీ ముందుకు నడుస్తాం. అందుకే మలయాట్టూరు కొండ ఎక్కడం కేవలం కొండ ఎక్కడం కాదు, మనసులోని భారాన్ని యేసు దగ్గర పెట్టి తిరిగి రావడం. ఇక్కడ మరో విషయం చాలా అందంగా ఉంటుంది. సెయింట్ థామస్ను గుర్తు చేసుకుంటే ఆయనకు యేసుతో ఉన్న అనుబంధం ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది. ఆయన చివరకు

కొండ ఎక్కి ఎక్కి చివరకు పైకి చేరుకున్నారు. కొంచెం అలసట, కానీ మనసులో మాత్రం చాలా ప్రశాంతత. సెయింట్ థామస్ సైరో మలబార్

చర్చ్. ఆ చర్చిలోకి అడుగు పెడితే చుట్టూ ఒక ప్రశాంతమైన వాతావరణం. అక్కడి చిత్రాలను చూస్తుంటే యేసు జీవితంలోని ఎన్నో ఘట్టాలు మన కళ్ళ ముందు కనిపించినట్టుగా అనిపిస్తుంది. యేసు పుట్టుక, ఆయన బోధనలు, ఆయన ప్రేమ, చేసిన త్యాగం, శిలువ, పునరుత్థానం అన్నీ మనకు మళ్ళీ గుర్తొస్తాయి. అప్పుడు మనసులో ఒక ఆలోచన వస్తుంది, ఏసయ్యా ఇంత ప్రేమ చూపించిన నీకు నేనేమివ్వగలను? మన దగ్గర ఇవ్వడానికి పెద్దగా ఏమీ లేకపోవచ్చు, కానీ ఒక మంచి మనసు ఇవ్వచ్చు, ఒకరిని క్షమించవచ్చు, బాధలో ఉన్నవారికి సహాయం చేయొచ్చు, మన ఇంట్లో ప్రేమగా మాట్లాడొచ్చు. అదే యేసు మనకు నేర్పిన మార్గం కదా. అందుకే మలయాట్టూర్లోని ఈ చర్చి కేవలం ఒక ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, చూసిన ప్రతి దృశ్య, విన్న ప్రతి వినతి మనకు యేసు ప్రేమను గుర్తు చేసే ఒక అనుభూతి. మలయాట్టూరు ఎందుకు ఇంతమంది భక్తుల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుందో తెలుసా? మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

క్షేత్రదర్శిని వింటున్నారు. నేను మీ ఆర్జే నాగ్. ఒక కొండతో మొదలైంది, సెయింట్ థామస్తో ముందుకెళ్ళింది, కురిశముడి దగ్గర ఆగింది, శిలువ దగ్గర యేసును గుర్తు చేసుకుంది, భక్తుల అడుగులతో కొండ ఎక్కింది, చివరకు సెయింట్ థామస్.

సైరు మలబార్ చర్చ్ దగ్గరకు చేరుకుంది. కానీ ఈ కథ ఇక్కడితో ముగియదు. ఎందుకంటే మలయాట్టూర్ నుంచి ఇంటికి తిరిగి వెళ్ళే ప్రతి భక్తుడి మనసులో ఒక చిన్న ప్రార్థన మాత్రం అలా మిగిలిపోతుంది. ఏసయ్య, నాతో పాటు నువ్వు కూడా రా అని. అదే అసలు విషయం. మనమంతా మలయాట్టూరు వెళ్ళలేకపోవచ్చు, ఆ కొండ ఎక్కలేకపోవచ్చు, ఆ శిలువ ముందు నిలబడలేకపోవచ్చు, కానీ మన ఇంట్లోని, మన గదిలోని, మన ప్రయాణంలోని ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఏసయ్యా నన్ను నడిపించు అని చెప్పొచ్చు. అక్కడే మన చిన్న మలయాట్టూరు మొదలవుతుంది. ఎందుకంటే యేసును వెతకడానికి ఎప్పుడూ కొండ ఎక్కాల్సిన అవసరం లేదు. మనసు తెలిస్తే చాలు, ఆయన ప్రేమను గుర్తు చేసుకుంటే చాలు, మన చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమిస్తే చాలు, మన జీవితంలో మంచి మార్గాన్ని ఎంచుకుంటే చాలు. మలయాట్టూర్ మనకు చెప్పే అందమైన సందేశం ఇదే అనిపిస్తుంది కదా. అడుగు చిన్నదైనా పర్వాలేదు, యేసువైపు వేస్తే ఆ అడుగే గొప్ప ప్రయాణానికి మొదలు. మీ ఇంట్లో, మీ కుటుంబంలో, మీ మనసులో యేసు ప్రేమ, శాంతి, ఆశ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ప్రైజ్ ద లార్డ్, జీసస్ బీ విత్ యూ. స్టే ట్యూన్డ్.

0: అంటే నా
1: ఇంకేం కావాలి?
0: వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ.
2: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో తప్పక వినండి.

ఆకాశవాణి వార్తలు చదువుతుంది ఎంట్రపాటి మాధవీలత. హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభమై ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతుంది. డిజిటల్ లావాదేవీల మోసాలు పెరుగుతున్నాయని, బ్యాంకింగ్ భద్రతను మెరుగుపరిచేందుకు పటిష్టమైన ఫోరెన్సిక్ సహకారం అవసరమని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. దేశాభివృద్ధికి యువత చురుకైన భాగస్వామ్యం ఎంతో అవసరమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. చైనాలోని హెఫైలో నిన్న జరిగిన 9వ ప్రపంచ యువ ట్రాన్స్నేషన్ ఛాంపియన్షిప్స్లో అండర్ 31 ఫెయిర్స్ విభాగంలో భారత క్రీడాకారులు సాగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి స్వర్ణ పతకం సాధించారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఈరోజు నుంచి

0: ప్రారంభమై ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయడంతో పాటు దేశభక్తి, జాతీయ సమైక్యత, భారత సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పే కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. 2022లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ప్రారంభమైన హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఆ తర్వాత దేశంలోనే అతిపెద్ద ప్రజా భాగస్వామ్య కార్యక్రమాల్లో ఒకటిగా రూపుదిద్దుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాలు, వర్గాలకు చెందిన ప్రజలు త్రివర్ణ పతాకాన్ని దేశ ఐక్యత, గౌరవం, సమిష్టి జాతీయ గుర్తింపుకు ప్రతీకగా భావించి వేడుకల్లో పాల్గొనేలా ఇది స్ఫూర్తినిస్తోంది. ఈ ఏడాది హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత కూడా ఉంది. భారత జాతీయ గీతం వందే మాతరం 150వ వార్షికోత్సవంతో ఈ కార్యక్రమం కలిసి రావడం ఒక విశేషం. దేశభక్తిని చాటే ఈ ప్రత్యేక వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా సామూహికంగా వందే మాతర గీతం నిర్వహిస్తారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా భారత విభజన సందర్భంగా ప్రజలు ఎదుర్కొన్న బాధలు, నిరాశ్రయత్వాన్ని స్మరించుకోవడానికి ప్రభుత్వం 14 ఆగస్టున దేశవ్యాప్తంగా విభజన విషాదాల స్మృతి దినం పాటించనుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మౌన ప్రదర్శనలు, భారత విభజనపై డాక్యుమెంటరీల ప్రదర్శనలతో పాటు పలు స్మారక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. జాతీయ జెండాను గర్వంగా ఎగురవేయాలని, వందే మాతరం నేర్చుకుని ఆలపించాలని, సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనాలని, భారత స్వాతంత్ర్య ప్రస్థానాన్ని తీర్చిదిద్దిన త్యాగాలను స్మరించుకోవాలని కోరింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా 200కు పైగా భారత రాయబార కార్యాలయాలు, హైకమిషన్లు, కాన్సులేట్లు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ఈ ఏడాది సూర్యపద్ తిరంగా డిజిటల్ రిలే కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో ఈరోజు జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద భారత వైమానిక దళం బ్యాండ్ ప్రదర్శన ఇవ్వనుంది. వందే మాతరం 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా ప్రజలను భాగస్వాములను చేస్తూ జాతీయ ఐక్యతను పెంపొందించడమే ఈ దేశభక్తి ప్రదర్శన లక్ష్యమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వేదికపై 32 మంది ఎయిర్మెన్, 8 మంది అగ్నివీర్, 3 మహిళలతో కూడిన వాయుసేన బృందం, సంగీత బృందం ప్రదర్శన ఇవ్వనుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. డిజిటల్ లావాదేవీల మోసాలు పెరుగుతున్నాయని, బ్యాంకింగ్ భద్రతను మెరుగుపరిచేందుకు పటిష్టమైన ఫోరెన్సిక్ సహకారం అవసరమని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. నిన్న ముంబైలో జరిగిన సహకార నవక్రాంతి కార్యక్రమంలో ప్రసంగిస్తూ మంత్రి, పట్టణ సహకార బ్యాంకుల భద్రతకు పటిష్టమైన సైబర్ భద్రత, డిజిటల్ భద్రతా చర్యల ఆవశ్యకత ఉందని చెప్పారు. సైబర్ ఆర్థిక నేరాలను ఎదుర్కోవడంలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ NFSU ప్రాముఖ్యతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దేశంలోని సహకార బ్యాంకులన్నింటికీ ఒక సమగ్ర సంస్థగా పనిచేసే నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NUCFDలో చేరాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా సహకార బ్యాంకులన్నింటికీ పిలుపునిచ్చారు.
1: मेरा जो कोऑपरेटिव का समझ है, बड़ा व्यापार करने के लिए छोटे छोटे लोगों की कोऑपरेटिव बनाकर छोटी पूंजी से बहुत बड़ी पूंजी निर्मित कर बड़ा व्यापार किया जा सकता है.
0: आकाशवाणी वार्ताలు వింటున్నారు. దేశాభివృద్ధికి యువత చురుకైన భాగస్వామ్యం ఎంతో అవసరమని కేంద్ర క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. నిన్న గుజరాత్లోని భావనగర్లో మహారాజా కృష్ణకుమార్ సింహ్జీ భావనగర్ యూనివర్సిటీలో యువతతో ముఖాముఖి నిర్వహించారు. భారత జనాభాలో ఎక్కువ మంది 35 ఏళ్లలోపు వారేనని పేర్కొంటూ, వారికి సరైన దిశ, అవకాశాలు, దృఢమైన సంకల్పం కల్పిస్తే దేశాభివృద్ధికి తోడ్పాటునందించిన వారమవుతామని అన్నారు. విశ్వవిద్యాలయానికి చెందిన రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులతో కూడా డాక్టర్ మాండవీయ

0: మాట్లాడారు. వారి విజయాలను అభినందించి మరింత ఉన్నత స్థాయి ప్రతిభను కనబర్చేందుకు కృషి చేయాలని ప్రోత్సహించారు. దేశ నిర్మాణ లక్ష్యంతో చేపడుతున్న మై భారత్ కార్యక్రమాల్లో విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలని ఆయన కోరారు. అనంతరం భావనగర్లో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్లో భాగంగా నిర్వహించిన బీజేపీ శిక్షణ కార్యక్రమంలో కూడా డాక్టర్ మాండవీయ పాల్గొని పార్టీ కార్యకర్తలతో సంభాషించారు. విద్యార్థులు తమ నిర్ణయాల్లో జాతీయ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. తమ చర్యలు దేశానికే విధంగా మేలు చేస్తాయో, దేశ అవసరాలను ఎలా తీరుస్తాయో యువత ఆలోచించాలని ప్రధానమంత్రి చెప్పారు. ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ మోదీ, ప్రతి తరం తమ కాలానికి సంబంధించిన ప్రత్యేక సవాళ్లను ఎదుర్కొంటుందని, అదే సమయంలో జాతీయ బాధ్యతను కూడా కలిగి ఉంటుందని పేర్కొన్నారు. పట్టభద్రులవుతున్న విద్యార్థులు రాబోయే 30 నుండి 35 ఏళ్లలో చేపట్టే కార్యక్రమాలు వికసిత్ భారత్ దిశగా దేశ ప్రయాణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని ప్రధానమంత్రి అన్నారు.
1: సెమీ కండక్టర్ సెక్టర్ కా ఉదాహరణ భీ హమారే సామ్నే హై, జబ్ హమ్నే ఇస్ దిశా మే కదమ్ బఢాయా, లేకిన్ ఆజ్ పహలీ సెమీ కండక్టర్ యూనిట్స్ మే ప్రొడక్షన్ శురూ హో చుకా హై, ఔర్ మే సాఫ్ మాన్తా హూ చీప్ సే లేకర్ కే షీప్ తక్ సబ్ కుచ్ యహీ పర్ ఆప్ హీ కే హాథో సే బనేగా.
0: చైనాలోని హెఫైలో నిన్న జరిగిన 9వ ప్రపంచ యువ ట్రాన్స్నేషన్ ఛాంపియన్షిప్స్లో అండర్-31 ఫెయిర్స్ విభాగంలో భారత క్రీడాకారులు సాగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి స్వర్ణ పతకం సాధించారు. తొలి ఎలిమినేషన్ రౌండ్లో 34 జంటలు పోటీ పడగా అందులో టాప్-14 జట్లు ఫ్లైట్ ఏకు అర్హత సాధించాయి. భారత జంట కూడా ఇందులో చోటు దక్కించుకుంది. ఆ తర్వాత రౌండ్ రాబిన్ విధానంలో పోటీలు నిర్వహించగా సాగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి 377.67 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2 రోజుల అధికార పర్యటన నిమిత్తం పుదుచ్చేరి చేరుకున్నారు. అనంతరం ఆయన నిన్న లోక్ నివాస్కు వెళ్లారు. అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాష్నాథన్తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈరోజు గోరిమేడు పోలీస్ ట్రైనింగ్ స్కూల్ మైదానంలో జరిగే కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి పోలీసులకు రాష్ట్రపతి పోలీస్ కలర్ ప్రదానం చేస్తారు. అనంతరం హర్ఘర్ తిరంగా ర్యాలీని కూడా హోంమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభమై ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతుంది. డిజిటల్ లావాదేవీల మోసాలు పెరుగుతున్నాయని, బ్యాంకింగ్ భద్రతను మెరుగుపరిచేందుకు పటిష్టమైన ఫోరెన్సిక్ సహకారం అవసరమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. దేశాభివృద్ధికి యువత చురుకైన భాగస్వామ్యం ఎంతో అవసరమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. చైనాలోని హెఫైలో నిన్న జరిగిన 9వ ప్రపంచ యువ ట్రాన్స్నేషన్ ఛాంపియన్షిప్స్లో అండర్-31 ఫెయిర్స్ విభాగంలో భారత క్రీడాకారులు సాగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి స్వర్ణ పతకం సాధించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇది మన చట్టం. మొబైల్ టవర్స్ నుంచి వెలువడే రేడియేషన్పై అపోహలు, అనుమానాల నివృత్తి. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ హైదరాబాద్ శాఖ సంచాలకులు శ్రీ శ్రవణ్ కుమార్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఈరోజు ఇది మన చట్టం శీర్షికన డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ నుంచి ఏ శ్రవణ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారు టెలికాం విభాగం భారత ప్రభుత్వం హైదరాబాద్ ఆఫీసులో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. మరి వారిని అడిగి మన రోజువారీ జీవితంలో మొబైల్ ఫోన్ ప్రాధాన్యత ఎంత పెరిగిందో శ్రోతలందరికీ తెలుసు. ఈ మొబైల్ ఫోన్ ద్వారా లేదా మొబైల్ టవర్స్ ద్వారా వచ్చే రేడియేషన్, ఆ రేడియేషన్ తాలూకు ప్రజల్లో ఉన్న అపోహల గురించి వాటిని వివరించడానికి శ్రవణ్ కుమార్ గారు స్టూడియోస్కి వచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: సార్, ముందుగా ఈ మొబైల్ టవర్స్ నుంచి వచ్చే రేడియేషన్ ఆరోగ్యానికి హానికరమా కాదా అనే పెద్ద ప్రశ్నకి సమాధానం చెప్పండి సార్.
1: యాక్చువల్గా ఈ రేడియేషన్ అనేది ఎటువంటి హాని కలిగించదండి మానవాళికి. ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ రేడియేషన్ మీద ఎన్నో అధ్యయనాలు చేశారు, పరిశోధనలు చేశారు. వాటి సారాంశంగా వాళ్ళు ఏం చెప్పారంటే, తగిన పరిధిలో ఉన్న రేడియేషన్ అనేది ఎప్పటికీ హానికరం కాదు మానవాళికి.
0: అయితే మీరంటే మొబైల్ టవర్స్ గురించి, వాటి రేడియేషన్ గురించి భయపడాల్సిన అవసరమే లేదు.
1: అవునండి.
0: అయితే అసలు ఈ రేడియేషన్ అనే అంశానికి వస్తే, రేడియేషన్ ఎన్ని రకాలు ఉంటుంది, వాటిలో ఎలాంటి తేడాలు ఉంటాయి?
1: సో రేడియేషన్ చెప్పాలంటే రెండు రకాలు ఉంటుందండి. ఒకటి అయనైజింగ్ రేడియేషన్, రెండవది నాన్ అయనైజింగ్ రేడియేషన్. ఈ అయనైజింగ్ రేడియేషన్ అనేది ఏంటంటే మన శరీరంలోనికి చొచ్చుకుని పోతుంది అది సిగ్నల్. సో దానివల్ల ఏంటంటే కొంచెం శరీరానికి హాని కలిగే అవకాశం ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గామా రేస్, ఎక్స్రేస్, ఎంఆర్ఐ ఇవి ఈకోవకు చెందుతాయండి. సో రెండో రకం ఏంటంటే నాన్ అయనైజింగ్ రేడియేషన్. ఆ రేడియేషన్ ఏంటంటే మన శరీరంలోని ఎటువంటి హాని కలిగించదు, అది చొచ్చుకుపోలేదు, జస్ట్ హీట్ చేస్తుంది అంతే. అది ఏమంటే మన మొబైల్ సిగ్నల్స్, తర్వాత టవర్ నుంచి వచ్చే సిగ్నల్స్, ఈవెన్ టాయ్స్ యొక్క రిమోట్స్ ఉంటాయి కదండి, వాటి నుంచి వచ్చే సిగ్నల్ కానీ, తర్వాత టీవీ నుంచి రిమోట్ ఉంటుంది కదా, వాటి నుంచి వచ్చే సిగ్నల్స్ అన్ని ఇవన్నీ నాన్ అయనైజింగ్ రేడియేషన్ కిందకి వస్తాయి.
0: ఏంటంటే ఈ నాన్ అయనైజింగ్ రేడియేషన్స్ అది ఏ డివైజ్ నుంచి వచ్చినా శరీరంలోకి చొచ్చుకుపోదు కాబట్టి ఆరోగ్యానికి హానికరం కాదంటారు.
1: అవునండి.
0: అయితే ఇప్పుడు మొబైల్ టవర్ నుంచి మాత్రమే కాకుండా ఈ మొబైల్ డివైస్ నుంచి కూడా రేడియేషన్ వచ్చే ప్రమాదం ఉందా? అది ఎంతవరకు హానికరం?
1: ఈ మొబైల్ టవర్ నుంచే కాకుండా మనం వాడే మొబైల్ నుంచి కూడా రేడియేషన్ అనేది వస్తుంది. కానీ ఈ రేడియేషన్ అనేది ఎప్పుడైతే మనకు సిగ్నల్ తక్కువగా ఉంటుందో అప్పుడు మొబైల్ వేడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సిగ్నల్ సరిగా ఉన్నప్పుడు మొబైల్ వేడి కాదు, మరియు నార్మల్గా పనిచేస్తూ ఉంటుంది.
0: అయితే మీరు అన్నట్టు సిగ్నల్ స్ట్రెంగ్త్ మొబైల్ డివైస్లో బాగా ఉన్నప్పుడు ప్రమాదం లేదు, అదే సిగ్నల్ స్ట్రెంగ్త్ తక్కువగా ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ మనం సిగ్నల్ లేదు ఫోన్లో అంటూ ఉంటాం, సిగ్నల్ లేనప్పుడు వచ్చే ఫోన్ కాల్ వల్ల కావచ్చు, దాన్ని ఉపయోగించినప్పుడు అది రేడియేషన్ ఆర్ దాని నుంచి వచ్చే వేడి హానికారకం అంట. మరి ఈ సమస్య అధిగమించడానికి ఏం చేయాలి?
1: ఈ వేడి అనేది హానికారకమేం కాదు, కానీ మనకి ఏంటంటే చెవి దగ్గర ఇరిటేషన్గా అనిపిస్తుంది, అన్ఈజీగా ఉంటుంది. మనం ఈ సిగ్నల్ స్ట్రెంగ్త్ను పెంచుకోవాలంటే మనకు తగినంత సంఖ్యలో మొబైల్ టవర్స్ అనేవి ఉండాలి. అంటే మన ప్రాంతం ఉందనుకోండి, ఆ ప్రాంతానికి సరిపడ సిగ్నల్ కవరేజ్ ఎంతవరకు వస్తుంది అనేది ప్రామాణికంగా చూసి దాని ప్రకారం టవర్స్ పెట్టడం జరుగుతుంది అన్నట్టు. సో మనకు కావలసినంత టవర్స్ ఉన్నప్పుడు సిగ్నల్ అనేది సరిగా వస్తుంది, ప్లస్ మొబైల్ అనేది వేడి కాదు, ప్లస్ మనకు కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది మాట్లాడడానికి,
0: సిగ్నల్ బ్రేక్ ఉండదు.
1: ఎస్.
0: అయితే శ్రవణ్ గారు, మీరు అన్నట్టు మొబైల్ టవర్ ఉంది, సిగ్నల్ బాగా వస్తుంది, వీటితో పాటు ఈ దైనందిన చర్యల్లో భాగంగా ఇంట్లో ఏవైతే గృహస్థ ఉపకరణాలు ఉన్నాయో, టీవీ కావచ్చు, ఇప్పుడు ఇంటర్నెట్ ఉపయోగం చాలా పెరిగింది, ఈ వైఫై రూటర్స్ చాలా మంది వాడుతున్నారు అందరు, అది వర్క్ ఫ్రం హోమ్ కోసం కావచ్చు, ఇవాళ స్మార్ట్ టీవీలు వచ్చేసాయి, అన్నిటికీ వైఫై జోన్ ఆర్ ఇంటర్నెట్ ఉన్న ప్రాంతంలోనే బతకడం అలవాటు అయింది, అది అటు ఆఫీస్ కావచ్చు, ఇల్లు కావచ్చు, ఎక్కడైనా. మరి ఆ వైఫై జోన్ తాలూకు రేడియేషన్ గురించి, దాని తాలూకు అపోహలు ఎలా?
1: అవి కూడా మన ప్రామాణికంలోనే ఉంటాయండి. అవి వాటి వల్ల పెద్దగా రేడియేషన్ సిగ్నల్ అనేది చాలా ఎక్కువగా ఏముండదు, అది వితిన్ పరిధిలోనే ఉంటాయి, మనకేమీ హాని కలిగించవు అవి. వీటి పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి మనకు దానివల్ల వచ్చే ప్రమాదం ఏం లేదు. కానీ మనము కంటిన్యూగా యూజ్ చేయడం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు డివైస్ అనేది.
0: శ్రవణ్ కుమార్ గారు, మీరు ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఆ పరిధిలో ఉన్నంత వరకు ప్రమాదం లేదు అని అన్నారు, మరి ఈ ప్రమాణాలు అసలు ఏమున్నాయి? అంతర్జాతీయ స్థాయిలో అయినా జాతీయ స్థాయిలో అయినా ఎలాంటి ప్రమాణాలు నిర్ధారించబడి ఉన్నాయి? మరి మనం భారత ప్రభుత్వం తరఫున లేదా ఇటు రాష్ట్రంలో ఎలాంటి నియమాలు అనుసరిస్తున్నాం?
1: ఈ నానైజేషన్ రేడియేషన్ను స్టడీ చేయడానికి, అంటే దీని ప్రామాణికాలు నిర్ణయించడానికి ఒక సంస్థ ఉండండి, అది ఏంటంటే ICNIRP, ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ నానైజేషన్ రేడియేషన్ ప్రొటెక్షన్ అనే సంస్థ ఉంది. ఆ సంస్థ ఏంటంటే మానవాళికి ఎంతవరకు అయితే సిగ్నల్ ఉండొచ్చో అనేది నిర్ధారణ చేస్తుంది.

0: ఆ నిర్ధారించిన దాన్ని డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రామాణికంగా తీసుకున్నారు. అది ఎంత అంటే అమెరికాలో కానీ యూరోపియన్ కంట్రీస్లో కానీ అంతటా అది ప్రామాణికమైన అంటే 10 వాట్స్ ఉంది. అదే మన ఇండియాకి వచ్చేసరికి మన వాళ్ళు ఏం చేశారంటే ఇంకా స్ట్రింజెంట్ చేశారు, దీన్ని స్ట్రాంగ్గా చేసి 5 వాట్లకి పరిమితి చేశారు దాన్ని.
1: మాక్సిమం లిమిట్ ఈస్ 5 వాట్స్.
0: అది కాకుండా మనం ఏంటంటే రెగ్యులర్గా డిపార్ట్మెంట్ తరఫున మేము టవర్స్ను ఆడిట్ చేయడం కూడా జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ 5% ఆడిట్ చేస్తుంటాము, ప్రామాణికలు ఉన్నాయా లేవా అనేది ఖచ్చితంగా చూస్తుంటాము. సో మేమైతే చూసినంత వరకు ఇప్పటి వరకు సిగ్నల్ ఎక్కడ కూడా మాకు ప్రామాణికం క్రాస్ అయినట్టుగా అనిపించలేదు. అందుకే ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే ఈ సిగ్నల్స్ వలన ఎవరికి ఎటువంటి హాని లేదు అని అపోహలు, భయం అపోహలన్నీ పెట్టుకోవద్దండి. ఈ మెంటల్ స్ట్రెస్ వల్లనే యాక్చువల్గా మనం అపోహ మనం పెట్టుకున్నాం అనుకోండి సైకాలజికల్గా, దానివల్ల మన హెల్త్ చెడిపోతుంది తప్ప సిగ్నల్స్తో ఎటువంటి హాని లేదండి మానవులకి.
1: కొంతమంది ఈ మీరు అంటున్న హీట్ జనరేటింగ్ డివైస్ కావచ్చు, అది సిగ్నల్ లేకనా మొబైల్లో ప్రాబ్లం ఉండే, కొంతమంది ఫోన్ తరచూ వేడెక్కుతుంది అనే కంప్లైంట్తో వస్తున్న వారు ఉన్నారు. వాళ్ళు సిగ్నల్ ప్రాబ్లం కాకుండా కూడా మొబైల్ ఫోన్ హీట్ ఎక్కడం, అది డివైస్ ప్రాబ్లం కూడా అయి ఉండొచ్చు.
0: అవునండి, అయితే ప్రతి డివైస్కు సార్ అనేది ఉంటుందండి, స్పెసిఫిక్ అబ్జర్ప్షన్ రేట్ అనేది. ఆ సార్ రేట్ అనేది దానికి ఒక లిమిట్ ఉంది, ఆ లిమిట్లో ఉండాలి, అది మనం తీసుకున్నప్పుడే మొబైల్ని చూసుకోవచ్చు మనం.
1: అయితే మీరు అంటున్నట్టు మనం ఎలా తెలుసుకోవాలండి మీరు అన్నట్టు ఆ సార్ స్పెసిఫిక్ అబ్జర్ప్షన్ రేట్?
0: అవునండి,
1: వినియోగదారులు మొబైల్ కొనుగోలు చేసే ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తల అంశంగా అది ఎలా తెలుసుకోవాలంట?
0: అయితే మనం మొబైల్ కొనుగోలు చేసినప్పుడు డయల్ ప్యాడ్లో *#07# అని డయల్ చేస్తే మనకు ఆటోమేటిక్గా దాని వాల్యూ అనేది వస్తుందండి. అయితే దాని వాల్యూ ఎంత ఉండాలి అంటే 1.65 kg/W ఉండాలండి. అంతకంటే ఎక్కువ ఉన్నదంటే ఆ డివైస్ ఈస్ నాట్ గుడ్ డివైస్ అండ్ యూ కెన్ అవాయిడ్ దట్ డివైస్.
1: ఇప్పుడు మీరు మాట్లాడుతుండగా నేను నా డివైస్ ఓపెన్ చేసి కొట్టి చూశానండి, *#07# అని కొట్టగానే సార్ లిమిట్ ఫర్ మొబైల్ డివైసెస్ ఈస్ 1.6 W/kg అని వచ్చింది. నేను వాడుతున్న డివైస్కి వచ్చేసి 0.530 అని ఉంది.
0: ఓ ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది.
1: సరే ఇప్పుడు డివైస్ నా చేతిలో ఉంది కాబట్టి నేను తెలుసుకోగలిగాను. కొనుగోలుకి ముందే తెలుసుకోవాలంటే వాళ్ళు ఇచ్చే డీటెయిల్స్లో కావచ్చు, ఇప్పుడు ఇవాళ రేపు అంతా ఆన్లైన్లో పర్చేస్ చేస్తున్నారు కాబట్టి అందులోనే సార్ వాల్యూ కూడా చెక్ చేసుకొని కొనుక్కోవాల్సిన బాధ్యత వినియోగదారుని మీదే ఉంది.
0: అవునండి,
1: బాగుంది, మంచి విషయం అండి. ఇప్పుడు ముఖ్యంగా ఈ ఛార్జింగ్ పెట్టి మొబైల్ వాడడం చాలా చోట్ల అక్కడక్కడ ఘటనలు జరుగుతున్నాయి, పేలిపోయిందని, అలాంటి విషయాల్లో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు వివరిస్తాను.
0: ఎప్పుడైనా కానీ మొబైల్ కాల్ ఏదైనా వచ్చినప్పుడు మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఛార్జింగ్ చేస్తున్నాం అనుకోండి, ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఏమైతుందంటే ఆటోమేటిక్ ఛార్జ్ అవుతున్నప్పుడు మొబైల్ అనేది హీట్ అనేది ఎక్కడం జరుగుతుంటుంది, కెమికల్ రియాక్షన్ జరుగుతుంది కాబట్టి అందులో. దాంతో పాటుగా ఇప్పుడు మనకి కాల్ వచ్చింది అనుకోండి, ఆ కాల్ కూడా మనం మాట్లాడడం ట్రై చేసినప్పుడు అది మొబైల్ మళ్ళీ ఇంకా హీట్కి అవకాశం ఉంటుంది,
1: రెండు పనులు చేయాలి.
0: సో దానివల్ల ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. అందువలన ఎప్పుడైనా కానీ ఛార్జ్ను డిస్కనెక్ట్ చేసి మనం మాట్లాడిన తర్వాత మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవడం శ్రేయస్కరం.
1: దీంతోపాటు నేను ఒక ప్రాంతం నుంచి కొత్తగా ఒక ప్రాంతానికి స్థానభ్రంశం అవ్వాల్సి వచ్చింది, అది ఉద్యోగరీత్యా కావచ్చు చదువురీత్యా కావచ్చు. అక్కడ వెళ్ళిన తర్వాత నేను ఏదైతే సిమ్ సర్వీసెస్ వాడుతున్నానో ఆ కంపెనీ సిగ్నల్స్ లేవని చాలామంది కంప్లైంట్ వచ్చి అక్కడ ఏవైతే బాగున్నాయో దానికి మారిపోతుంటారు.
0: అవునండి,
1: పోర్ట్ 3 ద్వారా అది మీకు తెలిసి ఉంటుంది.
0: అవునండి,
1: అలా మారడం శ్రేయస్కరమేనా? మీరు అన్నట్టు తక్కువ స్ట్రెంత్ ఉన్నది మాట్లాడకూడదు కాబట్టి మరి మారడమే శ్రేయస్కరం అంటారు.
0: అవునండి, ఎప్పటికైనా కానీ సిగ్నల్ మంచిగా ఉందంటే మీరు ఈ రోజులలో ఏంటంటే ఏ ఆపరేటర్ కైనా మనం పోర్ట్ అవుట్ అయిపోవచ్చు. సో ఇమీడియట్గా మనకు వితిన్ 3-4 డేస్లోనే అది మళ్ళీ మనకు వచ్చేస్తుంది నెంబరు. సో ఆటోమేటిక్ ఆపరేటర్ నుంచి మనం ఆన్ చేసుకోవచ్చు. సో కాబట్టి పోర్ట్ అవుట్ అవడం శ్రేయస్కరం అండి.
1: బాగుంది శ్రవణ్ కుమార్ గారు. ఇంకా ఈ రేడియేషన్ తాలూకు ప్రజల్లో ఉన్న అపోహలు భయాలు పోవడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ తరఫున మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు?
0: మేము ఏం చేస్తున్నామంటే యాక్చువల్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము అన్ని ప్రాంతాల్లో, ఎక్కడ వెళ్తే అక్కడ, ఈవెన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో కూడా, సొసైటీస్లో కూడా కండక్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే అపోహకు కారణం ఏంటంటే యూట్యూబ్లలో కానీ తర్వాత డిఫరెంట్ వెబ్సైట్లలో చూస్తుంటారు కదా, ఏదో రాస్తుంటారు ఎవరో, అది యాక్చువల్గా లీగల్గా ఉండేది కాదు, అది
1: లీగల్ వ్యాలిడ్ కాదు.
0: అది ఏదో రాస్తుంటారు కానీ యాక్చువల్గా లీగల్గా అంటే చెప్పగలిగే వాళ్ళం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళం. సో ఎందుకంటే మేము అవి పాటిస్తున్నాము, ప్లస్ WHO కానీ ICNRP ఏవైతే నిర్ణయించిందో వాటి ప్రకారం మేము పాటిస్తూ టెలికామ్ ఆపరేటర్స్కు లైసెన్స్ ఇష్యూ చేసేటప్పుడే అవన్నీ కండిషన్స్ పెట్టి ఆ లైసెన్స్ మీద ప్రకారం మేము వారికి ఇన్స్పెక్షన్ కూడా చేస్తుంటాము, ఆడిట్ చేస్తుంటాము వాటికి లోన్ ఉన్నాయా లేవా అనే సిగ్నల్స్. ప్లస్ వాళ్ళు ఏదైనా కొత్త టవర్ పెట్టినప్పుడు వాళ్ళే సెల్ఫ్ సర్టిఫికేట్ అనేది ఒకటి సబ్మిట్ చేస్తారు, అందులో అక్కడ ఎంత ఉంది రేడియేషన్ అవన్నీ డీటెయిల్స్ వాళ్ళు ఇచ్చేస్తారు అప్పుడే.
1: బాగుంది.
0: మేమైతే ఎప్పుడైతే మళ్ళీ టెస్ట్కి వెళ్తాము,

0: వెళ్ళినప్పుడు దాని ప్రకారం చూస్తాం అక్కడ ఎంతుంది ఏం కథ అనేది చూసేసి అది ఓకే ఉంటే సర్టిఫై చేస్తాం, ప్రాబ్లం ఏం లేదు చెప్పేస్తాం, ప్లస్ సర్టిఫికేట్ కూడా ఇష్యూ ఇస్తాం తర్వాత. సో అందుకే మేము ఎక్కడైనా సరే ఏవైనా సరే సపోజ్ అదే కాకుండా మాకు ప్రజల నుంచి కంప్లైంట్ కూడా వస్తుంది, సిగ్నల్ ఎక్కువ ఉంది ఇక్కడ అని వస్తుంటాయి, ఎంపీ ద్వారా వస్తుంటాయి, త్రూ ఎమ్మెల్యే ద్వారా వస్తుంటాయి, ఈవెన్ తరంగ సంచార పోర్టల్ అనేది ఉంది దానిలో కూడా రైజ్ చేస్తుంటారు. సో దాని ప్రకారం వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మేము వాళ్ళతో మాట్లాడి మేము ఎప్పుడు రావాలి చెప్పండి మీ దగ్గరికి వచ్చి మేము టెస్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు ఉన్న టైంలో వెళ్ళి వాళ్ళు ఎక్కడెక్కడ అంటే అక్కడక్కడ టెస్ట్ చేస్తాం, వాళ్ళ ఇంటి లోపల కానీ ఇట్లా బెడ్రూమ్లో కానీ లేకపోతే కిచెన్లో కానీ లేదా ఈవెన్ వాళ్ళ బిల్డింగ్ పైన కానీ వాళ్ళకు మెజర్ చేసి చూపిస్తాం, చూపించి వాళ్ళకి నమ్మకం కలిగించి మళ్ళీ ఆ అపోహను తొలగించడానికి ప్రయత్నం చేస్తాం.
1: బాగుంది శ్రవణ్ గారు, ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగానే ఔత్సాహికుడు ఎవరైనా నాకు అనుమానంగా ఉంది నా ఇంటి దగ్గర రేడియేషన్ ఎక్కువ ఉందేమో అని మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలన్నా, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ దృష్టికి తీసుకురావాలన్నా పోర్టల్ పేరు చెప్పారు తరంగ్ సంచార్.
0: తరంగ్ సంచార్ పోర్టల్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు పొందుపరచారండి. ఆ పోర్టల్లో ఈ రేడియేషన్ రిలేటెడ్ అంత ఇన్ఫర్మేషన్, ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఉంటుందండి అందులో. అంటే ఏ ఇన్ఫర్మేషన్ అంటే పర్టికులర్ ప్లేస్లో టవర్ ఉందా లేదా, నా ప్లేస్ సపోజ్ మా విలేజ్ ఉంది అనుకోండి, ఆ విలేజ్లో టవర్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే అక్కడికి వెళ్ళి మనం దానికి సంబంధించిన ల్యాండ్లైన్స్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఆ విలేజ్లో టవర్ ఉందా లేదా తెలుస్తుంది, ప్లస్ దానిలో రేడియేటెడ్ వాల్యూ ఎంత ఉంది, సర్టిఫైడ్ వాల్యూ ఆడిటెడ్ వాల్యూ ఎంత ఉంది చూపిస్తుంది, అది ఓకేనా కాదా అని కూడా కనపడుతుంది మనకు తెలుస్తుందండి. సో అంతేకాకుండా ఇప్పుడు ఎవరికైనా రేడియేషన్ టెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు తరంగ సంచార పోర్టల్లో లాగిన్ అయి వాళ్ళ మొబైల్ నెంబర్ ఇచ్చేస్తే ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసి వాళ్ళు వాళ్ళ ఏరియా ఏది ఉంటుందో ఆ ఏరియాలో ల్యాండ్లైన్స్ ఎంటర్ చేసేసి ఎంటర్ చేసినప్పుడు అది ఏమడుగుతుందంటే డబ్బులు కట్టమని అడుగుతుంది, 4,000 రూపీస్ దానికి ఫీ ఉందండి.
1: అంటే లేకపోతే ఎవరు పడితే వాళ్ళు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి,
0: ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి మాకు చేయడం ఇబ్బంది అవుతుంది. సో అందుకొరకే 4,000 రూపీస్ కట్టి వాళ్ళు సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్గా మాకు ఒక
1: టికెట్ రైజ్
0: అవుతుంది. సో దాని ప్రకారం మేము వితిన్ 7 డేస్లో వాళ్ళ ప్రాంతానికి వెళ్ళి ఆ సిగ్నల్ మెజర్ చేసి వాళ్ళ ముందే మెజర్ చేస్తాం, చూపిస్తాం వాళ్ళు, చూపించి ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత దానిలో మెయిల్లో రిప్లై కూడా ఇస్తాం. సో ఇన్ దిస్ వే వీఆర్ ఏబుల్ టు సాల్వ్ దేర్ డౌట్స్.
1: బాగుంది శ్రవణ్ కుమార్ గారు, మీరు చెప్పినట్టుగా మనిషి మనుగడ కోసం అభివృద్ధిలో భాగంగా సాంకేతికతను వినియోగించుకుంటూ ముందుకెళ్తున్నారు. దీంట్లో ఈ మొబైల్ టవర్స్ నుంచి వచ్చే రేడియేషన్, ఆ రేడియేషన్ ఆరోగ్యానికి హానికరమని ప్రజల్లో ఉన్న అపోహ అపోహేనని, అది నిజం కాదని, నిజంగా ఇంకా ఎవరికైనా అనుమానాలుంటే వాటిని నివృత్తి చేసుకోవడానికి భారత ప్రభుత్వం ఒక రుసుముతో తమ ప్రాంతంలో ఉన్న రేడియేషన్ విలువని తెలుసుకోవడానికి తరంగ్ సంచార్ పోర్టల్ ద్వారా ఎవరికైనా అనుమానాలుంటే వాటిని తీర్చుకోవచ్చని శ్రవణ్ కుమార్ గారు తెలియజేశారు. అలాగే మొబైల్ ఫోన్ కొనేటప్పుడు సార్ వాల్యూ చూసుకొని వినియోగదారు కొనుక్కోవాల్సిన అవసరం ఉంది, సిగ్నల్ స్ట్రెంత్ని కూడా దృష్టిలో ఉంచుకొని మొబైల్ ఫోన్ వాడాలి, ముఖ్యంగా ఛార్జింగ్ పెట్టినప్పుడు అస్సలు వాడకూడదని నిపుణులు తెలియజేస్తున్నారు. మరి శ్రోతలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరింత మనుగడ వైపు, అభివృద్ధి వైపు పయనించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీ విలువైన సమయాన్ని వెచ్చించి శ్రోతలకు మంచి విషయాలు తెలియజేసే శ్రవణ్ కుమార్ గారు ధన్యవాదాలు, నమస్కారం అండి.
0: ధన్యవాదాలు అండి, థ్యాంక్ యూ. ఇది మన చట్టం.

0: మీరింతవరకు ఇది మన చట్టం. మొబైల్ టవర్స్ నుంచి వెలువడే రేడియేషన్పై అపోహలు, అనుమానాల నివృత్తి. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ హైదరాబాద్ శాఖ సంచాలకులు శ్రీ శ్రవణ్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.
1: అంతేనా?
2: ఇంకేం కావాలి?
1: వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ.
3: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో తప్పక వినండి.
0: హాయ్ లిజనర్స్, గుడ్ మార్నింగ్. నేను మీ ఆర్జే నాగ్, స్టూడియో క్లాక్టో టైం 7:31 రాజేసి 40 సెకండ్స్ అవుతుంది. ఇవాళ సంథింగ్ స్పెషల్ కదా, తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ అంటేనే ఒక ప్రత్యేకమైన సంస్కృతి. ఆ సంస్కృతికి రంగుల దీ పండగే బోనాలు. హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో బోనాలు సమర్పించడం జరుగుతుంది. నెత్తిన బోనంలో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం, చుట్టూ డప్పుల మూత, పోతరాజుల సందడి, ఇవన్నీ కలిస్తేనే తెలంగాణ బోనాల జాతర. ఇది కేవలం ఒక పండుగ కాదు, తరతరాలుగా వస్తున్న తెలంగాణ ఆచారం, ఆత్మీయత, ఆధ్యాత్మికత కలిసిన పండుగ. అమ్మవారికి బోనం సమర్పిస్తూ భక్తితో, ఆనందంతో, ఉత్సాహంతో జరుపుకునే మన తెలంగాణ పండుగ బోనాలు. ఆడపడుచుల బోనాలు, పోతరాజుల విన్యాసాలు, అమ్మవారి ఊరేగింపులు, వీధి వీధి నా సందడి, ఇవన్నీ కలిస్తే తెలంగాణ పల్లె పట్టణాల అసలు పండుగ. వాతావరణం మన కళ్ళ ముందే కనిపిస్తుంది. భక్తి ఒకవైపు, ఉత్సాహం మరోవైపు, సాంప్రదాయం ప్రతి అడుగులోనూ, ఇదే మన బోనాల ప్రత్యేకత.

ఊరేగింపులు, వీధి వీధి నా సందడి ఇవన్నీ కలిస్తే తెలంగాణ పల్లె పట్టణాల అసలు పండగ వాతావరణం మన కళ్ళ ముందే కనిపిస్తుంది. భక్తి ఒకవైపు, ఉత్సాహం మరోవైపు, సాంప్రదాయం ప్రతి అడుగులోనూ, ఇదే మన బోనాల ప్రత్యేకత. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఇంట సుఖ సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటూ మీ అందరికీ బోనాల పండగ శుభాకాంక్షలు తెలియజేస్తోంది మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇప్పుడు మనందరికీ ఇష్టమైన జననంజలి కార్యక్రమంలోకి ఎంటర్ అవుదాం. బోనాల పండుగ సందర్భంగా కాళీజీ సినిమా నుంచి ఒక పాట వినిపించమని మేడ్చల్ జిల్లా కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుండి మానస, మాధురి, మాలక్ష్మి, అలాగే బండరావిరాల గ్రామం నుండి లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారులక్ష్మి, రాములు గౌడ్, రాములమ్మ వీళ్ళంతా రిక్వెస్ట్ చేస్తున్నారు. భువనగిరి మండలం రాగిరి విలేజ్ నుండి మాదాసు సత్యనారాయణ, కవిత, ఇంకా యలగందుల మార్కండేయ లక్ష్మి, దివ్య, శ్రీను, చిన్ను భూదాన పూచంపల్లి నుంచి, చందానగర్ శ్రోత భమిడిపాటి వెంకటేశ్వరరావు గారు కూడా మెసేజ్ చేశారు ఏదైనా పాట వాళ్ళ కోసం వినిపించమని. ఇంకా కళ్యాణి, క్రాంతి, సత్యం, కల్పన, కవిత వీళ్ళంతా ఏదైనా ఒక పాట మా కోసం వినిపించమని రిక్వెస్ట్ చేస్తున్నారు. భువనగిరి అర్బన్ కాలనీ నుండి అందరికోసం కాలేజ్ మూవీ నుంచి శ్రీకాంత్ పాడిన ఈ పాట

0: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలీ శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం జనరంజని. కేసర్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి బబ్బూరి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య వీళ్ళంతా బోనాల సందర్భంగా ఏదైనా పాట వినిపించమని అడుగుతున్నారు. రవికుమార్ వడ్లమాణి అల్మాజ్గూడ నుంచి కూడా మాకోసం ఏదైనా పాట వినిపించమని రిక్వెస్ట్ చేశారు. దీపక్, చక్రిక, యశ్వంత్, మహేష్, జాషువా, సోహాని, సాన్విత, రాఘవేందర్, అజయ్ కుమార్, వినోద్ కుమార్, షాహిన్, ఆర్యన్ వీళ్ళందరి కోసం ఏదైనా ఒక పాట మాకోసం వినిపించుకుని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంకా రంగారెడ్డి జిల్లా కడతాల నుంచి కానుగుల గోపాల్, ఎద్దుమల్లాల నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, వినాయక్ నగర్ నిజామాబాద్ నుంచి కూచన శ్రీహరి, జ్యోతి, స్నిగ్ధ, రాజ్కమల్, వినోద్ కుమార్, గ్రీష్మ, రామానందన్

0: ఈ పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: జనరంజన్ వింటున్నారు, నేను మీ ఆర్జే నాగ్. టుడే క్లాక్ టైం 7:44 క్రాసెస్ 10 సెకండ్స్ అవుతుంది. కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి దస్తగిరి, సంధ్య, యాస్మిన్, సాదియా వీళ్ళంతా మహేష్ బాబు హీరోగా వచ్చిన వంశీ సినిమా నుంచి మాకోసం పాట వినిపించమని అడుగుతున్నారు. ఏదైనా ఒక పాట వినిపించాలని కృష్ణా జిల్లా పెడన నుండి అప్పలరాజు, హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్, పుట్టపాక నుంచి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ మహాదేవ్, ఎలగంతుల పద్మశాలి సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎల్లంకి గ్రామం నుంచి జోగు ప్రవీణ్, సంధ్య, అక్షయ్ గుణ, అలాగే భూదాన్ పోచంపల్లి నుంచి గాంధీనగర్ నుంచి ఎలగందుల పద్మశాలి సిద్ధులు, నార్కట్పల్లి మండలం నిమ్మాని గ్రామం నుండి వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, మోతి శ్రీనివాస్, పద్మ, శ్రీకాంత్, ప్రసన్న, ఓదెల అనిల్, శ్రీలత, షాన్విత్, సుచిత్ర నుండి మీనా కుమారస్వామి, అలాగే హేమలత, విశ్వనాథ్ చౌటుప్పల్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అందరికోసం వంశీ సినిమా నుంచి ఉదిత్ నారాయణ్, సుజాత పాడిన పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన, మనిషి.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగ చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే

0: సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: VIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
2: ఇంకేం కావాలి?
3: వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ.
4: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ, కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో తప్పక వినండి.
5: నేషనల్ హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన, ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
6: జనరంజనం వింటున్నారు. స్టూడెంట్ యాక్టర్ టైం 7:52 ఎగ్జాక్ట్గా. మాకోసం ఏదైనా పాట వినిపించమని కరీముల్లా VM బంజారా అడుగుతున్నారు ఖమ్మం జిల్లా నుంచి. బోనాలు సందర్భంగా ఏదైనా పాట మాకోసం వినిపించండి, కుదిరితే అమ్మోరు సినిమా నుంచి పాట కావాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్, రేవతి, రిష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి. మాకోసం ఏదైనా మంచి పాట వినిపించమని చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్, శత్రుఘ్నుడు, మహమ్మద్, ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం కామరెడ్డి నుంచి అడుగుతున్నారు పాట కావాలని. నిజామాబాద్ పొతంగల్ నుంచి తోట సంతోష్, నిఖిల, రణవీర్, నమ్రత, నిత్య సంతోషిని. భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి, శాంత, అభి, హాసిని, వైష్ణవి, నితిన్, ప్రజ్ఞ, ప్రజ్వల్, కళావతి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, సుజాత, మధుకర్, నందిపేట నిజామాబాద్ నుంచి, శ్రీనివాసరావు, కృష్ణవేణి, సునీత, పూర్ణ, భన్విత, రుద్విన్, రామంజమ్మ, నీలేంద్ర, హరిణి. అలాగే ఏదైనా పాట మాకోసం వినిపించమని సాయినగర్ వనస్థలిపురం నుంచి దోర్నాల రేణుక, బాలాజీ, భద్రి, హరిణి, లోకేష్, సాయి కృప రిక్వెస్ట్ చేశారు. భమిడిపాటి వెంకటేశ్వరరావు గారు కూడా ఏదైనా పాట వినిపించమని అడుగుతున్నారు. నెహాన్, రవీంద్రాచారి, రాధిక, త్రిలోక్ చారి, మధుసూదనాచారి, శ్రీవాణి, వినాయక కమిటీ నగర్ నుంచి, అల్మాజ్ గారి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకపేట నిజామాబాద్ నుంచి ఏదైనా బోనాలకు సంబంధించిన పాట కావాలని అడుగుతున్నారు. భూలక్ష్మి, జాప భూమేశ్వర్, శ్రీశాంక్, బండి శివాజీ, జోగ నర్సయ్య, గుజ్జేటి ఆనంద్ తప్పకుండా ఏదైనా మాకోసం వినిపించమని అడుగుతున్నారు. అందరికోసం అమ్మూరు సినిమా నుంచి మల్లెమాల రాసిన పాట, రమేష్ మనో బృందంగానం, శ్రీ సంగీతం.

ఇదే పాటను వినిపించమని ఏఓసీ గేటు సికింద్రాబాద్ నుంచి సహస్ర శ్రీకర్ స్వరూప్ కుమార్ సందీప్ స్వాతి కల్పన తునికి చంద్రశేఖర్ దేవలక్ష్మి నగనూరి రవీందర్ అనంతలక్ష్మి.

0: ఇంకేం కావాలి?
1: వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ.
2: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో తప్పక వినండి.
3: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం 3:00 నుండి 4:00 మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8 గంటలు. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్.

0: ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
1: అంతేనా?
2: ఇంకేం కావాలి?
1: వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ.
3: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో తప్పక వినండి.

0: శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఉదయం లేచిన వెంటనే మంచి పాట వింటే రోజంతా ఒక తెలియని ఉత్సాహం, మన మనసుకు దగ్గరైన స్వరాలు, తీయనైన మాటలు, ఇదే మన జనరంజని. హలో.
1: హలో మేడం గారు, నమస్తే అండి.
0: నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: భాస్కర్ రావు అండి, శ్రీకాకుళం అండి.
0: శ్రీకాకుళం నుండి భాస్కర్ రావు గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నామ్మా, మీరు బాగున్నారా?
0: నేను బాగున్నాను సార్. మీ సందేశాలు అందుతున్నాయి మాకు, షో టైమ్ లో మీరు పాల్గొంటున్నారు. చెప్పండి, ఏ పాట వినిపించమంటారు? మురారి సినిమా నుండి ఆ పాట మీకోసం.

0: హలో,
1: హలో, శుభోదయం మేడం.
0: శుభోదయం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: బాగున్నారా మేడం?
0: బాగున్నానండి, నమస్కారం. మీరు ఎలా ఉన్నారు?
1: భద్రాద్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వెంకటేష్.
0: వెంకటేష్ గారు, ఎలా ఉంది భద్రాచలం?
1: చాలా బాగున్నామ్మా. రాముడు బాగున్నాడు.
0: రాముడు బాగున్నాడు. రాముడు బాగుంటే మనందరం బాగుంటాం.
1: అవునవును,
0: చెప్పండి.
1: మీరు కూడా బాగుండాలి. ఆ దూకుడు సినిమా పాట ఏంటి మేడం?
0: దూకుడు సినిమా నుండి ఏమో
1: గురువారం మార్చి ఒకటి.
0: మరి సూపర్ పాట కోరుకున్నారు కదా వెంకటేష్ గారి కోసం ఈ పాట.

0: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు?
0: మేడం, జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు అండి.
1: రాజు గారు ఎలా ఉన్నారు?
0: నేను చాలా బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు?
1: నేను కూడా బాగున్నాను. రోజు మీరు మమ్మల్ని పలకరిస్తూనే ఉంటారు.
0: అవును మేడం,
1: చెప్పండి, ఏ పాట వినిపించమంటారు?
0: ఇంద్రుడో చంద్రుడో మావాలు ఆంధ్రాకి నచ్చాడమ్మా.
1: మంచి పాట అది.
0: ఆ సాంగ్ అండి.
1: మరి మీకోసం పెడ నుండి అప్పలరాజు గారి కోసం రాజకుమారుడు చిత్రం నుండి ఈ పాట.

0: హలో, నమస్కారం. గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం, ఎవరు మాట్లాడుతున్నారు?
0: మాది రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుండి గంగు మహేందర్. బాగున్నారా మేడం?
1: మహేందర్ గారు, బాగున్నాను. ఎలా ఉన్నారు మీరు?
0: చాలా బాగున్నాను మేడం. ఈ రోజు చిత్రం వచ్చేసి కోకిరి చిత్రం నుంచి గలగల పారుతున్న గోదావరి లాన సాంగ్ వినిపించాను మేడం.
1: మీరు కోరుకున్న పాట మన జనరంజన్ కార్యక్రమంలో.

హుషారైన పాటలు, తీయని మాటలతో ఈ ఉదయం ఎంతో ఆనందంగా గడిచింది. సంగీతం ఎప్పుడూ మనతోనే ఉంటుంది, మనందరి జనరంజని. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మ లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: అంతేనా?
3: ఇంకేం కావాలి?
2: వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ.
4: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో తప్పక వినండి.
5: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

ఎదిగిన బాల సొగసుల బాటలు ఉగ్గందాల ఇల్లు నవ్వి సిగ్గందాల ఇల్ల నవ్వి బాలయ్యొచ్చి కోలతాడే వీళ్ళల్లు వైరందాల చీలు నవ్వి పేరందాల పూలు నవ్వి గుబ్బెమ్మొచ్చి గుబ్బిల్లాడే బొందుల్లు.

0: ఎంఎం కీరవాణి మ్యూజిక్ కంపోజిషన్లు, వీటూరు రాష్ట్ర పాట ఎస్పి బాలు శ్రీకుమార్ చిత్ర గానం గాంధీ వంశ సినిమా కోసం.
1: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాత్.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 9 గంటలు. ఇప్పుడు ముంబై కార్యక్రమాలు వింటారు.
2: రాష్ట్రీయ సేవా देश की सुरीली धड़कन. आप सुन रहे हैं चित्रलोक कार्यक्रम. चित्रलोक कार्यक्रम में एक बहुत छोटा सा ब्रेक लेते हैं.

సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, దేశంలోని సుమారు 1400 పట్టణ సహకార బ్యాంకుల్లో 6 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారిగా స్పందించారు. నీట్ పేపర్ లీక్పై నిరసనల సందర్భంగా జంజీని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరిగాయని, అందుకే తాను రాజీనామా చేసినట్లు వివరించారు. జెన్జెడ్ మన పిల్లలు, వారికి కొన్ని ఆశయాలుంటాయి, వారే భారత్ను విశ్వగురువుగా తీర్చిదిద్దుతారు, ఆ పదవి నాకు ముఖ్యం కాదు అని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై మోదీ, వాన్స్ విస్తృత చర్చలు జరిపారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చించారు. 2028 నాటికి దేశంలో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు ఎగరాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వచ్చే ఏడాది నుంచే ఈ సాంకేతికతపై పరీక్షలు మరింత వేగం పుంజుకుంటాయని చెప్పారు. బెంగళూరులో సర్లా ఏవియేషన్ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఆ వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ గడువు రేపటితో ముగియనుంది. ఇంకా 20% ఎన్యూమరేషన్ దరఖాస్తులు వెనక్కు రాలేదని, సుమారు 20% ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదని ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. రాష్ట్రంలో సుమారు 74 లక్షల ఓట్లు వరకు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఆదివాసీలకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీలు ఈ దేశ మూలవాసులని, అడవులు ప్రకృతిని కాపాడుతూ తరతరాలుగా పర్యావరణ పరిరక్షణకు వారు చేస్తున్న కృషి ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణలో భూసేకరణ, పునరావాసం, అటవీ, పర్యావరణ అనుమతుల కారణంగా నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమకుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుల పనుల కోసం 5000 కోట్లు కేటాయించామన్నారు. బోనాల ఉత్సవాలకు హైదరాబాద్ నగరమంతా ముస్తాబైంది. ఆషాఢమాసం చివరి ఆదివారం సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాల్లో బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీంతో నగరమంతటా ప్రముఖ అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బోనాల సందర్భంగా నగర వీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. రాష్ట్రంలో ఈరోజు, రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

హైదరాబాద్ సంగారెడ్డి సూర్యాపేట సహా పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వర్షం కురిసింది. ఆదిలాబాద్ హైదరాబాద్ జగిత్యాల ఆసిఫాబాద్ రంగారెడ్డి భువనగిరి వికారాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఎవర్ గ్రీన్ హిట్స్ చాలామందికి ఇష్టమైన ప్రోగ్రామ్ ఇది. ఎవర్ గ్రీన్ హిట్స్లో మీకు కావాల్సిన పాటని 0402324 0852 అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మంచి మంచి పాటలు వింటూ లెవెన్ దాకా ఎంజాయ్ చేద్దాం. 95 నుంచి 2000 వరకు, ఇన్ ద ఇయర్ ఆఫ్ 1995 అలాగే అంటిల్ 2000 వరకు ఏ సినిమాలు అయితే వచ్చాయో అందులో మీకు నచ్చిన ఎవర్గ్రీన్ హిట్స్ని 0402324 0852కి మెసేజ్ చేయండి. ఆ పాటలన్నీ వింటూ ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు క్రిమినల్ సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, సిరివెన్నెల సీతారామశాస్త్రి రచన, ఎంఎం కీరవాణి సంగీతం.

ఎవరు గ్రీన్ హిల్స్ వింటున్నారు? ఒసే రాములమ్మ సినిమా నుంచి పాట కావాలని ఆల్బమ్ నుండి రాధా కుమారస్వామి రియాన్స్ సార్ రిక్వెస్ట్ చేశారు. వాళ్ళ కోసం ఈ పాట.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: అంతేనా?
4: ఇంకేం కావాలి?
3: వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ.
5: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ

అలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో తప్పక వినండి. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు, నేను మీ ఆర్జే నాగ్. చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశాంక్, గాయత్రి, విస్తృత, మహాద్యుతి, సాయి, మాన్విత, సంహృత, మహాద్యుతి, గీతానగర్ హైదరాబాద్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు పెళ్ళి సందడి సినిమా నుంచి ఏదైనా పాట కావాలని, అండ్ ఏదైనా ఒక ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ ప్లే చేయమని అడుగుతున్నారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి. పెళ్లి సందడి నుంచి సామవేదం షణ్ముఖ శర్మ రాసిన పాట, ఎంఎం కీరవాణి సంగీతం, గానం, చిత్రం.

0: చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. టుడే క్లాక్ టైం 10:20 క్రాసెస్ 40 సెకండ్స్ అవుతుంది. తర్వాత ఎవర్ గ్రీన్ హిట్స్లో ఎస్వి కృష్ణారెడ్డి స్వరపరిచిన పాట వస్తుంది. శ్రీమండ్రి సీతారామ శాస్త్రి రచన, గానం సునీత, చిత్రం ఎగిరే పావురమ. ఈ పాట కావాలని జిడిమెట్ల నుంచి కరీముల్లా, నజరీన్, రుహీనా రిక్వెస్ట్ చేశారు. అలాగే మొహమ్మద్ ముక్రమ్, మొహమ్మద్ జుబేర్, జునైద్ ఫాసీ, జమీర్, ఎంఏ వాహిద్ రుమాణి, నోమాన్, ఫక్రాన్, జాకిర్, ఫాజిల్ నిజామాబాద్ నుంచి వీళ్ళందరూ రిక్వెస్ట్ చేశారు. ఇంకా స్వర్ణలత, శ్రీనివాస్, పార్సిగుడ్డ సికింద్రాబాద్ నుంచి, కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, రామయ్య, సుధ, చైత్రిక వీళ్ళు కూడా తెలంగాణ వనపర్తి నుంచి సాంగ్ రిక్వెస్ట్ చేస్తున్నారు. రాజేష్ ఖన్నా, అనిత్రాజ్, అమిత్ ఖన్నా కూడా ఏదైనా ఒక పాట కావాలని రిక్వెస్ట్ చేశారు అందరి కోసం ఈ పాట.

0: అంతేనా?
1: ఇంకేం కావాలి?
0: వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ.
2: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో తప్పక వినండి. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో టాక్ టైం 10:27 అవుతుంది. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. నేను మీ ఆర్జే నాగ్. 0402324085 ఈ నెంబర్కి 1995 to 2000 ఈ ఇయర్స్లో వచ్చిన ఫిలిం నుంచి ఏదైనా ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ మీరు రిక్వెస్ట్ చేస్తే డెఫినెట్గా ప్లే చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు పోచారం గ్రామం, జిల్లా బోధ్ మండలం, ఆదిలాబాద్ జిల్లా నుంచి కొట్టూరి లక్ష్మణ్, నవనీత, నిఖిత, నితిన్ వీళ్ళంతా రిక్వెస్ట్ చేస్తున్నారు పెదరాయుడు సినిమా నుంచి పాట కావాలని. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భానుజైనుద్దీన్, అభేద ఆయేష వీళ్ళంతా కూడా అడుగుతున్నారు. ఎం వెంకటేష్, నందిపేట్, సుచిత్ర, సాయినాథ్, నిహాల్, స్వరూప, వంశీ, ఉమారాణి, రాజు, ఆర్ఆర్ చౌరస్తా నుంచి. ఇంకా ఇల్లంతకుంట మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి గంగు, మహేందర్, నాగలక్ష్మి, గన్వీత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్, సాన్విక. నిజామాబాద్ 300 క్వార్టర్స్ నుంచి నరసింహరావు. అండ్ ఎలగందుల మార్కండేయ, లక్ష్మి, దివ్య, శ్రీను, చిన్ను భూదానపుచ్చంపల్లి నుంచి. శ్రీనివాస్, శ్రీకర్, అభిరామ్, ప్రశాంత్, నిఖిల్ పీర్చాదిగుడి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అందరి కోసం పెదరాడి సినిమా నుంచి కేజీ యేసుదాస్, చిత్ర పాడిన వండర్ఫుల్ ట్రాక్, సంగీతం కోటి, శ్రీహర్ష సాహిత్యం.

0: ఇంకేం కావాలి?
1: వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ.
2: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు.

0: బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో తప్పక వినండి.
1: ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు. నేను మీ అర్జున. స్టూడియో 10:34 అవుతోంది. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు, మాస్టర్ సినిమా నుంచి ఏదైనా పాట కావాలని. చింతా శ్రీనివాస్ షాపల్లి విలేజ్ జఫరాగఢ్ మండల్ జనగాం జిల్లా నుంచి, ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ హనుమాన్లు వసంత హరిహరన్ వీళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఏదైనా ఒక మంచి ఎవర్గ్రీన్ హిట్ సాంగ్ ప్లే చేయమని అడుగుతున్నారు. ఎం కొండారెడ్డి, ఎం రామలక్ష్మి సిద్ధవటం మండలం.

నిజామాబాద్ జిల్లా శ్రీరామ్, హనుమాన్లు, వసంత, హరిహరన్ వీళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఏదైనా ఒక మంచి ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ ప్లే చేయమని అడుగుతున్నారు. ఎం కొండారెడ్డి, ఎం రామలక్ష్మి, సిద్ధవట మండలం, కడప జిల్లా నుంచి. జరుపోతల బుచ్చయ్య అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తరాలపల్లి, హనుమకొండ జిల్లా నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా పాట కావాలని. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి నుంచి అపర్ణ, అరుణ, రాజేందర్, అలాగే ఎంఎం శాస్త్రి, ఉమా, సుగంధి, కార్తిక్, పంజగుట్ట హైదరాబాద్ నుంచి. సుజాత, ఆర్ గణేష్, లిఖిత, యతీష్, అజయ్, లీలా, పూజ, విస్మయ, పూర్విక్, విమర్శ్ రాజాజీనగర్ నుంచి. సిహెచ్ విజయ్ కుమార్ చందనగర్ హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు అందరికోసం హరిహరన్ సుజాత పాడిన ఈ పాట మాస్టర్ సినిమా నుంచి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఆహా మూవీ నుంచి పాట కావాలని పెద్దాపురం మండలం తూర్పుగోదావరి జిల్లా నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్ రేవతి, రేష్మంత్ బాబు, నాగ భాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి, ఇంకా పూజ, మనోజ్, రాజయ్య, శారద, భూదాన్ పోచంపల్లి నుంచి, వరంగల్ కాశీబుగ్గ నుంచి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్, ఇబ్రహీంపట్నం ఆదిపట్ల నుంచి గోపికృష్ణ, ఉమావతి, నిజామాబాద్ గుమస్తా కాలనీ నుండి సంఘవి, శ్రీనివాస, లావణ్య, హేమచంద్ర, లతిక, అలాగే సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంశ్, అనిరుద్ధ్, శ్రేయాంశ్, హస్తినాపురం ఈస్ట్ హైదరాబాద్ నుంచి, సిహెచ్ హనుమంతరావు, పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుంచి, అలాగే కిరణ్, జ్యోతి, సుబ్రహ్మణ్యం, ఓల్డ్ మలకపేట నుంచి, అందరి కోసం ఆహా సినిమా నుంచి శ్రీనివాస్ పాడిన ఈ పాట.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎవరు గ్రీన్ హిట్స్ వింటున్నారు? నేను మీ అర్జునా. స్టూడియో క్లాక్లో టైం 10:46 క్రాస్ చేసి 50 సెకండ్స్ అవుతుంది. కనకారావు పార్వతి పెడన నుండి రిక్వెస్ట్ చేశారు నరసింహనాయుడు సినిమా నుంచి పాట కావాలని. జాషువా, యశ్వంత్, మహేష్, దీపక్, చక్రిక, సోహని, సన్విత, రాఘవేందర్, అజయ్ కుమార్, వినోద్ కుమార్, షాహీన్, ఆర్యాన్ వీళ్ళు కూడా ఏదైనా పాట వినిపించమని రిక్వెస్ట్ చేస్తున్నారు. వరంగల్ జిల్లా సంగం మండలం ముండ్రాయి గ్రామం నుంచి అనుముల, పయ్యరామయ్య, లక్ష్మీ, సుభద్ర రాజ్, కుమార్, రచన, మహిర వీళ్ళంతా ఒక పాట కావాలని అడిగారు. చాంద్ ఫారూక్, అజీజ్ భాయ్, మాతిన్ భాయ్, షేక్, నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి ఏదైనా ఒక మంచి పాట ప్లే చేయమని అడుగుతున్నారు. భావన్ల శ్రావణి, పవన్ కళ్యాణ్, మమత, రాజు, అమ్మా నాగమణి, భూదాన్ పోచంపల్లి, మాధవరెడ్డి చౌరస్తా నుంచి, నరసింహనాయుడు సినిమా నుంచి భువనచంద్ర రాసిన పాట, మణిశర్మ సంగీతం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హరిణి గానం.

0: అంతేనా?
1: ఇంకేం కావాలి?
0: వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ.
2: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో తప్పక వినండి. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియో క్లాక్ టైం 10:53 క్రాస్ చేసి 13 సెకండ్స్ అవుతోంది. భువనగిరి మండలం రాయగిరి విలేజ్ నుండి మధాసు సత్యనారాయణ కవిత రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా పాట కావాలని. హేమలత రమ్య చౌటుప్పల్ నుంచి, జూబ్లీ హిల్స్ నుంచి నరసింహ రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా ఒక ఎవర్గ్రీన్ హిట్ సాంగ్ కావాలని. ఏకలవ్యనగర్ నుంచి రంగారెడ్డి జిల్లా, బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్స్, సియోనా, నాగాటి, పాండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య, సీతారామన్. అలాగే బచ్చన్నపేట నుంచి కే పాండు, కిరణ్, జ్యోతి, సుబ్రహ్మణ్యం, ఓల్డ్ మలక్పేట నుంచి, మేడ్చల్ జిల్లా అంకుషాపురం నుంచి దోర్నాల సుదర్శన్, అవిష్, విధు, బాబు, రాగ్, విభాస్, లక్ష్మీరమణ ఓల్డ్ అల్వాల్ నుంచి, ఇంకా కుమార్, నేహా, సురేష్, రాణి, దినేష్ కుమార్, అక్షయ్ ఫ్రమ్ ఆదిలాబాద్, హయత్ నగర్ గుంటూరు నుంచి శత్రుఘ్నరాజు. వీళ్ళందరి కోసం హలో బ్రదర్ సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, సంగీతం కోటి.

0: ఇంకేం కావాలి?
1: వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ.
2: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో తప్పక వినండి.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్ లో టైం ఎగ్జాక్ట్ గా 11 o'clock. ఇప్పుడు న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలిపారు. తమ సంస్కృతి సంప్రదాయాలను తరతరాలుగా కాపాడుకుంటున్న ఆదివాసీ సమాజాల జీవన విధానం ప్రపంచ నాగరికతకు మార్గదర్శకమని అన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. శాన్ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మాట్లాడుతూ, పరిశ్రమలకు భూమి, నైపుణ్య మానవ వనరులు, నిరంతర విద్యుత్ మౌలిక సదుపాయాలు రాష్ట్ర బలాలని తెలిపారు. పట్టణ సహకార బ్యాంకింగ్ రంగాన్ని ఆధునిక, పారదర్శక, సురక్షిత పోటీ సామర్థ్యంతో తీర్చిదిద్దడమే లక్ష్యమని కేంద్ర హోంమంత్రి సహకార శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ముంబైలో సహకార నౌక్రాంతి కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై మోదీ, వాన్స్ విస్తృత చర్చలు జరిపారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చించారు. 2028 నాటికి దేశంలో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు ఎగరాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వచ్చే ఏడాది నుంచే ఈ సాంకేతికతపై పరీక్షలు మరింత వేగం పుంజుకుంటాయని బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ గడువు రేపటితో ముగియనుంది. ఇంకా 20% ఎన్యూమరేషన్ దరఖాస్తులు వెనక్కు రాలేదని, సుమారు 20% ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదని ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. రాష్ట్రంలో సుమారు 74 లక్షల ఓట్ల వరకు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమకుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుల పనుల కోసం 5,000 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. నగరంలోని అమ్మవారి ఆలయాల్లో బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బోనాల సందర్భంగా నగర వీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. రాష్ట్రంలో ఈరోజు, రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట సహా పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వర్షం కురిసింది. ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, రంగారెడ్డి, భువనగిరి, వికారాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: మరికాసపట్లో వింటారు, గుర్తుకొస్తున్నాయి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుడ్ మార్నింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. శ్రోతలందరికీ శుభోదయం అంటున్నాడు మీ ఆర్జే పవన్. మరి ఈరోజు గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమం వెరీ వెరీ స్పెషల్. ఎందుకో మీకు కూడా తెలుసు కదా, మన ఈ 105 తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్థానంలో ఎన్నో మరుపురాని సినిమాలు వచ్చుంటాయి. మరి ఎన్నో సినిమాలు హిస్టరీలో అలా నిలిచిపోయాయి, కానీ కొన్ని వేల సినిమాలు విడుదలై ఉంటాయి కదా. మరి అందులో ద బెస్ట్ సినిమాల లిస్ట్ తీయాలి అంటే ఎలా ఉంటుంది? ఒక్కొక్కరికి ఒక్కొక్క సినిమా ఇష్టం ఉంటుంది, కానీ ఈరోజు మనం గుర్తు చేసుకోబోయే సినిమా వెరీ వెరీ స్పెషల్. మరి అందులో వేటికి చోటు ఉంటుంది? 20th సెంచరీలో విడుదలై 20 ఇయర్స్ నేటితో కంప్లీట్ చేసుకుంటున్న ఈరోజు మనం గుర్తు చేసుకోబోతున్న సినిమా ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఈ సినిమా వెరీ వెరీ స్పెషల్ అని ఎందుకు నేను అన్నానంటే, 2006 August 9 విడుదలై ఈ సినిమా చాలా కుటుంబాల్లో చేంజ్ తీసుకొచ్చింది. చాలామంది తండ్రులు మారారు ఈ సినిమా చూసిన తర్వాత. ఈ సినిమా తర్వాత ప్రేమ అనే ఎలిమెంట్ని రెండు కోణాల్లో చూడడం మొదలైంది. సినిమా ఇండస్ట్రీలో కూడా చేంజ్ తీసుకొచ్చింది ఈ సినిమా. లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్ అనే ట్యాగ్ లైన్తో అందరినీ ఆకట్టుకున్న బ్యూటిఫుల్ మూవీ బొమ్మరిల్లు సినిమా నేటితో 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. నాతో పాటు మీకు కూడా అనిపిస్తుంది, ఏంటి బొమ్మరిల్లు సినిమా వచ్చి 20 ఏళ్ళు అయిందా అప్పుడే అనుకుంటున్నారు కదా మీరు కూడా. అవునండి, 2006 August 9, 2026 August 9, అంటే 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈ సినిమా విశేషాలు ఈనాటి ప్రత్యేక గుర్తుకొస్తున్నాయిలో మాట్లాడుకుందాం, రీకలెక్ట్ చేసుకుందాం ఆ వండర్ఫుల్ మెమరీస్ని. స్టే ట్యూన్డ్.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏ చిన్నదొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
4: ఎస్, గుర్తుకొస్తున్నాయిలో 20 ఇయర్స్ ఆఫ్ బొమ్మరిల్లు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. 2006 ఆగస్టు 9 విడుదలై ఇవాళకి సరిగ్గా 20 సంవత్సరాలు. ఈ బొమ్మరిల్లు సినిమా స్టార్టింగ్ మురళీమోహన్ గారి వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుంది. సముద్ర పొడ్డున బుడిబుడి అడుగులు వేస్తున్న చిన్నపిల్లాడిని జాగ్రత్తగా ఆడిస్తున్న తండ్రి కనిపిస్తారు మనకి. ఆ పిల్లాడు ఎక్కడ కింద పడిపోతాడో అని భయపడే తండ్రి. ఓ తండ్రి కొడుకుల మధ్య మొదలయ్యే మొదటి సమస్య ఇదే అని చెప్తాడు డైరెక్టర్. నడవాలి అని ఆ పిల్లాడు చేసే ప్రయత్నంలో తప్పులేదు, పడిపోతాడేమో అని తండ్రి పడే భయంలోనూ తప్పులేదు. కానీ 24 ఏళ్ళు వచ్చాక కూడా ఆ కుర్రాడి చేతిని ఆ తండ్రి వదలకపోతే? ఇదే ఈ సినిమాలోని మెయిన్ ప్లాట్ అన్నమాట. ఈ కథలో విలన్స్ ఉండరు, రక్తపాతాలు ఉండవు, ఫైట్స్ ఉండవు, కానీ ఉన్న ప్రతి నాయకుడు నాన్న మాత్రమే. అదెలా అంటారా? కానీ ఆ నాన్నలోనే మితిమీరిన ప్రేమ ఉంటుంది. తమ పిల్లల్ని

ఎంతో ఇష్టంగా ప్రేమిస్తారు. ఇష్టం ఓకే, ప్రేమ ఓకే, కానీ అది హద్దు దాటితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? అలాగే బాధ్యత గల తండ్రి ఒక్కోసారి ఆ ప్రేమ ఎక్కువైనా కూడా చాలా చాలా ఇబ్బందులు వస్తాయి. మరి ఆ ఇబ్బందులు కొడుకు ఎలా పడ్డాడు, కొడుకు పడ్డ మానసిక సంఘర్షణ ఏంటి, ఇదే థీమ్తో తెరకెక్కింది బొమ్మరిల్లు సినిమా. ఈ సినిమాలో ఈ ఎమోషన్స్ అన్నింటినీ కళ్లకు కట్టినట్టు చూపించాడు డైరెక్టర్ భాస్కర్. మరి బొమ్మరిల్లు సినిమాలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, అవి ప్రేక్షకుల్ని అంతలా ఆకట్టుకోవడానికి కారణాలేంటి, ఇవన్నీ కూడా ఇవాళ గుర్తుకొస్తున్నాయో మనం మాట్లాడుకోబోతున్నాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఈ కార్యక్రమం వింటున్న శ్రోతలకి ఓపెన్ అన్నమాట. మీరు కూడా ఈ బొమ్మరిల్లు సినిమాతో మీకున్న అనుబంధం ఏంటి, మీరు ఎక్కడ చూసారు ఈ సినిమా, అలాగే మీరు ఏ వయసులో ఉన్నప్పుడు ఈ సినిమా రిలీజ్ అయింది, ఈ సినిమా మీకు ఎందుకు అంత ఇష్టం, ఇవన్నీ కూడా మీకున్న అనుభవాల్ని షేర్ చేసుకోండి. ఆన్ 04023240852 నెంబర్ మీద శ్రోతలు పంపించిన మెసేజెస్ని నేను చదువుతాను. లెట్స్ సెలబ్రేట్ బొమ్మరిల్లు.

గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's

0: సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎస్, గుర్తుకొస్తున్నాయిలో బొమ్మరిల్లు సినిమా 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఒక్కసారి ఆ సినిమా మనకి మిగిల్చిన మెమొరీస్ని, అలాగే మనలో ఉన్నటువంటి పేరెంట్స్ మధ్య ఉండే ఒక సంఘర్షాన్ని మనం కూడా స్వయంగా ఫీల్ అయ్యేలా చేసిన ఒక అద్భుతమైన సినిమా బొమ్మరిల్లు. మనకు ఒక శ్రోత మెసేజ్ పంపించారు, రవికుమార్ వడ్లమాని గారు అల్మాస్గూడ నుంచి. నేను ఈ మూవీని నా 47 ఇయర్స్ ఉన్నప్పుడు హైదరాబాద్లోని యాదగిరి థియేటర్లో చూశాను. వెరీ నైస్ మూవీ, థ్యాంక్ యూ సార్ అని పెట్టారు. మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరొక శ్రోత బ్రూస్లీ గారు సురారం కాలనీ నుంచి ఏమంటున్నారంటే, అసలు ఈ సినిమా 20 సంవత్సరాలు అయిందని అస్సలు నమ్మలేకపోతున్నాను సార్, నేను నా ఫ్రెండ్స్ అందరం వెళ్ళాం, అప్పుడు ఎంజాయ్ చేసాం ఈ సినిమా చూసి అని చెప్పారు. ఎస్, ఖచ్చితంగా నేను కూడా మీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను. కొన్ని కొన్ని సినిమాలు అసలు అప్పుడే 20 ఇయర్సా అయిపోయాయా అనిపిస్తుంటాయి. అలాంటి సినిమాలు బొమ్మరిల్లు ఒకటి. మీరు ఇప్పుడు చూస్తున్నా స్టిల్ నిన్న రిలీజ్ అయ్యి ఈరోజు మనం చూస్తున్నట్టే ఉంటుంది ఆ సినిమా. అయితే అసలు బొమ్మరిల్లు సినిమాకి బీజం ఎక్కడ పడింది తెలుసుకోవాలి కదా మనం కూడా. దిల్ రాజు గారు ప్రొడక్షన్ హౌస్లో అప్పటికే ఆర్య భద్ర సినిమాలకి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసేవారు భాస్కర్. ఆర్య సినిమాలో సుకుమార్తో కలిసి ఎంతో యాక్టివ్గా పనిచేసేవాడు భాస్కర్. ఒక్క రోజులోనే 48 షార్ట్స్ షూట్ చేసి చూపించాడు. అండ్ అతని వర్కింగ్ స్టైల్కి ఇంప్రెస్ అయిపోయిన దిల్ రాజు గారు, మంచి కథ రెడీ చేసుకో భాస్కర్, నిన్ను డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేస్తా అని మాటిచ్చారు. అప్పుడే భద్ర సినిమా టైంలోనే బొమ్మరిల్లు కథ చెప్పేశాడు. అప్పటికి దిల్ రాజు గారి ప్రొడక్షన్లో దిల్, ఆర్య, భద్ర ఇలాంటి సినిమాలు వచ్చాయి. కానీ కంప్లీట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా ఏది రాలేదు. అలాంటి స్టోరీ చెప్పడంతో వెంటనే ఇంప్రెస్ అయిన రాజుగారు మూవీ అనౌన్స్మెంట్ కూడా చేసేశారు. నటీనటుల విషయంలో కూడా పెద్ద తర్జన భర్జనలు ఏం పడలేదు, ఎందుకంటే భాస్కర్కి స్టోరీ రాసుకునేటప్పుడే చాలా క్లారిటీ ఉంది. అయితే మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని ఒకరిద్దరు పెద్ద హీరోలను అనుకున్నారు. అయితే వాళ్ళ ఇమేజ్లు కనపడకూడదని అప్పటికే 2-3 సినిమాలు చేసిన సిద్ధార్థ్ని హీరోగా అనుకున్నారు. అండ్ ఫాదర్గా అన్డౌటెడ్లీ అందరి ఓటు ప్రకాష్ రాజ్కే పడింది. మదర్గా జయసుధ గారు ఫిక్స్ అయిపోయారు. తర్వాత హాసిని క్యారెక్టర్ ఎవరు చెయ్యాలి అని ఉంటే అప్పటికే సిద్ధార్థ్ అండ్ జెనీలియా కాంబినేషన్ హిట్ పేరు ఉండడంతో బాయ్స్ సినిమాతో జెనీలియాని తీసుకుందామని ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్గా నిలిచింది. ఫైనల్గా సోల్ లాంటి క్యారెక్టర్ హాసిని అంటే మనకి వెంటనే గుర్తొచ్చే జెనీలియాని ఫిక్స్ చేసేశారు. సినిమా పట్టాలెక్కేసిందనమాట షూటింగ్తో. మరి బాయ్స్ సినిమా టాపిక్ వచ్చింది కాబట్టి సిద్ధార్థ్ జెనీలియా కాంబినేషన్ వచ్చిన ఒక వండర్ఫుల్ సాంగ్ విందామా బాయ్స్ నుంచి. Stay tuned.

0: ఫ్యాషన్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: బొమ్మరిల్లు సినిమాని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. 20 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా కొంతమంది శ్రోతలు రెస్పాండ్ అయ్యారు మనకి. పునా వెంకటేశం గారు ఏం రాస్తున్నారంటే, పవన్ గారు మీరు అన్నట్లు పిల్లల మీద ప్రేమ ఎక్కువైనా కష్టమే, తక్కువైనా ఇబ్బందే. ఈ సినిమా మా చిన్నబ్బాయి పుట్టినప్పుడు రిలీజ్ అయింది సార్. ఈ సినిమాలో మాదిరి మా అబ్బాయిలను చూసుకుంటున్నాను. ఇప్పటికీ మా అబ్బాయిలు ప్రతి విషయం నాతో షేర్ చేసుకునే నడుచుకుంటారు. గ్రేట్ అండి, మీరు చాలా మంచి ఫాదర్గా ప్రూవ్ చేసుకున్నారు. నెక్స్ట్ మనకి మంగా భాస్కర్ గారు రాశారు, 49 ఇయర్స్ ఏజ్ లో చూశాము. తండ్రి కొడుకు, తండ్రి కూతురుల మధ్య అనుబంధాన్ని అద్భుతంగా చూపించారు. కోటా గారి డైలాగ్స్ సూపర్ అంటూ సెకండ్ బ్యాడ్ నుంచి మంగా భాస్కర్ గారు పంపించారు. థ్యాంక్స్ మంగా భాస్కర్ గారు. 20 సంవత్సరాల క్రితం తీసినటువంటి ఈ సినిమా ఇప్పటి జనరేషన్ కూడా కరెక్ట్గా సరిపోయినట్లు, ఆ రోజుల్లోనే అంత కరెక్ట్గా తీశారు బొమ్మరిల్లు చిత్రం. ఇప్పటికీ, అప్పటికీ, ఏనాటికి, ఎప్పటికీ అందరి హృదయాలకి దగ్గరగా ఉంటుందంటూ హయత్ నగర్ ఎల్లారెడ్డి కాలనీ నుంచి మాధవాచారి గారు యమున గారు పంపించారు. మొండ్రాయి గ్రామం నుంచి అనుముల మోహన్ గారు ఏమంటున్నారంటే, ఆయనకి 30 ఇయర్స్ ఉన్నప్పుడు ఈ బొమ్మరిల్లు సినిమా వరంగల్లోని సునీల్ ట్యాకీస్లో చూశారంట, కామెడీ చాలా బాగుంటుంది అంటూ పంపించారు. బొమ్మరిల్లు సినిమాని కళ్లకు కట్టినట్లు చాలా చక్కగా వివరిస్తున్నారంటూ థ్యాంక్ యూ అండి. మధుకర్ గారు నిజామాబాద్ నుంచి పంపించారు. తర్వాత మనకి బొమ్మరిల్లు సినిమా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా, 20 సంవత్సరాలు అయిందంటే అస్సలు నమ్మలేకపోతున్నాం. ఇలాంటి సినిమా గురించి గుర్తు చేసుకోవడం చాలా చాలా బాగుంది, మీకు ప్రత్యేక అభినందనలు వివిధ భారతికి అంటూ మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మేడ నిజామాబాద్ జిల్లా నుంచి పంపించారు. రెస్పాండ్ అయిన శ్రోతలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక బొమ్మరిల్లు సినిమా విషయానికి వస్తే, మనకి క్యారెక్టర్స్ ఆర్టిస్టులు ఫిక్స్ అయిన తర్వాత 2006 మొదట్లో ఈ మూవీ షూటింగ్ మొదలుపెట్టారు. కేవలం 3.5 నెలల్లోనే షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కేవలం 100

వర్కింగ్ డేస్లో చాలా పక్కా ప్లానింగ్తో తెరకెక్కించాడు భాస్కర్. అప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో తండ్రి కొడుకుల సెంటిమెంట్తో ఎన్నో సినిమాలు వచ్చాయి, కానీ బొమ్మరిల్లు మాత్రం ఒక విభిన్నమైన కథ. ఇందులో కూడా తండ్రి కొడుకుల సెంటిమెంట్ హైలైట్గానే ఉంటుంది. అయితే ఇందులో మితిమీరిన ప్రేమ చూపించే తండ్రి వల్ల కొడుకు పడే ఇబ్బందులు చాలా వినోదాత్మకంగా, అట్ ద సేమ్ టైం ప్రేక్షకుల్ని ఆలోచింపజేసే విధంగా షూట్ చేశాడు భాస్కర్. సిద్ధార్థ్ పాత్రకు అదే పేరు పెట్టాడు సిద్ధు అంటూ. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయిన సిద్ధు తను ఎలా ఉండాలి అనుకుంటున్నాడో అలాంటి చలాకీ అమ్మాయి హాసిని తనకు పరిచయం అయిన తర్వాత తన లైఫ్లో తనకు ఎదురైన ఫన్నీ ఇన్సిడెంట్స్ని, అలాగే ఎమోషనల్ మూమెంట్స్ను ప్రేక్షకుల్ని నవ్విస్తాయి, ఆలోచింపజేస్తాయి, అలాగే కంటతడి కూడా పెట్టిస్తాయి చివర్లో. అలాగే హాసిని క్యారెక్టర్తో మనల్ని కూడా లవ్లో పడేస్తాయి. భలే చలాకీగా ఉంది అమ్మాయి, ఎంత బాగుంది అంటూ మనం ఇప్పటికీ హాసిని క్యారెక్టర్ని ఫాలో అయ్యేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే ఆ సినిమా వచ్చిన కొత్తలో చాలామంది అమ్మాయిలు హాసిని డ్రెస్సింగ్ స్టైల్ కానీ, లేకపోతే బాగా పాపులర్ అయిన డైలాగ్, అంతేనా ఇంకేం కావాలి, వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ, చాలామంది అప్పటికి ఆండ్రాయిడ్ ఫోన్స్ లేవు కానీ అప్పుడున్న సెల్ ఫోన్స్లో ఎక్కువగా రింగ్ టోన్స్గా కూడా పెట్టుకున్నారు ఆ డైలాగ్ని. మరి ఇలాంటి మెమరీస్ గుర్తొస్తున్నాయి కదా ఒక్కొక్కటిగా, మాట్లాడుకుందాం ఇంకా చాలా ఉన్నాయి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే పవన్, స్టే ట్యూన్డ్.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: గుర్తుకొస్తున్నాయి. Go Retro with Akashvani Telugu.
2: ఎస్ 11:37 స్టూడియో క్లాక్ లో గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ ఆర్జే పవన్తో. ఇవాల్టి గుర్తుకొస్తున్నాయి వెరీ వెరీ స్పెషల్, ఎందుకంటే 20 సంవత్సరాల బొమ్మరిల్లుని గుర్తు చేసుకుంటున్నాం మనం. ఆ మెమరీస్ ని, ఆ లవ్ ని, ఆ పేరెంటింగ్ ని, అలాగే హాసిని చిలిపితనాన్ని, సిద్ధు సంఘర్షణని, ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం కదా. బొమ్మరిల్లు అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేవి డైలాగ్స్. అబ్బూరి రవి గారు ఈ సినిమాకి డైలాగ్స్ అందించారు. అప్పటికి అప్కమింగ్ బడ్డింగ్ రైటర్గా ఉన్నారు ఆయన. అబ్బూరి రవి గారు ఎవరంటే త్రివిక్రమ్ గారి ఫ్రెండ్ అనమాట. భీమవరం నుంచి వచ్చారు ఆయన కూడా. భగీరథ సినిమాకి అంతకన్నా ముందు డైలాగ్స్ రాశారు. అప్పుడే కొత్త రైటర్ని ట్రై చేద్దాం, ఫ్రెష్గా ఉండాలి సినిమా, ఇంతకు ముందున్న డైలాగ్స్లా ఉండకూడదు, ఎందుకంటే అప్పటికే త్రివిక్రమ్ డైరెక్టర్ అయిపోయారు, త్రివిక్రమ్తో రాయించలేరు, ఆయన రాసే టైం లేదు. మరి ఎవరిని కొత్త ట్రెండ్ క్రియేట్ చేయాలన్నప్పుడు అబ్బూరి రవి గారిని దిల్ రాజు గారు సజెస్ట్ చేశారంట భాస్కర్కి. ఇక వాళ్ళిద్దరు కూర్చుని రాసిన డైలాగ్స్ అయితే నభూతో నా భవిష్యత్ అనే చెప్పాలి ఖచ్చితంగా. అంతేనా, ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. అదేంట్రా ఇంతింత తింటున్నావు, పెద్ద ముక్కది అది ఇప్పుడు తిను, చెప్పవే ఆడికి అలా తింటేనే ఒంటికి పడుతుందని. హహ హాసిని, ఇలాంటి డైలాగ్స్తో పాటు క్లైమాక్స్లో వచ్చే డైలాగ్స్ మొత్తం మీరే చేశారు, తిట్టేస్తాను మిమ్మల్ని, ఇలాంటి డైలాగ్స్ కూడా ప్రేక్షకుల్ని టచ్ చేస్తాయన్నమాట. నిజానికి బొమ్మరిల్లు సినిమాలో అదో మ్యాజిక్ ఉందండి కదా. ఈ సినిమా ఎప్పుడు చూసినా నిన్నే రిలీజ్ అయిందేమో అనిపిస్తుంది, అంత ఫ్రెష్గా ఉంటుంది. ఎలా అయితే తేనె ఎప్పటికీ రుచి కోల్పోదో, గంధం ఎప్పటికీ ఇగిరిపోదో, అలాంటి సినిమానే బొమ్మరిల్లు. ఖచ్చితంగా బొమ్మరిల్లు సినిమా కూడా ఎప్పటికీ తన ఫ్రెష్నెస్ని కోల్పోదు, ఎప్పటికీ పాతబడదు, కాదంటారా? పంపించండి ఇంకా మీ మెమొరీస్ని, చదువుతాను నేను. స్టే ట్యూన్డ్.

0: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: స్టూడియో క్లాక్ లో వీఆర్ సెలబ్రేటింగ్ 20 ఇయర్స్ ఆఫ్ బొమ్మరిల్లు. ఈనాటి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఒక్కొక్కటి ఆ మెమరీస్ గుర్తు చేసుకుంటుంటే నిజంగా సినిమా అనేది మనల్ని టైం ట్రావెల్ చేయించడంలో ఒక ముఖ్య సాధనం అనమాట, ఒక రిఫరెన్స్ పాయింట్గా ఉంటుంది. ఫలానా బొమ్మరిల్లు అప్పుడు చూశాను నిన్ను, ఫలానా బొమ్మరిల్లు సినిమా అప్పుడు మా అబ్బాయి పుట్టాడు. చాలామంది శ్రోతలు మాట్లాడుతున్నారు మనకి. మనకి మాధురి సిర్పూర్ నుంచి మెసేజ్ పంపించారు. తను ఏమంటున్నారంటే, థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు, చాలా మెమొరీస్ని రీకలెక్ట్ చేశారు అంటూ మెసేజ్ పంపించారు. థ్యాంక్ యూ మాధురి గారు, మీరు ప్రోగ్రామ్ వింటూ మెసేజ్ పంపించినందుకు. మనకి కృష్ణకుమారి గారు ఖమ్మం నుంచి ఏమంటున్నారంటే, మ్యూజిక్ ఎక్కువగా వింటాను నేను, ఏంటో ఆ పాటలు గూజ్ బంప్స్ వస్తాయి అంటూ చెప్తున్నారు. తను థియేటర్లో చూడలేదంట, బట్ టీవీలో చాలాసార్లు చూశారంట. అండ్ తర్వాత మనకి వెంకట ప్రసాద్ గారు ఏమంటున్నారంటే, శంకర్ ప్రసాద్ హూ ఈజ్ ఇన్ కెనడా నౌ, మై ఫ్రెండ్ టుక్ మీ టు దిస్ ఫిల్మ్ ఎట్ ప్రసాద్ జైమాక్స్, వి ఎంజాయిడ్ దిస్ మూవీ వెరీ మచ్ అంటున్నారు. సో ఆయన కెనడాలో ఉన్నారు ఇప్పుడు. అండ్ బొమ్మరిల్లు సినిమా చూడండి, కెనడాలో ఉన్నా కూడా దేశాలు దాటినా ఆ సినిమాని మాత్రం మనం మర్చిపోలేకపోతున్నాం అనమాట. అంత పవర్ ఉంది ఆ సినిమాలో. సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే ఇలాంటి సినిమాలు ముందు ముందు రావాలి, దిల్ రాజు గ్రేట్ అంటూ ఎస్ఏ దొర గారు సఫిల్ కూడా మల్కాజ్గిరి హైదరాబాద్ నుంచి మనకి మెసేజ్ పంపించారు. తర్వాత ఈ సినిమా 20 సంవత్సరాలు అయింది, నాకు 25 ఇయర్స్ ఉన్నప్పుడు ఈ సినిమా చూశాను, అందుకే

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం జంపాల వీధి నుంచి గంగాధర్ లక్ష్మీ శ్రీధర్ గారు మనకి మెసేజ్ పంపించారు. తర్వాత భోగ మార్కండేయ అనిత గారు ఏమంటున్నారంటే, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఒక తండ్రిగా కరెక్ట్ అయినా పిల్లలకు ఒక ఏజ్ వచ్చాక వాళ్ళకి ఆలోచించే ఫ్రీడమ్ ఇవ్వాలి అనేది నా అభిప్రాయం. ఎగ్జాక్ట్గా సినిమాలో ఉన్న పాయింటే మీరు కూడా పాయింట్అవుట్ చేశారు మార్కండేయ గారు. తర్వాత మనకి ప్రదీప్ గారు ల్యాబర్తి నుంచి, బొమ్మరిల్లు మూవీని ఇప్పటికీ టీవీలో వస్తే ఖచ్చితంగా మిస్ కాకుండా చూస్తాం, ఇంకా ఆ పాటలు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేమంటూ మెసేజెస్ పంపించారు శ్రోతలు. థ్యాంక్ యూ అండి స్పందించినందుకు. ఇక బొమ్మరిల్లు సినిమా విషయానికి వస్తే, 20 ఏళ్ళ అమ్మాయి ఎంత అల్లరిగా ఉంటుంది, ఎంత అణకువగా ఉంటుంది, ఎంత అమాయకంగా ఉంటుంది, ఇవన్నింటినీ పండించింది జెనీలియా. అన్నింటికన్నా ముఖ్యంగా తనకు నచ్చినట్టు ఉంటుంది, అదే సిద్ధార్థ్ని అట్రాక్ట్ చేస్తుందనమాట. అలా హాసిని పాత్రలో జీవించింది జెనీలియా. తండ్రిగా కోట శ్రీనివాసరావు గారి పాత్ర అద్భుతం. ఇందాక మంగాభాస్కర్ గారు చెప్పినట్టుగా చాలా అద్భుతమైన నటన ప్రదర్శించారు కోట గారి సినిమాలో. ఇక మిగతా నటీనటుల గురించి మాట్లాడుకుంటే, అటు భర్తకు ఎదురు చెప్పలేక కొడుకు గురించి ఆలోచిస్తూ కొడుకు సంఘర్షణని చూస్తూ ఉండలేక ఇద్దరి మధ్య నలిగిపోయే సిద్ధు తల్లి పాత్రలో జయసుధ గారు అంతే సహజంగా నటించారు. దిల్ సినిమాలో హీరోయిన్గా చేసిన నేహ ఇందులో ఒక కీ రోల్లో కనిపిస్తారు. సత్తి ఓ మంచి పనోడు అనే మేనరిజంతో సునీల్ నవ్వులు పోయించాడు. తనికెళ్ళ భరణి గారు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మానందం గారు, అలాగే ఫ్రెండ్స్గా యాక్ట్ చేసిన చిత్రం శ్రీను, రవివర్మ, అక్కగా సురేఖ వాణి, వదినగా సత్యకృష్ణన్, అన్నగా శ్రీరామ్, చెల్లెలుగా సుదీప వాళ్ళ వాళ్ళ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, అబ్బూరి రవి మాటలు సినిమాకి ప్రాణమనే చెప్పాలి. ఇక అన్నింటికన్నా ముఖ్యమైంది మనం మాట్లాడుకోవాల్సింది ఖచ్చితంగా బొమ్మరిల్లు క్లైమాక్స్ గురించి మాట్లాడుకుందాం మరి ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మనకి శ్రోతలు కొన్ని మెసేజెస్ పంపించారు. రవళి అండ్ నిర్వాణ్ ములకలపల్లి నుంచి ఏమంటున్నారంటే, నేను బీటెక్లో ఉన్నప్పుడు చూశాను ఈ సినిమా. రిలీజ్ అయినప్పుడు ఓన్లీ డిస్టిక్లో అయింది, దసరా టైంలో చూసాం, జనగాంలో చూసామంటూ మనకి మెసేజ్ పంపించారు. తర్వాత మనకి ఇంకొక మెసేజ్ ఏమొచ్చిందంటే, చింత శ్రీనివాస్ గారు పంపించిన మెసేజ్ ఏంటంటే, బొమ్మరిల్లు సినిమాలో మంచి మెసేజ్ ఉంది, ఈ సినిమా ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అంటూ పంపించారు. ఎగ్జాక్ట్లీ, ఎప్పటికీ ఎవర్ గ్రీన్, 20 సంవత్సరాలు కాదు, ఇంకొక 20 సంవత్సరాలైనా ఈ సినిమా గురించి ఖచ్చితంగా మనం గుర్తు చేసుకుంటాం, మాట్లాడుకుంటాం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

అలాగే డి బాలాజీ గారు వనస్థలిపురం నుంచి పంపించారు. ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది, బొమ్మరిల్లో ఒక హైలైట్. నేను ఈసీఐఎల్లో ఉన్నప్పుడు చూశాను. ఈ సీన్స్ చాలా బాగుంటాయి, మీరు చెప్తుంటే మళ్ళీ మా కళ్ళ ముందు మెదులుతున్నాయి ఆ మెమరీస్ అంటూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మనం బొమ్మరిల్లు క్లైమాక్స్ గురించి మాట్లాడుకోకపోతే ఎలా? ఈ సినిమాతో భాస్కర్ కాస్త బొమ్మరిల్లు భాస్కర్ అయిపోయాడు. ఎలా అయితే సిరివెన్నెల సినిమాతో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అయిపోయారో చాలా కొద్ది మందికి ఆ అదృష్టం దొరుకుతుంది కదా. తను డైరెక్ట్ చేసిన మొదటి సినిమా పేరే అతని ఇంటి పేరుగా స్థిరపడిపోయింది అనమాట, బొమ్మరిల్లు భాస్కర్ అయిపోయాడు. మరి ఈ సినిమా చివరికి వచ్చాక ప్రతి ఒక్కరికి, ప్రేక్షకుడికి కూడా ప్రేమ పుడుతుంది ప్రతి క్యారెక్టర్ మీద. అయ్యో సిద్ధుయే కరెక్ట్ కదా అనిపిస్తుంది. కొంతమంది పర్సెప్షన్ ప్రకాష్ రాజ్ గారే కరెక్ట్ కదా, ఆయన ఏం చేశాడు, ప్రేమ చూపించాడు, అది తప్ప అని కూడా చాలామంది అడిగేవాళ్ళు ఉన్నారు. మరి అందరికీ ఆన్సర్ ఇవ్వాలి కదా, అందరినీ సాటిస్ఫై చేయాలి కదా, కథ సుఖాంతం అవ్వాలి కదా. మరి ఎలా ముగించాలి ఈ సినిమాని, ఒక భావోద్వేగ భరిత కథను ఎలా ముగించాలి, అంత ఈజీ కాదు. అందుకే బొమ్మరిల్లు క్లైమాక్స్ ఇండియన్ సినిమాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ క్లైమాక్స్. సిద్ధు చిన్నప్పటి నుంచి తను పడే బాధలను తండ్రికి వివరించే సన్నివేశాలు నిజంగా అద్భుతం. అక్కడ అబ్బూరి రవి గారి కళానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలాగే ప్రకాష్ రాజ్ తన నటనలో వివరించే సన్నివేశాలు ఒక అద్భుతం. అలాగే ప్రకాష్ రాజ్ చూపించిన పరిణితి అమోఘం. ఈ సీన్ కంప్లీట్ అయ్యేసరికి మనకు తెలియకుండానే ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లుంటాయి. అలా సిద్ధు చేయి తండ్రి స్వేచ్ఛగా వదిలేయడం. సిద్ధు అంటాడు కదా, ఇప్పటికీ నా చెయ్యి మీ చేతుల్లోనే ఉంది నాన్న అంటాడు. సో ఆ చెయ్యి వదిలేయడంతో తనే స్వయంగా కుటుంబంతో కలిసి హాసిని దగ్గరికి వెళ్ళి ఇద్దరిని కలపడంతో కథ సుఖాంతం అవుతుంది. అయితే చివరికి కొంచెం ఫనీగా ముగించారు అనుకోండి. అండ్ ఈ సినిమా విషయానికి వస్తే ఇందులో మొత్తం చంద్రబోస్ గారు, కులశేఖర్, అనంత్ శ్రీరామ్, సిరివెన్నెల గారు, భాస్కర్ భట్ల

గారు పాటలు రాశారు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అల్టిమేట్. ఈ సినిమా మొత్తం 7 నంది అవార్డ్స్ని కొల్లగొట్టింది. బెస్ట్ మూవీ, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా ప్రకాష్ రాజ్, బెస్ట్ డైలాగ్ రైటర్గా అబ్బూరి రవి, బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ సవితారెడ్డి హాసిని క్యారెక్టర్కి చెప్పారు. అంత ముద్దు ముద్దుగా చెప్తారనమాట. ఆవిడకి నంది అవార్డు వచ్చింది. బెస్ట్ యాక్ట్రెస్ జ్యూరీగా జెనీలియాకి అవార్డు వచ్చింది. బెస్ట్ డైరెక్టర్గా భాస్కర్కి అవార్డు వచ్చింది. మొత్తానికి ఈ సినిమాని ఒక చిన్న లైన్తో నేను ముగించాలనుకుంటున్నాను. కొంచెం ఫనీగా, సినిమా కూడా అలాగే ఫనీగా ఎడ్ అవుతుంది కాబట్టి. శ్రీ వెంకటేశ్వర కన్స్ట్రక్షన్స్లో భాస్కర్ అనే సినీ ఇంజనీర్ కట్టిన అద్భుత సౌధం ఈ బొమ్మరిల్లు. లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్, ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 12 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
2: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి చైతన్య స్ఫూర్తిలో ఇవాల్టి విశిష్టత గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. భాగ్యనగరం బోనమెత్తిన వేళ, ఆషాఢమాసం ఆఖరి ఆదివారం అమ్మకి ఉత్సాహంగా బోనాలు సమర్పించే సుదినమివాళ. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం బోనాలు. ఆషాఢమాసంలో వీధి వీధిన పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లతో ఊరంతా ఆధ్యాత్మిక శోభతో నిండిపోతుంది. గ్రామదేవతలైన మహంకాళి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సమర్పించే ఈ బోనాల పండుగకు ఘనమైన చరిత్ర ఉంది. అసలు బోనం అంటే ఏంటి? బోనాల్లో ఎన్ని రకాలుంటాయి? ఈ పండుగను అసలు జరుపుకునే కారణమేంటి? ఇవన్నీ కూడా ఇవాళ చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకోబోతున్నాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో 12:08 అవుతోంది. నేను మీ ఆర్జే పవన్.
1: అరే ఇంకొరబై నీకు అమెరికా ఈజ వచ్చినకి మంచి గడియలు సిగరెట్ అగ్గితో ఆరదిచ్చి సురాపానంతో నీ సోపతికి దావతి ఇవ్వాలని పబ్బతి పట్టడం జరబద్దు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

స్టూడియో క్లాక్లో 12:14 అవుతోంది. నగరమంతా, భాగ్యనగరమంతా బోనాల శోభతో కళకళలాడిపోతోంది. రోడ్లన్నీ కూడా అమ్మవారి వైపే బోనమెత్తి నడుస్తున్న ఎన్నో దృశ్యాలు కనపడుతున్నాయి. బోనాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అసలు బోనాల పండుగ ప్రత్యేకత ఏంటి? ఆషాఢమాసంలోనే భాగ్యనగరంలో బోనాలు ఎందుకు చేస్తారు? ఇవన్నీ తెలుసుకుందాం. బోనాలంటే కేవలం ఒకరోజు పండుగ కాదు, నెల రోజులు నిర్వహించే సంప్రదాయ సంబురం. అట్టహాసంగా అమ్మవారిని పూజించే ఒక పుణ్యక్రతువు. పేద ధనిక తారతమ్యాలు లేకుండా అందరూ కలిసి ధూమ్ధామ్గా జరిపే వేడుకే బోనాలు. ప్రకృతి వైపరీత్యాలు, వ్యాధులు, అనుకోని విపత్తుల నుంచి రక్షించమని గ్రామదేవతలకు మొక్కుకొని బోనం సమర్పించడం అనాదిగా వస్తున్న ఆచారం. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని చాటే ఉత్సవాలివి. అన్నానికి ముద్దు పేరు బువ్వ. అది భిక్షపాత్రలో వేస్తే కబళం అంటాం, సామూహికంగా ఆరగిస్తే సంతర్పణ అంటాం. ధనుర్మాసంలో విష్ణుమూర్తికి సమర్పించే నైవేద్యాన్ని భోగం అని పిలిస్తే, తెలంగాణలో మహాకాళి అమ్మవారికి సమర్పించే భోజనాన్ని బోనం అని పిలుస్తారు. గ్రామదేవతలకు పండ్లు ఫలహారం

నివేదిస్తే సాత్వికం. అన్నం, పిండి వంటలు, పాయసం లాంటివి రాజస నివేదన అంటారు. మాంసాహార సమర్పణ తామసం అంటాం. సికింద్రాబాద్లో వెలసిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సమర్పించే రాజస భోజనాల నైవేద్యమే బోనం. భాషాపరంగా భోజనం ప్రకృతి అయితే బోనం వికృతి. మరి బోనాల పండుగ తెలంగాణ అంతటా, అలాగే రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మరి ఈ బోనాలకి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఇవాల్టి చైతన్య స్ఫూర్తిలో ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: క్రమంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన, ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి, అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు దాటి 21 నిమిషాలు.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఈరోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే ఆరోగ్య జీవనంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఈ అంశం గురించి డాక్టర్ జి స్వర్ణలత గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. తప్పక ట్యూన్ చేసుకోండి ఈరోజు రాత్రి 7:15 ఆరోగ్య జీవనం.
2: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఆషాఢమాస బోనాలకి సంబంధించి ఆఖరి ఆదివారం కావడంతో చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో బోనాలు పండుగ విశిష్టత గురించి మాట్లాడుకుంటున్నాం. మరిన్ని విశేషాలు బోనాలు పండుగ విశిష్టతకి సంబంధించి చైతన్య స్ఫూర్తిలో న్యూస్ తర్వాత 12:40 నుంచి మళ్ళీ వినొచ్చు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వలస పాలన కాలం నాటి చట్టాల స్థానంలో తీసుకొచ్చిన మూడు కొత్త నేర చట్టాలు సాంకేతికత, కాలపరిమితి, విశ్వాసం అనే మూడు ముఖ్యమైన స్తంభాలపై ఆధారపడి ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మద్రాస్, కోల్కతా, మధ్యప్రదేశ్, కర్ణాటక హైకోర్టులకు 30 మంది న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అస్సాంలో వరద పరిస్థితి ఇంకా గడ్డుగానే ఉంది. వరదల కారణంగా మృతుల సంఖ్య 99కి చేరింది. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అస్మితా చలిహా కొరియా మాస్టర్స్ 2026 టైటిల్ను కైవసం చేసుకుంది. మోదీ ప్రభుత్వం వలస పాలన కాలం నాటి చట్టాల స్థానంలో తీసుకొచ్చిన మూడు కొత్త నేర చట్టాలు సాంకేతికత, కాలపరిమితి, విశ్వాసం అనే మూడు ముఖ్యమైన స్తంభాలపై ఆధారపడి ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మరింత సాంకేతికత ఆధారిత, కాలపరిమితితో కూడిన న్యాయ వ్యవస్థ ద్వారా పౌరులకు సత్వర న్యాయం అందించడమే ఈ కొత్త చట్టాల ముఖ్య ఉద్దేశమని అమిత్ షా చెప్పారు. పుదుచ్చేరిలోని గోరిమేడు పోలీస్ ట్రైనింగ్ స్కూల్ మైదానంలో జరిగిన రాష్ట్రపతి పోలీస్ కలర్ ప్రధానోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పుదుచ్చేరి పోలీసులను అభినందించిన అమిత్ షా, రాష్ట్రపతి పోలీస్ కలర్ అందుకోవడం క్రమశిక్షణ కలిగిన ఏ పోలీసు బలగానికైనా అత్యంత గర్వకారణమైన సందర్భాల్లో ఒకటన్నారు. పుదుచ్చేరి పోలీస్ బలగంలో 5,000 మందికి లోపే సిబ్బంది ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక వారసత్వం కలిగిన కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిని రక్షించడం, అంతర్గత భద్రతను కాపాడడం, దాని గౌరవం, ప్రతిష్టను పరిరక్షించడం వంటి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోందని పేర్కొన్నారు.
1: राष्ट्रपति ध्वज किसी भी डिसिप्लिन फोर्स के लिए उसके जीवन काल का सबसे गौरवपूर्ण क्षण होता है. पुदुचेरी पुलिस भले ही संख्या में 5,000 से कम हो, मगर आप इस देश की आध्यात्मिक धरोहर को संभाले हुए पुदुचेरी की रक्षा, आंतरिक सुरक्षा और पुदुचेरी के सम्मान की रक्षा करने का काम करते हैं.
0: मद्रास, कोलकाता, मध्यप्रदेश, కర్ణాటక హైకోర్టులకు 30 మంది న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం నియామకాల్లో 20 మంది న్యాయవాదులు, 10 మంది న్యాయాధికారులు ఉన్నారని న్యాయశాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. మొత్తం 30 మందిలో 15 మంది మద్రాస్ హైకోర్టుకు, 8 మంది కోల్కతా హైకోర్టుకు, 6 కర్ణాటక హైకోర్టుకు, 1 మధ్యప్రదేశ్ హైకోర్టుకు నియమితులయ్యారు. భారత రాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు కొలీజియంతో సంప్రదించి ఈ నియామకాలను చేపట్టారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభమై 17వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేయడంతో పాటు దేశభక్తి, జాతీయ సమైక్యత, భారత సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పే కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ ఏడాది హర్ఘర్ తిరంగా కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. భారత జాతీయ గీతం వందే మాతరం 150వ వార్షికోత్సవంతో ఈ కార్యక్రమం కలిసి వస్తోంది. జాతీయ పతాకం, జాతీయ గీతాన్ని కలిపి దేశభక్తిని చాటే ప్రత్యేక వేడుకగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా సామూహికంగా వందే మాతరం గానం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని 200కు పైగా భారత రాయబార కార్యాలయాలు, హైకమిషన్లు, కాన్సులేట్లు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ద్వారా ఒక సందేశమిస్తూ మోదీ, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారి ధైర్య సాహసాలు ప్రతి భారతీయుడికి ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. మహాత్మాగాంధీ నాయకత్వంతో స్ఫూర్తి పొందిన క్విట్ ఇండియా పిలుపు భారత స్వాతంత్ర్య పోరాటానికి కొత్త శక్తిని అందించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వలస పాలన నుంచి విముక్తి పొందాలన్న భారత ప్రజల అచంచలమైన సంకల్పాన్ని క్విట్ ఇండియా ఉద్యమం ప్రతిబింబించిందన్నారు. భారత అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కీలక రంగాల్లో మరింత బలోపేతం చేసే మార్గాలపై ప్రధానమంత్రి నరేంద్ర

నరేంద్రమోదీ, అమెరికా ఉపాధ్యకుడు జేడీ వాన్స్ చర్చించారు. నిన్న అమెరికా ఉపాధ్యకుడు జేడీ వాన్స్ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఫోన్ చేశారు. వాణిజ్యం, రక్షణ, కీలక అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, ఇంధన భద్రత, ఖనిజాల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలన్న తమ నిబద్దతను పునరుద్ఘాటించారు. పరస్పరం ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా ఇరువురు నేతలు అభిప్రాయం

జరపనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ కమిటీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్తో సమావేశమై విద్యార్థులతో జరిగిన తొలివిడత చర్చల్లో సాధించిన పురోగతిని ఆయనకు వివరించింది. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకునేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. అస్సోంలో వరద పరిస్థితి ఇంకా గడ్డుగానే ఉంది. వరదల కారణంగా మృతుల సంఖ్య 99కి చేరింది. 147,000 మందికి పైగా ప్రజలు ఇప్పటికీ వరద ప్రభావంలో ఉన్నట్టు అధికారిక బులెటిన్ తెలిపింది. సోనిత్పూర్, నాగావ్, గోలాఘాట్, శివసాగర్, హోజాయ్, దర్రాంగ్, జోర్హాట్, ధేమాజీ, చరాయిదేవ్, కార్బి ఆంగ్లాంగ్, లఖింపూర్, విశ్వనాథ్ జిల్లాల్లో వరద ప్రభావం కొనసాగుతోంది. మొత్తం 147,376 మంది ప్రజలు వరదల బారిన పడగా గోలాఘాట్ జిల్లాలో పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉంది. ప్రభుత్వం 53 సహాయ శిబిరాలను నిర్వహిస్తోంది. వీటిలో వరదల కారణంగా నిరాశ్రయులైన 8,568 మందికి ఆశ్రయం కల్పించారు. మరో 41 సహాయ పంపిణీ కేంద్రాలు కూడా పనిచేస్తున్నాయి. ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, మధ్యప్రదేశ్తో పాటు ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఉత్తరాఖండ్లోని పలు జిల్లాల్లో రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇదిలా ఉండగా ఒడిశాలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తాజా అల్పపీడన వ్యవస్థ ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అస్మితా చలిహా కొరియా మాస్టర్స్ 2026 టైటిల్ను కైవసం చేసుకుంది. మహిళల సింగిల్స్ ఫైనల్లో చైనాకు చెందిన హాన్ కియాన్ షీపై అస్మిత 14-21, 21-14, 21-14 స్కోర్తో విజయం సాధించారు. చైనాలోని హెఫైలో జరుగుతున్న 9వ వరల్డ్ బ్రిడ్జ్ ఫెడరేషన్ యూత్ ట్రాన్స్నేషన్ ఛాంపియన్షిప్స్లో అండర్-31 పెయిర్స్ విభాగంలో భారత క్రీడాకారులు సాగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి స్వర్ణ పతకం సాధించారు. జమ్మూకాశ్మీర్లో వార్షిక అమరనాథ యాత్రను ఈరోజు నుంచి తాత్కాలికంగా నిలిపివేశారు. ఇటీవల కురిసిన వర్షాలు, యాత్రా మార్గాల్లో మరమ్మత్తు పనులు, రానున్న కొన్ని రోజుల పాటు ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండడంతో పెహల్గాం, బల్తాల్ రెండు మార్గాల్లోనూ యాత్రను నిలిపివేశారు. యాత్రా మార్గాల పరిస్థితితో పాటు భారత వాతావరణ శాఖ జారీ చేసిన వాతావరణ సూచనలను పరిగణనలోకి తీసుకుని యాత్రను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వలస పాలన కాలం నాటి చట్టాల స్థానంలో తీసుకొచ్చిన 3 కొత్త నేర చట్టాలు, సాంకేతికత, కాలపరిమితి, విశ్వాసం అనే 3 ముఖ్యమైన స్తంభాలపై ఆధారపడి ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మద్రాస్, కోల్కతా, మధ్యప్రదేశ్, కర్ణాటక హైకోర్టులకు 30 మంది న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అస్సాంలో వరద పరిస్థితి ఇంకా గడ్డుగానే ఉంది. వరదల కారణంగా మృతుల సంఖ్య 99కి చేరింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: కంపల్సరీ చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
2: BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
4: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. నేను మీ ఆర్జే పవన్. బోనాల పండుగ విశిష్టత గురించి మాట్లాడుకుంటున్నాం. ఈనాటి చైతన్య స్ఫూర్తిలో భాగ్యనగరం అంతా బోనం ఎత్తిన వేళ శోభాయమానంగా వెలిగిపోతున్న అమ్మవారి దేవాలయాలు, పోతరాజుల నృత్యాలు, డప్పు చప్పుళ్ళు, భక్తుల నివేదనాలు, అలాగే మంచి కమ్మటి భోజనం చేస్తూ అందరూ ఈ బోనాల పండుగని ఎంజాయ్ చేస్తున్న సందర్భం. అయితే బోనాల పండుగ విశిష్టత, దాని చరిత్ర గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో, అలాగే అక్కడక్కడ రాయలసీమ ప్రాంతంలో కూడా ఈ బోనాల వేడుకని ఆషాఢ మాసంలో జరుపుతారు. అయితే భాగ్యనగరంలో ఆషాఢంలో బోనాలు జరిగితే, మిగతా ప్రాంతాల్లో, తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో శ్రావణ మాసంలో బోనాల పండుగ నిర్వహిస్తారు. అయితే ఈ వేడుకలకు ఆషాఢ బోనాలు, లష్కర్ బోనాలు, మహంకాళి బోనాలు అనే రకరకాల పేర్లున్నాయి. ఆషాఢ మాసం తొలి ఆదివారం గోల్కొండ జగదాంబిక ఆలయంలో బోనాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు, తర్వాత పాతబస్తీలోని షాలిబండ అక్కన్న మాదన్న మహంకాళి, లాల్ దర్వాజా మహంకాళి, ఇలా మొత్తం 14 అమ్మవారి దేవాలయాల్లో ఈ బోనాలు పండుగ నిర్వహించాక తిరిగి గోల్కొండ జగదాంబిక ఆలయంలో ఈ బోనాలన్నవి ముగుస్తాయి. అయితే చరిత్ర గురించి మాట్లాడుకుంటే మనం చాలా క్లుప్తంగా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 1813 సంవత్సరంలో ప్లేగు వ్యాధి చాలా బీభత్సం సృష్టించిందన్నమాట. అప్పట్లో ఆ పరిస్థితి చూసి సైనిక దళంలో డోలి మోసే సురితి అప్పయ్య అనే వ్యక్తి చలించిపోయాడనమాట. అతడు ఉజ్జయిని మహంకాళి దేవి భక్తుడు, మధ్యప్రదేశ్కి చెందినవాడు. ప్లేగు వ్యాధి సమసిపోయి ప్రజలందరూ సురక్షితంగా ఉంటే ఉజ్జయిని నుంచి అమ్మవారి విగ్రహాన్ని తెచ్చి హైదరాబాదులో ప్రతిష్ఠిస్తానని మొక్కుకున్నాడనమాట. ఎవరు ఈ అప్పయ్య అనే వ్యక్తి? కొన్ని రోజులకు పరిస్థితులు చక్కబడ్డాయి. అతడు ఉజ్జయిని నుంచి మహంకాళి అంశను ఆవహింపజేసిన అమ్మవారి చెక్క విగ్రహాలు రెండింటిని తెచ్చి 1814 సంవత్సరంలో ఆషాఢ మాసంలో సికింద్రాబాద్లో ఇప్పుడున్న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గుడిలో ప్రతిష్ఠించాడనమాట. ఆ విగ్రహాలే మహంకాళి, మాణిక్యాల దేవి. మరుసటి ఏడాది ఆలయాన్ని కట్టారు. ఆషాఢంలో ప్రతిష్ఠించారు కనుక ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలోనే ఉత్సవాలు నిర్వహించడం కొన్ని దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోందనమాట. 1864 సంవత్సరంలో ఎక్కడైతే ఈ చెక్క విగ్రహాలని ప్రతిష్ఠించారో ఆ స్థానంలో అప్పుడున్న భక్తులు, ఆ తరం వారు రాతి విగ్రహాలని నెలకొల్పారనమాట. ఇది క్లుప్తంగా ఈ బోనాల పండుగ మనం ఎందుకు జరుపుకుంటాం అనే దానికి చారిత్రక ఆధారాలు, చారిత్రక కారణాలు. మాట్లాడుకుందాం ఇంకా బోనాల పండుగ విశిష్టత గురించి ఈ అద్భుతమైన పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి, వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:40.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

12:49 అవుతోంది. స్టూడియో క్లాక్ లో చైతన్య స్ఫూర్తిలో ఆషాఢమాస బోనాలు సందర్భంగా, ఆఖరి ఆదివారం సందర్భంగా చైతన్య స్ఫూర్తిలో బోనాల పండుగ విశిష్టత గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే బోనాలతో ఆలయానికి వెళ్లే మహిళలను అమ్మవారు ఆవహిస్తుందని నమ్ముతారు. వారు నడిచి వెళ్తున్నప్పుడు కొందరు భక్తులు వారి పాదాలని నీళ్లతో కడిగి అమ్మవారికి సమర్పించే పాద్యంగా భావిస్తారు. ఇలా చేసే అవకాశం అందరికీ ఉండదు కనుక పాద్యం ఇవ్వడాన్ని భాగ్యంగా భావిస్తారు చాలామంది. బోనాల పండుగలో ఎన్నో విశేషాలున్నాయి. బోనంగా తెచ్చిన ప్రసాదాన్ని ఒక దగ్గర కుప్పగా పోయడాన్ని వడి అంటారు. ఆలయం చేరిన అందరూ అమ్మవారికి బెల్లం పానకం పోస్తారు. దీన్ని సాకపోయడం అంటారు. సంతానం కలగాలి, బాలారిష్టాలు తొలగాలని కోరుకుంటూ అమ్మవారికి వెదురు బద్దలతో చేసిన ఉయ్యాల సమర్పించడాన్ని తొట్టెలు అంటారు. ఈ వేడుకల్లో భవిష్యవాణి ముఖ్య ఘట్టం అన్నమాట. ఈ సందర్భంగా అమ్మవారు ఆవహించిన ఒక అవివాహిత స్త్రీ రాబోయే సంవత్సర విశేషాలని తెలియజేస్తుంది. ఆవిడ్ని జోగిని అంటారు. ఇలా భవిష్యత్తును చెప్పడాన్ని రంగం అంటాం. రంగమని పిలుస్తాం కదా, ఆ మహిళను మాతంగి అంటారు. క్షమించాలి, ఆ మహిళను మాతంగి అంటారు. పండుగ అనంతరం అమ్మవారిని మంగళ వాయిద్యాలతో వీధుల్లో ఊరేగించి ఉత్సవాన్ని ముగిస్తారు. ఈ కార్యక్రమాన్ని సాగనంపటం అని వ్యవహరిస్తారు. బోనాలు భక్తి ప్రకటనకే పరిమితం కాదు, ప్రజల మధ్య సానుకూలత కలిగించి బంధుమిత్రుల్లో ఆత్మీయతను పెంచుతాయి, అందరినీ ఒకచోటికి చేరుస్తాయి. అలాగే చక్కగా అలంకరించుకుని అందరూ అమ్మవారి నామస్మరణతో అలా నడిచి వెళ్తూ ఉంటే ఆ కోలాహలం చూడ్డమే తప్ప వర్ణించలేమన్నమాట. సంస్కృతి సంప్రదాయాలను నిలబెడతాయి ఈ బోనాల ఉత్సవాలు. మన ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. ఆషాఢమాసంలో సమృద్ధిగా వానలు కురవాలి అని అమ్మకు నివేదించుకున్న తర్వాత ఆ తల్లి అనుగ్రహంతో సమృద్ధిగా వానలు కురుస్తూ ఉంటాయి. అందుకే తెలంగాణ సంప్రదాయంలో, తెలంగాణ సంస్కృతిలో బోనాలు ఒక

ఇక బోనాల్లో చాలా రకాలున్నాయన్నమాట. బోనాలు సమర్పించే విధానంలో ప్రాంతాన్ని బట్టి, ఆచారాన్ని బట్టి కొన్ని రకాలున్నాయి. అవి మట్టి బోనం అంటాం, సాధారణ బోనం కూడా అనొచ్చు. దీన్ని పవిత్రమైన మట్టి కుండలో పాలు, బెల్లం, బియ్యంతో వండిన ప్రసాదాన్ని ఉంచి సమర్పిస్తారు. ఇది అత్యంత సాధారణమైన ప్రాచీనమైన పద్ధతి అన్నమాట. ఇప్పుడు చాలా రేర్గా చూస్తున్నాం మనం మట్టి బోనం సమర్పించడం అనేది. ఇత్తడి లేదా రాగి బోనాలు, ప్రస్తుత కాలంలో మట్టి కుండలతో పాటు ఇత్తడి లేదా రాగి పాత్రలను కూడా అలంకరించి బోనంగా తీసుకెళ్తున్నారు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది బంగారు బోనం. ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం కదా మనం ఈ పేరు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లాల్ దర్వాజా ఆలయాల్లో ప్రభుత్వం VIPల తరపున

అత్యంత నిష్ఠతో సమర్పించేది బంగారు పాత్రలో బోనాన్ని సిద్ధం చేసి అమ్మవారికి నివేదిస్తారు. అలాగే తొట్టెల ఊరేగింపు గురించి మాట్లాడుకుంటే, కాగితాలు మూగ వెదురు పుల్లలతో రంగురంగుల చిన్న గోపురం తయారు చేస్తాం కదా, తొట్టెలు అంటాం, తొట్టెలను ఊరేగించిన తర్వాత నిమజ్జనం చేస్తారు కదా తొట్టెలు, దానికి సంబంధించి అమ్మవారికి కానుకగా సమర్పించడం కూడా ఒక ముఖ్యమైన ఆచారం. సాక బోనం, కుండలో ప్రసాదంతో పాటు నీళ్లు లేదా కళ్ళు, అంటే పురాతన గ్రామదేవతల ఆచారం ప్రకారం కళ్ళును కూడా నివేదిస్తారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో. అవి ఉపయోగించి అమ్మవారి పోచమ్మ ఎల్లమ్మ రూపాలకు నైవేద్యంగా పెడతారు. మొత్తానికి బోనాల ఉత్సవంలో ముఖ్యమైన ఘట్టాలు పలహారం బండ్లు, రంగురంగుల విద్యుత్ దీపాలు, అలంకరణలతో పలహారం బండ్లను ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్తారు. ఇక పోతరాజుల గురించి చెప్పుకోవాలంటే, అమ్మవారి సోదరుడుగా భావించే పోతరాజు వేషధారణ, డప్పు చప్పులకు అనుగుణంగా కొరడా చేత పట్టుకుని చేసే నృత్యం, తాళ్లతో కొట్టుకునే విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మొత్తానికి బోనాల జోరు, అది కలిగించే హుషారు, అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆ తల్లిని మొత్తం నువ్వే చూసుకోవాలి తల్లి, వచ్చే సంవత్సరం వరకు ఎలాంటి కరువు కాటకాలు లేకుండా అందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండేలా చూడమ్మా అని అందరూ మానవాళి ఏకమై మొక్కుకునే అద్భుతమైన జాతర బోనాలు. ఇది ఈనాటి చైతన్య స్ఫూర్తి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఇప్పుడు వినండి పెద్ది సినిమా నుంచి, రచన అనంత్ శ్రీరామ్, సంగీతం గానం ఏఆర్ రెహమాన్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 1:10 కావస్తోంది. కొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్లో బోనాల పండుగ కోలాహలంగా సాగుతోంది. మహంకాళి ఆలయాలన్నీ భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన

పిలుపు మేరకు హైదరాబాద్లోని తన నివాసంలో ఈరోజు జాతీయ పతాకాన్ని ఎగరవేశానని సామాజిక మాధ్యమం వేదికగా కేంద్ర మంత్రి తెలియజేశారు. హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్ల వద్ద జాతీయ పతాకాన్ని ఎగరవేసి దేశభక్తి ఐక్యతాభావాన్ని చాటాలని కోరారు. దేశ ప్రజలంతా కలిసికట్టుగా ముందుకొచ్చి కాలాతీతమైన జాతీయ ఐక్యత దేశభక్తి స్ఫూర్తిని చాటుకోవాలన్నారు. హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని విజయవంతం చేయడం ద్వారా దేశ సమైక్యత దేశభక్తి భావాలను మరింత బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. శాన్ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ప్రవాసులు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులతో ఆయన సమావేశమయ్యారు. పరిశ్రమలకు భూమి, నైపుణ్య మానవ వనరులు, నిరంతర విద్యుత్ మౌలిక సదుపాయాలు రాష్ట్రం బలాలని చెప్పారు. ఫ్యూచర్ సిటీ ద్వారా ప్రపంచ స్థాయి సంస్థలను ఆకర్షిస్తామని, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను $3 trillion తీసుకువెళ్లడమే లక్ష్యమని చెప్పారు. ప్రవాసులు పెట్టుబడులు, సాంకేతిక ఆవిష్కరణల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పట్టణ సహకార బ్యాంకింగ్ రంగాన్ని ఆధునిక, పారదర్శక, సురక్షిత, పోటీ సామర్థ్యంతో తీర్చిదిద్దడమే లక్ష్యమని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా అన్నారు. ముంబైలో ఏర్పాటు చేసిన సహకార నవక్రాంతి కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, దేశంలోని సుమారు 1400 పట్టణ సహకార బ్యాంకుల్లో 6 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లున్నాయని చెప్పారు. చిన్న బ్యాంకులకు ఆధునిక సాంకేతికత, సైబర్ భద్రత, డిజిటల్ సేవలను తక్కువ ఖర్చుతో అందించడమే అంబ్రెల్లా ఆర్గనైజేషన్ లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా పట్టణ సహకార బ్యాంకుల కోసం సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్, బ్యాంక్ ఇన్ ఏ బాక్స్ సేవలను ప్రారంభించారు. NUCFDC, నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రకృతిని దైవంగా, అడవిని తల్లిగా భావిస్తూ తమ సంస్కృతి సంప్రదాయాలను తరతరాలుగా కాపాడుకుంటున్న ఆదివాసీ సమాజాల జీవన విధానం ప్రపంచ నాగరికతకు మార్గదర్శకమని ముఖ్యమంత్రి అన్నారు. ప్రకృతి పరిరక్షణ, సమిష్టి జీవనం, సాంస్కృతిక విలువల పరిరక్షణలో వారి జ్ఞానం, సంప్రదాయాలు యావత్ మానవాళికి ఆదర్శమని పేర్కొన్నారు. ఆత్మగౌరవం కోసం అందరూ కలిసి నిలబడాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ఆదివాసీలకు మంత్రి సీతక్క, వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివాసీ ప్రాంతాల సమగ్ర అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని వారు తెలియజేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్లో అధికారిక కార్యక్రమానికి ముందు స్థానిక రాయి సెంటర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి DCC అధ్యక్షురాలు సుగుణ, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరారు. జోడేఘాట్లో తుడుందెబ్బ ఆధ్వర్యంలో కుమరం భీం జన్మస్థలం రౌటసింగపల్లిలో ప్రత్యేక వేడుకలు జరుగుతున్నాయి. అన్ని మండల కేంద్రాల్లోనూ ఆదివాసీ సంఘాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేడుకల సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా భద్రాచలంలో ITDA, వివిధ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. నగరంలో బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. లాల్ దర్వాజా, సింహవాహిని, మహంకాళి అమ్మవారి బోనాలతో నగర వీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఆలయాలు, పరిసర ప్రాంతాల్లో రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలు, డప్పుల మూతలు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలతో పండుగ వాతావరణం నెలకొంది. అమ్మవారికి బోనం సమర్పించేందుకు మహిళలు భక్తి శ్రద్దలతో బారులు తీరారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయాల మధ్య ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భారీగా భక్తులు తరలివస్తుండటంతో పోలీసులు విస్తృతంగా భద్రతా చర్యలు చేపట్టారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు తదితర ప్రముఖులు ఆలయాలను సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా ప్రభుత్వం రేపు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ వరంగల్ హనుమకొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. మామునూరులోని 4వ బెటాలియన్ను సందర్శించి సిబ్బంది విధులు, సంక్షేమం, సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్రమశిక్షణ, అంకిత భావంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. విపత్తు నిర్వహణ విభాగం ఏర్పాటు చేసిన రెస్క్యూ పరికరాలు, సాంకేతిక సామగ్రిని పరిశీలించి సిబ్బంది నైపుణ్యాన్ని అభినందించారు. ఆధునిక సాంకేతికత, నిరంతర శిక్షణతో బెటాలియన్ పోలీసింగ్ను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని

0: డీజీపీ పిలుపునిచ్చారు. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గాంధీ ట్రస్ట్ ఏర్పాటు చేసిన గాంధీ ఫోటో పుస్తక ప్రదర్శనలను, గాంధీ విగ్రహాలను నాయకులు తిలకించారు. సేవాదళ చైర్మన్ జితేందర్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. బీఎల్ఓలు, అధికారులు సమన్వయంతో ఇంటింటి ఓటర్ల పరిశీలన, ఫామ్ల సేకరణ, డిజిటలైజేషన్ను వేగవంతంగా పకడ్బందీగా నిర్వహించారు. ఎన్యూమరేషన్, మ్యాపింగ్ పనుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పరకాలే ఘనత సాధించింది. ఈ సందర్భంగా ఆర్డీఓ డిఎస్ వెంకన్న మాట్లాడుతూ,
1: ఎస్ఐఆర్ కంప్లీట్ చేసుకున్నాము 100%. నాకు 7 మండలాలు ఉంటాయి. 7 మండలాల తహసీల్దారులు, వాళ్ళ సిబ్బంది, బీఎల్ఓలు, బీఎల్ఏలు కూడా ఇన్ టైమ్ లో కంప్లీట్ చేయాలని ఒకటే టార్గెట్ పెట్టుకున్నాము. అందరు ఖుషి వల్ల మనం ఈ రోజు రాష్ట్రంలోనే సెకండ్ ప్లేస్ రావడం జరిగింది. థ్యాంక్ యూ టు ఆల్.
0: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ నెల పదో తేదీన నాగార్జున సాగర్ లోని కృష్ణానది ఒడ్డున వరుణయాగం నిర్వహించనున్నట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ చెప్పారు. ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డితో కలిసి ఏర్పాట్లను ఆయన ఈ రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులు రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల అర్చకులతో ఈ యాగం నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అధికారులు పాల్గొంటారు. శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుముఖం పట్టింది. జూరాల నుంచి 36,233 క్యూసెక్ల వరద నీరుస్తుండగా నీటి మట్టం 878 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 178 టీఎంసీల నీటి నిల్వ ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 16,548 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 1,078 అడుగులు, నీటి నిల్వ 42 టీఎంసీలుగా ఉంది. జూరాల జలాశయానికి వరద ప్రవాహం తగ్గి 80,000 క్యూసెక్లకు చేరింది. ప్రస్తుత నీటి నిల్వ 7.66 టీఎంసీలుగా ఉంది. జూరాల నుంచి దిగువన ఉన్న శ్రీశైలానికి 39,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అర్ధరాత్రి హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, నల్గొండతో పాటు పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. ప్రస్తుతం తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయని, మరో 2 రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగరం మండలం కొండమడుగు శివారులో అక్రమంగా తరలిస్తున్న మాదక ద్రవ్యాలను పోలీసులు పట్టుకున్నారు. 27 కిలోల మెఫెడ్రోన్, 40 కిలోల అసిటోన్ స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. మహారాష్ట్రకు తరలిస్తుండగా వాహన తనిఖీల్లో ఇవి పట్టుబడ్డాయి. గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లుల చెల్లింపులో కరీంనగర్ జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోందని కలెక్టర్ చిత్రా మిశ్రా చెప్పారు. జనవరి నుంచి జూలై 2026 వరకు గ్రామ పంచాయతీల విద్యుత్ బకాయిలు 11,26,00,000 రూపాయలుండగా, పంచాయతీ విద్యుత్ శాఖల సమన్వయంతో సొంత నిధుల నుంచి 5,71,00,000 చెల్లించినట్లు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మైభారత్ ఇంటెన్సివ్ నమోదు కార్యక్రమం ఈ నెల 15 తేదీ వరకు కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఈ విషయం తెలియజేశారు. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క చెప్పారు. హైదరాబాద్లో బోనాల పండుగ కోలాహలంగా సాగుతోంది. మహంకాళి ఆలయాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఎస్, వన్స్ అగైన్ గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం విత్ మీ ఆర్జే పవన్. ఆగస్ట్ 9, ఇవాళ మనం గుర్తుకొస్తున్నాయిలో బొమ్మరిల్లు సినిమాని సెలబ్రేట్ చేసుకున్నాం కదా, 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా. అలాగే ఇవాళ ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది, అందరికీ తెలుసు, అదే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బర్త్డే అనమాట. 51 ఇయర్స్ మహేష్ బాబుకి. అంటే ఎవరైనా నమ్మగలరా, నాకన్నా యంగ్గా ఉన్నాడు ఆయన ఇప్పటికీ చెప్పాలంటే. మరి ఆ సీక్రెట్ ఏంటో ఆయనకే తెలుసు. అండ్ మొత్తానికి ఈరోజు షో టైం మొత్తం నేను మహేష్ బాబు గారికి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను. మన వివిధ భారతి లిజనర్స్ అందరి తరఫున ఒకసారి వెరీ హ్యాపీ బర్త్డే టు మహేష్ బాబు. మరి ఇవాళ షో టైంలో క్వశ్చన్స్ అన్నీ కూడా మహేష్ బాబుకి సంబంధించే ఉంటాయి. మరి నేనైతే కొంచెం కష్టంగానే అడగబోతున్నాను ఇవాళ అనుకుంటున్నాను. మీరు ఎక్కడ వెతికినా దొరకకూడదు అని చాలా చాలా రీసెర్చ్ చేసి క్వశ్చన్స్ రాసుకొచ్చాను ఇవాళ. చూద్దాం మరి ఎంతమంది శ్రోతలు ఇవాళ కరెక్ట్గా ఆన్సర్స్ పంపిస్తారో. రోజు ఈజీ క్వశ్చన్స్ అడిగితే అక్కడెక్కడ సెర్చ్ చేసి ఆన్సర్స్ పంపించేస్తున్నారు, ఇవాళ మాత్రం అసలు అలా జరగొద్దని నేను చాలా గట్టిగా ఉన్నాను. చూద్దాం మరి, మీరు కూడా కొంచెం మహేష్ బాబు గారి గురించి తెలుసుకుని రండి. ఈ లోపల ఒక మంచి సాంగ్ విన్నాం, రాజకుమారుడు సినిమా నుంచి. మణిశర్మ గారు కంపోజ్ చేసింది, వేటూరు గారి సాహిత్యం, బాలుగారు చిత్రగారు పాడింది. షో టైంలో ఈ పాట తర్వాత ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను. వింటున్నారు షో టైం విత్ మీ ఆర్జే పవన్, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి.

127 క్రాస్ చేసి 27 సెకండ్స్ ఎగ్జాక్ట్గా స్టూడియో క్లాక్లో. షో టైంలో మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఇవాళ షో టైం క్వశ్చన్స్ అన్నీ కూడా మహేష్ బాబుకి సంబంధించి అడగబోతున్నానని చెప్పాను కదా నేను. మరి శ్రోతలు కూడా మేము రెడీగా ఉన్నాం అంటూ మనకి మెసేజెస్ పంపించేస్తున్నారు ఆల్రెడీ. అండ్ ఫస్ట్ క్వశ్చన్ అడగబోతున్నాను నేను. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏంటంటే, నేను అడగబోయే క్వశ్చన్స్ అన్నీ కూడా మహేష్ బాబు హీరోగా మారిన తర్వాతే, అంటే రాజకుమారుడు సినిమా తర్వాత నుంచే క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఆయన చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేసిన ఏ క్వశ్చన్స్ కూడా నేను తీసుకోబోవడం లేదు. అది ఒకటి పాయింట్ మీరు మైండ్లో పెట్టుకుని ఆన్సర్స్ పంపించండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, హీరోగా మారిన తర్వాత మహేష్ బాబు కృష్ణ గారు కలిసి మొత్తం ఎన్ని సినిమాల్లో నటించారు? సింపుల్ క్వశ్చన్ బట్ ఆలోచించి ఆన్సర్ పంపించండి. హీరోగా మారిన తర్వాత మహేష్ బాబు కృష్ణ గారు కలిసి మొత్తం ఎన్ని సినిమాల్లో నటించారు? సాంగ్ అయిపోయే లోపల మీ ఆన్సర్ రావాలి. అప్పటి వరకు లోపల వచ్చిన ఆన్సర్స్ మాత్రమే నేను చదువుతాను, తర్వాత మేము పంపించామండి టైంకి అని మళ్ళీ మీరు నన్ను నిలదీస్తే ఏమాత్రం ఉపయోగం ఉండదు. క్వశ్చన్ సింపుల్, హీరోగా మారిన తర్వాత మహేష్ బాబు కృష్ణ గారు కలిసి మొత్తం ఎన్ని సినిమాల్లో నటించారు?

0: సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా నుంచి విన్న పాట అది. రాహుల్ నంబియార్ శ్వేతా పండిట్ పాడింది. మిక్కీ జమేర్ సంగీతం, అనంత్ శ్రీరామ్ సాహిత్యం.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: ఎలా, అసలు ఎలా సాధ్యమైంది ఇది? చాలా మంది కరెక్ట్ గా పంపించారే. ఉందా, ఎక్కడైనా దొరికిందా మీకు? ఏమో మరి, నిజంగా మీరు మీ సొంత ఆలోచనతో ఆన్సర్స్ పంపించి, మీరు కౌంట్ చేసి పంపించుంటే ఐ రియల్లీ అప్రిషియేట్. బట్ ఇది ఎక్కడైనా దొరికితే మాత్రం ఓకే. ఎస్, కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు చాలామంది శ్రోతలు. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా పంపించారో. బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి, రవికుమార్ రమాదేవి గారు మల్కాజ్గిరి నుంచి, అడపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి, రాధాకుమార్ స్వామి గారు నల్ల, సుదర్శన్ సరిత గారు బ్రహ్మయ్య కర్నూలు నుంచి, పున్న వెంకటేశం గారు నెమ్మాని నుంచి, భూమిదేన లక్ష్మీనారాయణ అమ్మన్గుర్తి నుంచి, కృష్ణకుమార్ గారు ఖమ్మ నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మేడ నుంచి, డోర్నాల బాలాజీ గారు వనస్తేపురం నుంచి, జేరిపోతుల బుచ్చే గారు తరాలపల్లి నుంచి, మురహరేశోద జానకిరాజ్ గారు కరెక్ట్గా పంపించారు, మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి కరెక్ట్గా పంపించారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం శెట్టి సూరిబాబు గారు కరెక్ట్ ఆన్సర్ పంపారు, చింతా శ్రీనివాస్ గారు కరెక్ట్గా పంపించారు. ఎస్, వీళ్ళు కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. మనకి శ్రీపతి బాబు గారు బెంగళూరు నుంచి, ఆయన కూడా మనకి ఇన్ టైంలోనే సాంగ్ అయిపోయే లోపలే పంపించారు. ఎస్, కొంతమంది మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ పంపిస్తున్నారండి, అవేమి నడవవు. మీరు ఫస్ట్ ఏ అయితే ఆన్సర్ పంపించారో దానికే స్టిక్ అయి ఉండాలి.

కరెక్ట్ ఆన్సర్. మొత్తం 3 సినిమాల్లో నటించారు. చాలామంది కొంతమంది పేర్లతో సహా పంపించారు, బట్ నెంబర్ నేను అడిగాను. 3 సినిమాలు, 1 రాజకుమారుడు, 2 వంశీ, అండ్ టక్కరి దొంగ సినిమాలో లాస్ట్లో ఒక చిన్న గెస్ట్ అపీరెన్స్లో వస్తారు ఆయన, కృష్ణ గారు. మొత్తం 3 సినిమాలు, రాజకుమారుడు, వంశీ అండ్ టక్కరి దొంగ. ఈ 3 సినిమాల్లో మహేష్ బాబు గారు, కృష్ణ గారు కలిసి నటించారు. మహేష్ బాబు గారు హీరోగా మారిన తర్వాత

ప్రొద్దుటూరు కడప నుంచి దస్తగిరి సంధ్య గారు కూడా, దస్తగిరి సంధ్య ఇద్దరు కూడా కరెక్ట్గా ఇన్ టైంలోనే మనకి ఆన్సర్ పంపించారు 3 సినిమాలు అని చెప్పి.

0: తక్కరి దొంగ సినిమా నుంచి విన్న పాటది శంకర్ మహాదేవన్ పాడింది, మణిశర్మ గారి సంగీతం, చంద్రబోస్ సాహిత్యం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: 1:41 అవుతోంది స్టూడియో క్లాక్ లో, షో టైం వింటున్నారు విత్ మీ ఆర్జే పవన్. సెకండ్ క్వశ్చన్ అడగడానికి నేను రెడీగా ఉన్నాను. మహేష్ బాబు గారి బర్త్డే స్పెషల్ సందర్భంగా షో టైం మొత్తం ఆయనకే డెడికేట్ చేస్తాం. ఇవాళ ఆయనకి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతున్నాను నేను. సరే, ఇందాక ఈజీగా చెప్పేశారు, బట్ చూద్దాం దీనికి ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ పంపిస్తారు. క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ ఏంటంటే,

మొత్తం ఎంతమంది డైరెక్టర్స్తో మహేష్ బాబు ఒకటి కంటే ఎక్కువ సినిమాలు చేశారు? క్వశ్చన్ జాగ్రత్తగా వినండి, ఆన్సర్ ఈజీగానే వస్తుంది మీరు కౌంట్ చేసుకుంటే. మొత్తం ఎంతమంది డైరెక్టర్స్తో మహేష్ బాబు ఒకటి కంటే ఎక్కువ సినిమాలు చేశారు? అంటే ఎంతమంది డైరెక్టర్స్ని ఆయన రిపీట్ చేశారు, అంతే కదా సింపుల్గా అర్థం చేసుకుంటే. ఆలోచించండి, ఆన్సర్ పంపించండి, నెంబర్ పంపించండి చాలు, సినిమాలు ఏంటన్నవి నేను తర్వాత ఆన్సర్ చెప్పినప్పుడు రివీల్ చేస్తాను. మొత్తం ఎంతమంది డైరెక్టర్స్తో మహేష్ బాబు ఒకటి కంటే ఎక్కువ సినిమాల్లో నటించారు? 0402324085 2 నెంబర్ పైన మీ ఆన్సర్స్ పంపించండి. స్టే ట్యూన్డ్.

0: శ్రీకాంత్ అడ్డాల సాహిత్యం, కార్తీక్ పాడిన పాట, సంగీతం మికీ జె మేయర్, బ్రహ్మోత్సవం సినిమాలో పాట విన్నారు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఎస్, 148 అవుతుంది స్టూడియో క్లాక్లో. నేను క్వశ్చన్ చాలా సింపుల్గా చాలా క్లియర్గా అడిగాను, బట్ కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు, వాళ్ళకి క్వశ్చన్ అర్థం కాలేదనుకుంటా. బట్ చాలామందికి అర్థమైంది, చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు, కాబట్టి నో కన్ఫ్యూజన్ ఇన్ ద క్వశ్చన్. కాబట్టి ఆన్సర్స్ పంపించిన శ్రోతలు ఆల్మోస్ట్ కొద్దిమందే పంపారు, బట్ వాళ్ళంతా కరెక్ట్ క్యాలిక్యులేషన్తోనే పంపించారు. కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి మొత్తం మహేష్ బాబు గారు ఎన్ని సినిమాలు యాక్ట్ చేశారో ఒకటి పంపించారు, కొంతమంది మూడు సినిమాలు గుణశేఖర్ గారితో చేశారు అట్లా అని కొంతమంది పంపించారు, బట్ అవేవి కూడా కరెక్ట్ ఆన్సర్స్ కాదు. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు నేను చదివేస్తాను ఫాస్ట్గా. రాధాకుమారస్వామి గారు ఆర్మూర్ నుంచి పంపించారు, అడపు సంతోష్ కుమార్ గారు కాల్టెక్స్ బెల్లంపల్లి నుంచి, డాక్టర్ వెంకన్న గారు బెల్లంపల్లి నుంచి పంపించారు, పున్నా వెంకటేశం హేమలత గారు నెమ్మాని గ్రామం నుంచి పంపించారు, కృష్ణకుమారి గారు ఖమ్మం నుంచి, బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి కరెక్ట్గా పంపారు, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, యలగందుల మార్కండేయ లక్ష్మి గారు భూదాన్ పోచంపల్లి నుంచి, రమాదేవి గారు మల్కాజ్గిరి నుంచి పంపించారు. వీళ్ళందరూ కూడా ఇన్ టైంలో మనకి సాంగ్ అయిపోయే లోపల కరెక్ట్గా పంపించిన శ్రోతలు. మరి కరెక్ట్ ఆన్సర్ రివీల్ చేయాలి కదా. మొత్తం నేను క్వశ్చన్ ఏమి అడిగాను, మొత్తం ఎంతమంది డైరెక్టర్స్తో మహేష్ బాబు ఒకటి కంటే ఎక్కువ సినిమాలు చేశారు, మొత్తం డైరెక్టర్స్ ఎంతమంది అని అడిగాను. నేను ఒక డైరెక్టర్ గురించి అడగలేదు. కరెక్ట్ ఆన్సర్ ఆరుగురు డైరెక్టర్లు. ఆరుగురు డైరెక్టర్లు ఎవరితో ఒకటి కన్నా ఎక్కువ సినిమాలు చేశారంటే, గుణశేఖర్ గారితో ఒక్కడు, అర్జున్ సైనికుడు, త్రివిక్రమ్తో అతడు, కలేజ గుంటూరుకారం, పూరి జగన్నాథ్తో పోకిరి బిజినెస్ మ్యాన్, శ్రీను వైట్లతో దూకుడు ఆగడు, కొరటాల శివతో శ్రీమంతుడు భరత్ అనే నేను, శ్రీకాంత్ అడ్డాలతో సిరిమల్ల సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, బ్రహ్మోత్సవం. ఇవి ఎక్కువగా డైరెక్టర్స్ని రిపీట్ చేసిన సంఖ్య అన్నమాట. మొత్తం ఆరుగురు. మీకు అర్థమైంది కదా ఆన్సర్. సరే, మనకి టైం తక్కువగా ఉంది కాబట్టి థర్డ్ క్వశ్చన్ అడిగేస్తాను నేను. థర్డ్ క్వశ్చన్కి కరెక్ట్గా పంపించండి ఆన్సర్స్, కన్ఫ్యూజన్ లేకుండా క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. అర్జున్ సినిమాలో మహేష్ బాబు మేనత్త పాత్రలో నటించిన నటి ఎవరు? అర్జున్ సినిమాలో మహేష్ బాబు మేనత్త పాత్రలో నటించిన నటి ఎవరు? ఆన్సర్స్ పంపించండి 0402324 0852 నెంబర్ పైన. షో టైం వింటున్నారు విత్ మీ ఆర్జే పవన్. స్టూడియో క్లాక్లో టైం 1:51 అవుతోంది సరిగ్గా.

ఆగడు సినిమా నుంచి సూరత్ సంతోష్ ఎంఎం మానసి పాడిన పాట విన్నారు. థమన్ సంగీతం, భాస్కర్ భట్ల సాహిత్యం. థర్డ్ క్వశ్చన్ అడిగాను నేను, ఆన్సర్స్ కూడా చాలామంది కరెక్ట్గానే పంపించారు. అర్జున్ సినిమాలో మహేష్ బాబు మేనత్త పాత్రలో నటించింది ఎవరు అని అడిగాను నేను. అందుకే మేనత్త అని స్ట్రెస్ చేశాను నేను. చాలామంది, కొంతమంది సరిత గారని పంపించారు, ఆవిడ అత్తగారు అవుతారు తప్ప మేనత్త కాదు. మేనత్త పాత్రలో నటించిన నటి ఎవరో నేను చెప్పే ముందు కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు: బుజ్జిగారు హుడా కాలనీ నుంచి, ఎంఎం శాస్త్రి గారు పంజాబ్

గుట్ నుంచి ఎస్ఎన్ మూర్తి రాణి గారు, సూరారం నుంచి పుట్టపాక నుంచి భవాని వెంకట్ గారు, పోలేపల్లి శ్రీనివాస్ గారు, రాజన్నపేట నుంచి డోర్నాల బాలాజీ గారు, వనస్థలీపురం నుంచి మౌనిక బాలు, బిఎన్ రెడ్డినగర్, భూమిదేని లక్ష్మీనారాయణ గారు అమ్మనగుర్తు నుంచి, కస్తూరి రాముడు గారు చౌటుప్పల్ నుంచి, పాలెంపోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా, షేరే బాలాజీ సావిత్రి కుబేర్ నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మేడ నుంచి, హరిబాబు స్రవంతి బాచుపల్ నుంచి, అరుణ రాజేంద్ర గారు జక్రాన్పల్ నుంచి, చింతా శ్రీనివాస్ గారు షాపల్ నుంచి, పున్నా వెంకటేశం హేమలత గారు నెమ్మాని గ్రామం నుంచి. వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించిన శ్రోతలు. కరెక్ట్ ఆన్సర్, అర్జున్ సినిమాలో మహేష్ బాబు మేనత్త పాత్రలో నటించిన నటి పేరు వెన్నిరాడై నిర్మల గారు. ఆవిడ తమిళ్లో హీరోయిన్గా యాక్ట్ చేశారు చాలా సినిమాల్లో. ఆవిడ తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రీఎంట్రీ ఇచ్చిన సినిమా కలిసుందాంరా. కలిసుందాంరాలో వెంకటేష్ గారి తల్లి పాత్రలో కనిపించారు. తర్వాత చాలా సినిమాల్లో నటించారు. శంకర్ దాదా ఎంబీబీఎస్లో చిరంజీవి గారి తల్లిగా, అలా కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించారు. ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్, వెన్నిరాడే నిర్మల గారు. ఇవాళ షో టైంలో పార్టిసిపేట్ చేసిన శ్రోతలందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపటి షో టైంలో పార్టిసిపేట్ చేయండి. ఇలాగే హుషారుగా ఆన్సర్స్ పంపించండి. మంచి మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేయండి. ఇది ఇవాళ షో టైం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తవా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 2:16 దాటి 50 సెకండ్లు అవుతోంది. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ఆర్జే పవన్. ప్రతిరోజు శక్తిశీలిలో మనం ఎందరో మహిళామణుల విజయగాథల గురించి మాట్లాడుకుంటాం, వాళ్ళు ఇతరుల్లో నింపిన స్ఫూర్తి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, అలాగే

వారి నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలేంటి, ఇవన్నీ కూడా తెలుసుకుంటాం. అలాగే ప్రతిరోజు ఒక ఉమెన్ వారియర్ గురించి మాట్లాడుకుంటాం. మనం నిజంగా ఇవాళ మాట్లాడుకోబోయేది ఒక వారియర్ గురించే. వారియర్ అన్న పదం ఖచ్చితంగా ఆవిడికి సూట్ అవుతుంది. వైద్యో నారాయణో హరి ఈ మాటని అక్షరాలా నిజం చేస్తూ 6 దశాబ్దాలుగా వేల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు హైదరాబాద్కు చెందిన డాక్టర్ గారు ఒక ఆమె. ప్రస్తుతం ఆవిడ వయసు ఎంతో తెలుసా? 92 ఏళ్ళు. అవును, నిజమండి. 92 ఏళ్ల వయస్సులో కూడా ఏమాత్రం అలసట లేకుండా వైద్యమే శ్వాసగా సాగుతున్న ఆమె ప్రస్థానం నిజంగా మాటలకందనిది. తన సుదీర్ఘ డాక్టర్ కెరీర్లో 2 లక్షల ప్రసవాలు చేసిన ఘనత ఆమె సొంతం. 2 లక్షల మంది పసికందుల తొలి కేకలను విన్న ఆ చెవులకు, వారి తల్లుల కళ్లల్లో ఆనందాన్ని చూసిన ఆ మనసుకు సాటిలేదు. ఇప్పటికీ ఆ డాక్టర్ గారు ఏమాత్రం తగ్గకుండా ప్రసవాలు చేస్తూనే ఉన్నారు. నిజంగా ఆమె చేస్తున్న పని చాలా గ్రేట్ అంటున్నారు పేషెంట్స్. మరి ఆవిడ గురించి తెలుసుకోవడం నిజంగా మనందరి అదృష్టంగా భావించాలి ఇవాళ శక్తిశీలి కార్యక్రమంలో. మరి ఇంతకీ ఎవరావిడ చెప్తాను మరి కాసేపట్లో. వింటూ ఉండండి శక్తిశీలి, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. శక్తిశీలిలో మనం ఒక ఏజ్ ఇస్ జస్ట్ అ నెంబర్ అని ప్రూవ్ చేసిన 92 ఏళ్ల వయస్సులో కూడా అంతే ఉత్సాహంగా ఎంతోమంది గర్భిణీలకు ప్రసవాలు చేస్తూ అలాగే శస్త్రచికిత్సలు చేస్తున్న ఒక 92 ఏళ్ల డాక్టర్ గారి గురించి నేను చెప్తానని చెప్పాను కదా. మరి వైద్య వృత్తిలో చాలా స్ట్రెస్ ఉంటుంది, ప్రెషర్స్ ఉంటాయి, శారీరక అలసట ఉంటుంది. ఈ కారణంగా చాలామంది ఏం చేస్తారంటే త్వరగానే రిటైర్ అయిపోవాలనుకుంటూ ఉంటారు. కానీ హైదరాబాద్కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సూరి శ్రీమతి గారు ఇందుకు పూర్తి భిన్నం. ఏకంగా 92 ఏళ్ల వయస్సులో ఆమె నేటికీ ఎన్నో సర్జరీస్ చేస్తూనే ఉన్నారు, రోగుల్ని పరీక్షిస్తున్నారు, వైద్య వృత్తిలో ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు. 6 దశాబ్దాలకు పైగా సాగుతున్న ఆవిడ ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. 5 ఆగస్టున ఒక ప్రైవేట్ ప్రసార సంస్థ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఒక వీడియో ద్వారా ఈ అద్భుత మహిళ విశేషాలు వెలుగులోకి వచ్చాయి, బాగా వైరల్ కూడా అయ్యాయి. ది బెటర్ ఇండియా మార్చి 2026 కథనం ప్రకారం తన జీవితకాలంలో ఆమె సుమారు 2 లక్షల మంది శిశువులకు సురక్షితంగా ప్రాణం పోశారంట. మరి సూరి శ్రీమతి గారి ఈ వైద్య వృత్తి ప్రస్థానం గురించి మాట్లాడుకుందాం, అలాగే ఆవిడ సాధించిన విజయాలు, అలాగే వైద్య వృత్తిలో ఎంతోమందికి ఆమె స్ఫూర్తిగా నిలిచిన సందర్భాలు, ఇవన్నీ కూడా శక్తిశీల్లో మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: రంగం సినిమా నుంచి విన్న పాట అది. ఉన్నికృష్ణన్, శ్వేతామోహన్ పాడింది. రచన వనమాలి, సంగీతం హారిస్ జయరాజ్.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: రెండు గంటల 32 నిమిషాలు శక్తిశీలిలో డాక్టర్ సూరి శ్రీమతి గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సూరి శ్రీమతి

గారి డాక్టర్ ప్రస్థానం ఎలా సాగిందో మనం తెలుసుకోవాలంటే, అసలు ఆవిడ ఎక్కడ విద్యను అభ్యసించారో కూడా మనం తెలుసుకోవాలి కదా. 1958లోనే మెడిసిన్ పూర్తి చేశారు డాక్టర్ సూరి శ్రీమతి గారు. డాక్టర్ శ్రీమతి గారి విద్యాభ్యాసం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగింది. 58లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆమె తర్వాత 1965 అక్టోబర్లో ఉస్మానియాలోనే గైనకాలజీలో ఎండీ పట్టా అందుకున్నారు. చిన్నతనంలోనే తన తోబుట్టువులు అలాగే ఈ స్మాల్ పాక్స్ మశూచి వ్యాధి అప్పట్లో బాగా ఎక్కువగా ఉండేది కదా, ఆ కాలంలో దానికి వ్యాక్సిన్ చాలా లేటుగా వచ్చింది. అప్పటికి దాని బారిన పడితే అనారోగ్యం పాలవడమే తప్ప దానికి చికిత్స ఉండేది కాదు అప్పట్లో. కాబట్టి వాళ్ళ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ మశూచి బారిన పడి తీవ్ర అనారోగ్యం పాలవడమే తాను వైద్య వృత్తిని ఎంచుకోవడానికి ప్రధాన కారణమని సూర్య శ్రీమతి గారు చెప్పారు. అండ్ ఆ రోజుల్లో మహిళలు మెడిసిన్ చదవడం అనేది చాలా కష్టం అన్నమాట, ఎందుకంటే ఆర్థడాక్స్ ఫ్యామిలీస్లో ఎలో చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే మృతదేహాలతో పనిచేయడాన్ని సమాజం తీవ్రంగా వ్యతిరేకించేది. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబం కూడా ఎంతో ప్రెషర్ని ఎదుర్కొన్నారంట తను డాక్టర్ చదవడానికి. ఇలా ఎన్నో ఇబ్బందులు పడిన తర్వాత 58లో మెడిసిన్ పట్టా పుచ్చుకున్నారు. అండ్ గత 60 ఏళ్ళుగా వైద్యురాలుగా సేవలు అందిస్తున్నానని ఒక ఇంటర్వ్యూలో కూడా ఆవిడ చెప్పారు. మరి శ్రీమతి గారి ఫస్ట్ డెలివరీ ఎప్పుడు చేశారు ఆవిడ? దాని తర్వాత ఆవిడ వైద్య వృత్తి సాఫీగానే సాగిపోయిందా, లేకపోతే ఏమన్నా సవాళ్ళను ఎదుర్కొన్నారా? ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం శక్తిశీల్లో ఓ పాట విన్న తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మీ అందరి కోసం బాలుగారు శ్రేయా ఘోషల్ పాడిన పాట వచ్చేస్తోంది, సుభాష్ చంద్రబోస్ సినిమాలోంచి మణిశర్మ గారు కంపోజ్ చేస్తుంది.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: మీరు వింటున్న కార్యక్రమం శక్తిశీలి. శక్తిశీలిలో 92 వయస్సులోను రిటైర్మెంట్ అనేది తీసుకోకుండా తనకు తెలిసిన వైద్య వృత్తిని నలుగురికి పంచుతున్న ఒక గొప్ప వారియర్ డాక్టర్ సూరి శ్రీమతి గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె జీవిత ప్రస్థానం గురించి కూడా తెలుసుకుంటున్నాం. సంగారెడ్డిలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో 1959 సూరి శ్రీమతి గారు తన మొదటి ప్రసవాన్ని ఒంటరిగా విజయవంతంగా నిర్వహించారన్నమాట. 10 ఏళ్ల వయస్సున్న అలాగే 15 ఏళ్ల బాలికకు ఆమె సిజేరియన్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆ రోజుల్లో ఇలాంటి ప్రస్తుతపు ఉన్న ఆధునిక ఆపరేషన్ థియేటర్స్ అవి ఉండేవి కాదు కదా, ప్రత్యేక బృందాలు కూడా ఏవి ఉండేవి కాదు. కానీ అంటే అప్పట్లో డాక్టరే చాలా రేర్గా చదివేవాళ్ళు, అందులో ఆడవాళ్ళు, అండ్ ఆ వృత్తిలో కొనసాగాలంటే ఎంతో కష్టపడి చదవాల్సి వచ్చేది. అయితే అన్నీ తానే వ్యవహరించారనమాట. తానే అనస్థీషియనిస్ట్, తానే గైనకాలజిస్ట్, తానే పీడియాట్రిషియన్ అనమాట. సో ఆనాటి రోజుల్ని ఆవిడ గుర్తు చేసుకుంటూ కొంచెం ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఇలా దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న డాక్టర్ సూరి శ్రీమతి గారి వద్ద ఒకే కుటుంబానికి చెందిన 3 జనరేషన్స్ మహిళలు ఆవిడ దగ్గరే పురుడు పోసుకున్నారంట. చాలామంది, చాలా రేర్గా జరుగుతుంటుంది, ఒక డాక్టర్ దగ్గర తల్లి కూతురు, మళ్ళీ ఆమెకు సంబంధించిన ఇంకొక డాక్టర్, వీళ్ళు 3 జనరేషన్స్కి ఒకే డాక్టర్ ఆపరేషన్ చేయడం అనేది చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కదా. మరి సహచర వైద్యులు సైతం ఆమె పనితీరును అభినందిస్తూ ఉంటారు. 88-91 బ్యాచ్లో ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఆమె చదువుకున్న డాక్టర్ రజనీకుమారి గారు, ఆమె వద్ద చదువుకున్న డాక్టర్ రజనీకుమారి గారు ఏమంటారంటే, ఆవిడ వయస్సులో పెద్ద ఆవిడైనా చేతులు అనేవి ఆపరేషన్ సమయంలో వణకడం అనే మాటే ఉండదని చెప్తూ ఉంటారనమాట. జనరల్గా ఒక మనకి వయసు మీద పడే కొద్దీ షివరింగ్ సెన్సేషన్ ఉంటుంది కదా, మన నర్వ్స్ ఆటోమేటిక్గా వయసుతో పాటు వీక్ అవుతూ ఉంటాయి, కొంచెం వణుకుతూ ఉంటాయి చేతులు. కానీ ఈ 92 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో కూడా ఆపరేషన్ చేసే టైంలో సూరి శ్రీమతి గారి చేతులు అసలు వణకవంట. కొన్నిసార్లు అయితే వీళ్ళ చేతులే వణుకుతాయి, కానీ ఆవిడ చేతులు ఎప్పుడూ వణకలేదు అని ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు డాక్టర్ రజనీకుమారి గారు. తన గురువు గారు రాత్రింబవళ్ళు ఆసుపత్రి వార్డుల్లోనే గడిపే అత్యంత చాలా దయాగుణం ఉన్న వైద్యురాలని, ఎంతో చక్కని శస్త్రచికిత్స నైపుణ్యాలు కలిగిన నీట్ అండ్ మెటిక్యులస్ సర్జన్ అని ఒక ఇంటర్వ్యూలో చెప్తారన్నమాట ఆవిడ ఈ సూరి శ్రీమతి గారి గురించి. అట్లా ఆవిడ దగ్గర శిక్షణ పొందిన ఎంతోమంది ఇవాళ టాప్ డాక్టర్స్గా ఉన్నా కూడా ఏమాత్రం లాభాపేక్ష లేకుండా తన చివరి రోజు వరకు వైద్య వృత్తిలోనే కొనసాగుతూ ఎంతోమందికి వైద్య సేవలు అందించాలన్నదే సూరి శ్రీమతి గారి టార్గెట్ అంట. ఎంత గొప్ప విషయం కదా, అంత గొప్ప దయాగుణం ఉండడం అనేది. మాట్లాడుకుందాం ఇంకా సూరి శ్రీమతి గారి గురించి ఒక పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

శరత్ వాసుదేవన్ సంగీతంలో వనమాలి గారు రాసిన పాట ఇది. చిత్ర గారు పాడారు కలవరమాయే మదిలో సినిమాలోంచి. శక్తిశీలిలో డాక్టర్ సూరి శ్రీమతి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. 92 ఏళ్ల వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్తూ తనకి తెలిసిన వైద్యాన్ని నలుగురికి పంచుతూ అందరినీ ఆప్యాయంగా పలకరించే డాక్టర్ సూరి శ్రీమతి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే చాలామందిలో ఒక డౌట్ ఉండొచ్చు, 92 ఏళ్ల వయసులో కూడా ఆవిడ అంత ఫిట్గా ఉన్నారు అంటే మరి ఆవిడ దినచర్య ఎలా ఉంటుంది తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. కాబట్టి డాక్టర్ శ్రీమతి గారు తన దినచర్యని రోజు ఉదయం 5:30 ప్రారంభిస్తారంట. యోగాతో ప్రారంభిస్తారు ఆవిడ దినచర్యని. ఈ యోగా విద్యను ఆమెకు తండ్రి సూరి రాఘవ దీక్షితులు గారు నేర్పించారు. ఆయన ఆంధ్రప్రదేశ్లో యోగా మార్గదర్శకుడిగా పేరు పొందారు. 90 ఏళ్ల వయసులో కూడా ఆయన సైకిల్ తొక్కేవారట. మరి అక్కడి నుంచే వచ్చి ఉంటుంది బహుశా సూరి శ్రీమతి గారికి కూడా ఆ ఎనర్జీ అండ్ ఆ శరీర పటుత్వం అనేది. ఇక ఉదయం 8:30 ఆ రోజు చేయాల్సిన ఆపరేషన్స్ని అన్నీ ప్లాన్ చేసుకుంటారంట శ్రీమతి గారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించుకుని ప్రయారిటీస్ సెట్ చేసుకుంటారు. ఇక సాయంత్రం వేళల్లో అయితే 1999 ఆవిడ స్వయంగా ఏర్పాటు చేసుకున్న హోమ్ క్లినిక్లో కన్సల్టేషన్స్ చేస్తారంట. అంతేకాదు నగరంలో తన కారుని తనే స్వయంగా నడుపుకుంటూ నేటికి ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా జీవిస్తున్నారు ఆమె. వైద్య రంగం

వస్తున్న మార్పుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు సూరి శ్రీమతి గారు నిత్యం శ్రమిస్తూ ఉంటారు. ఇది కూడా చాలా ముఖ్యం కదా, ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చేసింది, అది ఏ రంగాన్ని వదిలిపెట్టలేదు కాబట్టి ఆబ్వియస్గా అది మెడిసిన్లో కూడా ప్రవేశించింది. మరి తనని తాను అప్డేట్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే, రీసెంట్గా పబ్లిష్ అయ్యే జర్నల్స్ని చదవడం, ఎన్నో కాన్ఫరెన్సెస్కి అటెండ్ అవ్వడం, అలాగే కొన్ని కొన్ని సెమినార్స్కి అటెండ్ అవ్వడం, ఇవన్నీ చేస్తూ తను తాను ఎప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటారంట సూరి శ్రీమతి గారు. అయితే రిటైర్మెంట్ ఆలోచన ఉందా మీకు అని ఎవరైనా అడిగితే, ఆలోచన అసలు నా దరిదాపుల్లో కూడా రాదు అంటారంట. చాలామంది ఆవిడ కన్విన్స్ చేయడానికి ట్రై చేశారంట, ఎందుకమ్మా ఇంకా చాలు కదా అలసిపోయారు జీవితంలో, ఇంకా రెస్ట్ తీసుకోండి అంటే, నాకు పనిలోనే రెస్ట్ ఉంటుంది అని చాలా గడుసుగా అంతే వినమ్రంగా సమాధానం చెప్తారంట శ్రీమతి గారు. డాక్టర్ శ్రీమతి గారు తన స్టెతస్కోప్ని పక్కన పెట్టే ఆలోచన మాత్రం లేదనే చెప్తున్నారు, తను ఉన్నంతకాలం ఈ వైద్య వృత్తిలోనే కొనసాగుతానని, ఎప్పుడూ అందరికీ ఆరోగ్యం పంచడమే తన ముఖ్య ఉద్దేశమని ఎంతో వినమ్రంగా చెప్తారన్నమాట. మరి ఇలాంటి వాళ్ళు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఆరోగ్యంగా ఉంచాలి అని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఒక గొప్ప మనిషి గురించి వాళ్ళ శక్తిశీల్లో మనం మాట్లాడుకున్నాం కాబట్టి మనం కూడా ఎంతో అదృష్టం చేసుకున్నామని భావించాలి. ఒక్కసారి సూరి శ్రీమతి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఇది ఇవాల్టి శక్తిశీలి. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 3 గంటలు కావస్తోంది. ఇప్పుడు వివిధ భారతి ముంబై కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. తిరిగి తెలుగు కార్యక్రమాలు సాయంత్రం 5 గంటల నుండి.
1: వివిధ భారతి రాష్ట్రీయ సేవా మంచాహే గీత్ ఇస్ కార్యక్రమం కే లియే బస్ థోడా సా ఇంతజార్.

0: ये है विविध भारती।
1: उजाले उनकी यादों की। उजाले उनकी यादों की।

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లో బోనాలోత్సవాల సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలు ఆలయాలు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నల్లకుంటలోని శ్రీ శృంగేరి శంకర్ మఠ్తో తన పర్యటన ప్రారంభించి అంబర్పేట మహంకాళ ఆలయం, నింబోలి అడ్డాలోని శ్రీ మహంకాళి ఆలయం, సికింద్రాబాద్లో శ్రీ కట్టమైసమ్మ శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయాలు దర్శించుకున్నారు. అనంతరం బాల్కంపేట శ్రీ ఎల్లమ్మ ఆలయం, యూసుఫ్ కూడా ఎల్ఎన్ నగర్ మహంకాళి ఆలయం, ఖైరతాబాద్లో సెవెన్ టెంపుల్స్లో కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. హిందూ సమాజాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు భయపెడుతున్నాయని బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన ప్రభుత్వం హైదరాబాద్లోని 3400 ఆలయాలకు కేవలం 20 కోట్ల రూపాయలు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు ఆదివాసీలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. జల్ జంగల్ జమీన్ నినాదంతో పోరాడిన కుమరం భీమ్ తెగువను కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. జమ్మూ కాశ్మీర్లో వర్షకమన్నది యాత్రని వెల్టించి తాత్కాలికంగా నిలిపివేశారు. ఇటీవల కురిసిన వర్షాలు, యాత్ర మార్గాల్లో మరమ్మత్తు పనులు రానున్న కొన్ని రోజుల పాటు ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండడంతో పెహల్గాం, బల్తల్ రెండు మార్గాల్లోనూ యాత్ర నిలిపివేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్లో 311 మంది

కేసులు నమోదయ్యాయి. వీరిలో 238 మంది ద్విచక్ర వాహనదారులు, 16 మంది ఆటో డ్రైవర్లు, 56 మంది కార్ల డ్రైవర్లు, ఒక హెవీ వాహనం నడిపే వ్యక్తి ఉన్నారు. ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చైనాలోని హెఫైలో జరుగుతున్న 9వ వరల్డ్ బ్రిడ్జ్ ఫెడరేషన్ యూత్ ట్రాన్స్నేషనల్ ఛాంపియన్షిప్లో అండర్-31 పెయిర్స్ విభాగంలో భారత క్రీడాకారులు సగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి స్వర్ణ పతకం సాధించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆల్ హ్యాపీ సండే అందరికీ. బోనాల సందడి మామూలుగా లేదు, నగరమంతా చాలా అంటే చాలా సందడిగా ఉంది. పోతురాజుల డ్యాన్సులు, డప్పుల మూతలు, ఊరేగింపులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇటు భక్తులు అమ్మవారిని దర్శించుకొని తమ కుటుంబాలకు ఆరోగ్యం, ఆనందం, శ్రేయస్సు కలగాలని ప్రార్థిస్తున్నారు. బోనాలు కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది తెలంగాణ యొక్క సంస్కృతి, సంప్రదాయాలు, భక్తి భావాలు ప్రతిబింబించేటువంటి ఒక గొప్ప వేడుక. మరి మీతో చాయ్తో హాయ్ కబుర్లు చెప్పడానికి సాయి వచ్చేశాడు. బోలెడన్ని కబుర్లు పసందిన పాటలతో మరి నేను సిద్ధంగా ఉన్నాను. శ్రోతలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్దతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మూవీ అంటే కేవలం వినోదం, హీరో అంటే స్టైల్. మరి ఈ రెండిటిని కలిపి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నటువంటి హీరో ఎవరు కాదు, సిల్వర్ స్క్రీన్ మీద తన పేరు కనిపిస్తే చాలు ఫ్యాన్స్కి అందరికీ పూనకాలే. ఎస్, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. ఘట్టమనేని మహేష్ బాబు 1975 ఆగస్టు 9 జన్మించారు. ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నారు. ప్రముఖ నటుడు కృష్ణగారి కుమారుడు గారి సినీ కుటుంబంలో పెరిగినటువంటి మహేష్ బాబు గారు చిన్న వయసులోనే బాల నటుడిగా సినిమాల్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1999 రాజకుమారుడు చిత్రంతో హీరోగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఎన్నో ప్రయోగాలు, ఎత్తుపలాలు దాటుకుంటూ తన నటనతో ప్రేక్షకుల హృదయంలో మంచి స్థానం సంపాదించారు. అటు మురారి, ఒక్కడు, అతడు, పోగిరి లాంటి మూవీస్ ఆయన కెరీర్లో కీలక స్థానానికి తీసుకెళ్లి స్టార్డమ్ని తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా పోకిరి మూవీ స్టార్డమ్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. సూపర్ స్టార్గా ఎదిగారు. ఆ తర్వాత దూకుడు, బిజినెస్ మ్యాన్, శ్రీమంతుడు, భరతని నేను, మహర్షి, సరిలేరు నీకెవరు వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. మహేష్ బాబు గారి స్క్రీన్ ప్రజెన్స్ కూడా చాలా స్టైలిష్గా, చాలా సింప్లిసిటీ స్క్రీన్ ప్రజెన్స్ అనేది చాలా గుర్తింపు గురించి చెప్పుకోవాలి, ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక రన్నింగ్ స్టైల్ అయితే థియేటర్లో అభిమానుల సందడి మామూలుగా ఉండదు. మరి సినిమాల్లోనే మాత్రమే కాదు, అటు సామాజిక సేవ కార్యక్రమాల్లో కూడా మహేష్ బాబు గారు తన వంతు సహాయం అందిస్తూ ముందుంటున్నారు. ఇక ఇప్పుడైతే ప్రజెంట్గా దర్శక ధీరుడు రాజమౌళి గారి కాంబినేషన్లో వస్తున్నటువంటి మూవీ వారణాసి. మరి ఈ మూవీలో రుద్ర పాత్ర ప్లే చేస్తున్నారు. ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ని ఈరోజు రిలీజ్ చేశారు మూవీ టీమ్. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తిరిగిన ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడైతే మీకోసం పోకిరి మూవీ నుంచి కార్తీక్ మహాలక్ష్మి పాడిన పాట వచ్చేస్తుంది మణిశర్మ కంపోజిషన్లో.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. మరి మహేష్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు సోషల్ మీడియాలో కూడా చాలామంది పెట్టారు. నమ్రత శిరోద్కర్ వాళ్ళ సతీమణి, పుట్టినరోజు శుభాకాంక్షలు మహేష్ బాబు, మా ప్రతిరోజును ఇంత ప్రత్యేకంగా చేస్తున్నందుకు ధన్యవాదాలు, నువ్వు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ లవ్ యూ సో మచ్ అంటూ నమ్రత గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబుకి

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మరెన్నో విజయాలు సాధిస్తూ ప్రేక్షకులను మెప్పించాలి, ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే చిరంజీవి గారు, హ్యాపీ బర్త్డే మై డియర్ మహేష్. ఇండస్ట్రీలో ఎంతోమంది నిన్ను ప్రేమిస్తూ ప్రశంసిస్తుంటే ఆనందంగా ఉంది. అగ్ర కథానాయకుల్లో ఒకరిగా నువ్వు ఎదగడం ఎంతో సంతోషం అంటూ. ఇంకా వెంకటేష్ గారైతే, నా చిన్నోడు మహేష్ మహేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. రుద్ర చాలా గంభీరంగా అందంగా కనిపిస్తున్నాడు. వచ్చే ఏడాది వారణాసితో నువ్వు ప్రపంచాన్ని జయించబోతున్నావు, ఆ క్షణాలను చూడడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అంటూ ఇలా చాలామంది ట్వీట్ చేశారు. ఎస్, బాలనటుడిగా మొదలైనటువంటి ఆయన ప్రయాణం, హీరోగా ఎదిగిన ప్రస్థానం, స్టార్గా సంపాదించినటువంటి కోట్లాది మంది అభిమానులు, సూపర్ స్టార్గా నిలిచినటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం. ఏ వెరీ హ్యాపీ బర్త్డే మహేష్ బాబు గారు ఫ్రమ్ ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్.

0: నాని మూవీ నుంచి హరిహరన్ హరిణి పాడిన పాట విన్నారు. గీతరచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఏఆర్ రెహమాన్.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి స్టూడియోల. సమయం 5 గంటలు దాటి 24 నిమిషాలు. మరి ఈరోజు ఆగస్ట్ 9 ప్రపంచ ఆదివాసి ప్రజల దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసి ప్రజలు వారి హక్కులు, సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు మరియు వారి జీవన విధానాన్ని గౌరవిస్తూ ఈ డేని ప్రతి ఇయర్ నిర్వహిస్తారు. 1994లో ఐక్యరాజ్య సమితి ఈ డేని ప్రకటించడం జరిగింది. ప్రపంచంలో సుమారు 476 మిలియన్లకు పైగా ఆదివాసి ప్రజలు 90కి పైగా దేశాల్లో నివసిస్తున్నారు. అడవి ప్రాంతంలో ప్రకృతితో మమేకమై జీవించడం, అడవులను సంరక్షించడం, సంప్రదాయ జ్ఞానాన్ని వారి తరాలకు అందించడం వారి యొక్క ప్రత్యేకత. మన భారతదేశంలో కూడా అనేక గిరిజన తెగలు ఉన్నాయి. ఈ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి మనిషికి సమాన హక్కులు అనేది ఉండాలి, ఆదివాసుల ప్రజల యొక్క సంస్కృతిని, భాషలను, సంప్రదాయాలను పరిరక్షించడం మనందరి బాధ్యత, వారి అభివృద్ధితో పాటు వారి ప్రత్యేక గుర్తింపును కూడా గౌరవించాలి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్డ్.

0: ఆశ్చర్య చిత్రం నుంచి శంకర్ మాధవన్, రాహుల్ సిప్లిగంజ్ పాడిన పాట విన్నారు. గీతరచన రామజోగేశ్ శాస్త్రి, సంగీతం మణి శర్మ.
1: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట గొల్లభామ, పట్టు మరియు కాటన్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, లుంగీలు, టవల్స్, బెడ్షీట్స్, కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. మనం చిన్నప్పుడు సోషల్ స్టడీస్లో చదువుకున్నాం ఏంటంటే నాగసాకి మీద అణుబాంబు పడిందని. ఎస్, ప్రపంచ చరిత్రలో అత్యంత విషాదకరమైనటువంటి రోజులలో ఒకటిగా గుర్తించబడే నాగసాకి డే 1945 ఆగస్టు 9న రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్లోని నాగసాకి నగరంపై అణుబాంబు వేయడం జరిగింది. ఆ రోజు ఉదయం 11:02 జరిగినటువంటి ఈ పేలుడు నగరాన్ని తీవ్రంగా ధ్వంసం చేసింది. వేలాది మంది వెంటనే ప్రాణాలు కోల్పోగా మరెందరో తరువాత రేడియేషన్ ప్రభావంతో కూడా మరణించారు. నాగసాకిలో జరిగినటువంటి ఈ ఘటన అణ్వాయుధ వల్ల జరిగేటువంటి వినాశానికి ఒక హెచ్చరికగా నిలిచింది. ఈరోజు ప్రపంచ దేశాలు శాంతి, మానవత్వం మరియు అణ్వాయుధ నిర్మూలన అవసరాన్ని గుర్తు చేసుకుంటాయి. యుద్ధం ఎన్నటికీ శాశ్వత పరిష్కారం కాదు, శాంతి, పరస్పర గౌరవం, సహకారమే ప్రపంచానికి నిజమైనటువంటి బలం. నాగసాకి డే మనకు అదే సందేశాన్ని అందిస్తుంది. ఈ సందర్భంగా అణుబాంబు బాధితులందరికీ ఘన నివాళులు అర్పిస్తూ ప్రపంచంలో ఎల్లప్పుడూ ఇలానే శాంతి, సమానత్వం నెలకొలాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. కీప్ లిజనింగ్ ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరిగిన ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎచ్జిస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఈరోజు మరో స్పెషల్ డే ఉంది, అదే నేషనల్ బుక్ లవర్స్ డే. నేటి డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్స్, సోషల్ మీడియా వినియోగం పెరిగినప్పటికీ పుస్తకాల విలువ అనేది ఏ మాత్రం తగ్గలేదు. ముద్రిత పుస్తకాలైనా అటు ఈ బుక్స్ అయినా చదువుతూ ఉన్నాం. మరి పుస్తకం మనిషికి నిజమైనటువంటి స్నేహితుడు. అది మనకు జ్ఞానాన్ని అందించడమే కాకుండా ఆలోచన విధానాన్ని విస్తృతం చేస్తుంది. ఒక ఫ్రెండ్లాగా ఉంటూ మంచి సజెషన్స్ కూడా ఇస్తుంది. మంచి పుస్తకాలు మనలో క్రియేటివిటీని పెంచి జీవిత విలువలను నేర్పిస్తాయి. మరి ఈ నేషనల్ బుక్ లవర్స్ డే ప్రాముఖ్యత ఏంటంటే, పుస్తకాలను ప్రేమించే ప్రతి ఒక్కరికి అంకితమైనటువంటి రోజు. పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడం, చదివే అలవాటును పెంపొందించడం, విజ్ఞానాన్ని పంచుకోవడం, ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కనీసం ఒక మంచి పుస్తకాన్ని చదవాలని, పిల్లల్లో చదివే అలవాటును పెంపొందించాలని సంకల్పిద్దాం. మరి మనకు నచ్చిన పుస్తకాలను ఇతరులతో పంచుకుందాం. ఇంతకీ మరి మీకు నచ్చినటువంటి పుస్తకం పేరుని

మంచి పుస్తకాన్ని చదవాలని, పిల్లల్లో చదివే అలవాటును పెంపొందించాలని సంకల్పిద్దాం. మరి మనకు నచ్చిన పుస్తకాలను ఇతరులతో పంచుకుందాం. ఇంతకీ మరి మీకు నచ్చినటువంటి పుస్తకం పేరుని నాకు వాట్సాప్ చేయండి. మా వాట్సాప్ నెంబర్ 0402324-0852. ఎందుకంటే ఒక మంచి పుస్తకం ఒక మంచి జీవితాన్ని మార్చగలదు. జాతీయ పుస్తక ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పుస్తకాలను ప్రేమిద్దాం, జ్ఞానాన్ని పెంపొందిద్దాం, చదివే సంస్కృతిని భావితరాలకు అందిద్దాం. ఏమంటారు ఫ్రెండ్స్? స్టే ట్యూన్డ్. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

ఇంకో 1 వీక్లో మనము మన జాతీయ పండుగ ఆగస్టు 15న జరుపుకోబోతున్నాం కదా. మరి ఈరోజు సింగపూర్ జాతీయ దినోత్సవం. 1965 ఆగస్టు 9న సింగపూర్ మలేషియా నుండి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించడం జరిగింది. అప్పటి నుండి ప్రతి ఇయరు ఈ రోజును సింగపూర్ ప్రజలు ఎంతో గర్వంగా జాతీయ దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటారు. విస్తీర్ణ పరంగా చూస్తే సింగపూర్ చిన్న దేశమైనప్పటికీ అభివృద్ధి, క్రమశిక్షణ, పరిశుభ్రత, సాంకేతికత, అలాగే విద్య మరియు ఆర్థిక రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది సింగపూర్. ఆధునిక మౌలిక సదుపాయాలు, అత్యుత్తమ ప్రజా రవాణా వ్యవస్థ, పచ్చదనం మరియు కఠినమైనటువంటి చట్టాలు అమలు చేస్తుంది. సింగపూర్ జాతీయ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా వైభవంగా పరేడ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, వైమానిక విన్యాసాలు, రంగురంగుల బాణసంచ ప్రదర్శనలు ఇట్లా నిర్వహిస్తూ ఉంటారు. ప్రజలందరూ జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకుంటారు. క్రమశిక్షణ, కృషి, ఐక్యత, మంచి పాలన ఉంటే ఏ దేశమైనా వేగంగా అభివృద్ధి సాధించగలదని సింగపూర్ నిరూపించింది. సింగపూర్ జాతీయ దినోత్సవం సందర్భంగా ఆ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచ దేశాల మధ్య శాంతి, స్నేహం, సహకారం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షిద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674

0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియోల సమయం 6 గంటలు దాటి 5 నిమిషాలు.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851052కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. హైదరాబాద్లో ఈరోజు బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర మంత్రులు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. గిరిజన ఆదివాసీ బిడ్డలకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. వరంగల్ జిల్లా నల్లబెల్లిలో దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పరామర్శించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. హైదరాబాద్లో ఈరోజు బోనాల ఉత్సవాల సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలు ఆలయాలు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నల్లకుంటలోని శ్రీ శృంగేరి శంకర్మఠ్తో తన పర్యటన ప్రారంభించిన మంత్రి అంబర్పేట్ మహంకాళి ఆలయం, నింబోలి అడ్డలోని శ్రీ మహంకాళి ఆలయం, సికింద్రాబాద్లోని శ్రీ కట్టమైసమ్మ, శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయాలను దర్శించుకున్నారు. అంబర్పేట మహంకాళి అమ్మవారికి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం బాల్కంపేట శ్రీ ఎల్లమ్మ ఆలయం, యూసుఫ్ కూడ ఎల్ఎన్ నగర్ మహంకాళి ఆలయం, ఖైరతాబాద్లోని సెవెన్ టెంపుల్స్, కార్వాన్లోని శ్రీ దర్బార్ మైసమ్మ ఆలయాల్లో పూజలు చేశారు. అనంతరం షేక్పేట్ గ్రౌండ్లో జరిగిన బోనాల కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. లోవర్ ట్యాంక్బండ్ కనకాల కట్టమైసం ఆలయం, కవడిగూడ రోటరీ కాలనీ వరాల పోచం ఆలయం, గాంధీనగర్ విఎస్టీ కట్టమైసం ఆలయం, విద్యాసాగర్ పోచం ఆలయం, బాకారం పోచం ఆలయం, హరినగర్ జమినీ కాలనీ, రామ్నగర్ డివిజన్, నడిక్మెట్ వడ్డర్ బస్తీ, కార్వాన్ అసెంబ్లీ పరిధిలోని అమ్మవారి ఆలయాలను సందర్శించారు. ఆయా ఆలయాల్లో అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్ ఆషాఢ బోనాల ఉత్సవాల్లో భాగంగా ఉప్పుగూడలో శ్రీ మహంకాళి అమ్మవారికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. మీరాల మండలిలోని శ్రీ మహంకాళి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పట్టు వస్త్రాలు సమర్పించారు. గౌలిపూర మహంకాళి అమ్మవారి బోనాల వేడుకల్లో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. కార్వాన్లోని శ్రీ దర్బార్ మైసమ్మ ఆలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. లోవర్ ట్యాంక్బండ్లో శ్రీ కనకాల కట్టమైసమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్లో ఆషాఢ బోనాల వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పలు ప్రాంతాల్లో అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్తో కలిసి పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గౌలీపూర దర్వాజా మహంకాళి మాతేశ్వరి, కోటమైసమ్మ, అక్కన్న మాదన్న మహంకాళి ఆలయాల్లో అమ్మవారిని దర్శించుకున్నారు. మీరాల మండి శ్రీ శ్రీ మహంకాళేశ్వర ఆలయంలో ప్రభుత్వం తరఫున బోనం పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం భక్తులతో కలిసి నృత్యం చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. బోనాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ప్రభాకర్ చెప్పారు. హిందూ సమాజాన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు భయపెడుతున్నాయని బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన ప్రభుత్వం హైదరాబాద్లోని 3400 ఆలయాలకు కేవలం 20 కోట్ల రూపాయలు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోందని, హైడ్రా 150 పోస్టులకు వేలాది మంది రావడమే నిదర్శనమని అన్నారు. ఫీజు రీఇంబర్స్మెంట్ అందక పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని సంజయ్ అన్నారు. లాల్ దర్వాజా సింహవాహిని బోనాల్లో కేటీఆర్పై సెటర్లు వేసిన సంజయ్, బీజేపీ అధికారంలోకి వస్తే బోనాలు ఘనంగా నిర్వహించారు.

0: నుంచి భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్గా అభివృద్ధి చేస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులైన రామచంద్రరావు ఈరోజు తార్నక్క, లాలపేట, మల్కాజ్గిరి ప్రాంతాల్లోని పలు ఆలయాలు నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించారు. తార్నక్క నల్లపోచమ్మ, లాలపేట పోచమ్మ, మల్కాజ్గిరి ఉజ్జయిని మహంకాళి, సఫీల్గూడ కట్టమైసమ్మ ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందారు. బోనాల పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గిరిజన ఆదివాసీ బిడ్డలకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. అడవితో అనుబంధాన్ని, మూలాలను కాపాడుకుంటూనే గిరిజన సమాజం అభివృద్ధిలో అగ్రస్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. గిరిజన సంక్షేమానికి 2026-27లో 18,745,16,00,000 రూపాయలు కేటాయించామని మంత్రి తెలియజేశారు. విద్య, మౌలిక వసతులు, సాగునీరు, ఉపాధి, మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. వరంగల్ జిల్లా నల్లబెల్లిలో దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పరామర్శించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలను వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. సుదర్శన్ రెడ్డి కుమారుడు నిదర్శన్ రెడ్డి, కుమారుడే ధర్మిష్ఠులకు 2 కోట్ల రూపాయల చెక్కులను, సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మకు 25 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. దివంగత నాయకుడి కుటుంబానికి అండగా ఉంటామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. కోయగూడెం OC3, JVR OC3 బొగ్గు బ్లాక్లను సింగరేణికి కేటాయించాలని ABKMS, BMS సంఘాల నాయకులు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. మణుగూరు పీకే OC2 డీప్ సైడ్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ సింగరేణికి దక్కేలాగా చొరవ తీసుకున్నందుకు కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో సింగరేణి వేలంలో పాల్గొనలేకపోవడంతో కొత్త గనులు రాక ఈ ఏడాది సుమారు 12 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి తగ్గే పరిస్థితి ఏర్పడిందని వారు వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక కూడలో ఏర్పాటు చేసిన ఆదివాసీ ఉద్యమ వీరుడు కుమరం భీమ విగ్రహాన్ని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరాన సుయసీతక్క ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ,
1: ఎవరికి మేము వ్యతిరేకం కాదు, ఎవరు వచ్చినా హక్కున చేర్చుకున్నారు. ఆనాడు ఈ దట్టమైన అడవులలో రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి వాటిని ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వాలు అమలు చేయాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.
0: నక్సలిజంపై పోరాటంలో ప్రాణాలర్పించిన 28 మంది పోలీసు సమరవీరుల కుటుంబ సభ్యులతో డీజీపీ సివి ఆనంద్ స్వయంగా సమావేశమై వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా డీజీపీ మాట్లాడుతూ, అమరవీరుల త్యాగాల పునాదులపైనే రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిడవిల్లుతున్నాయని అన్నారు. అనంతరం నేర సమీక్ష సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ,
2: ఆశ అనేది చూపిస్తారు. మీరు 10 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మీకు 20 రూపాయలు వస్తాయని సాధ్యం. ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు మోసం చేయడానికి చెప్తున్నారని అర్థం చేసుకునే మన కుమత వస్తే తప్పకుండా సైబర్ క్రైమ్ దానంగానే తగ్గిపోతుంది.
0: మరణానంతరం దానం చేసే అవయవాలు అవయవ మార్పిడి కోసం ఎదురు చూస్తున్న పలువురికి కొత్త జీవితాలు అందించే అవకాశం కల్పిస్తాయి. జగిత్యాల జిల్లా కమలాపూర్ గ్రామానికి చెందిన ఆవునూరి లావణ్య రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందగా ఆమె కళ్ళు దానం చేసినట్లు ఆమె సోదరుడు ఆవునూరి మల్లేష్ తెలియజేశారు.
3: లావణ్య 2 కళ్ళను హైదరాబాద్ లోని ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాలకు దానం చేశాం. మా బాధలో కూడా ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆమె మరొకరి జీవితానికి ఉపయోగపడుతుందనే సంతృప్తి మాకుంది. అవయవదానం ఎంతో గొప్ప విషయం. మాలాగే ప్రతి కుటుంబం కూడా అవయవదానంపై అవగాహన పెంచుకుని అవసరమైన వారికి కొత్త జీవితాన్ని అందించేందుకు ముందుకు రావాలని కోరుతున్నాం.
0: రాష్ట్రంలో హైదరాబాద్, జగిత్యాల, జనగామ, కామారెడ్డి, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, నల్గొండ, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో ఈరోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఒడ్డునపడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రతిభ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ చెప్పారు. ఆసిఫాబాద్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సోమశిలలో పర్యాటకులకు బోటింగ్ సేవలను నగర కర్నూలు జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ పునః ప్రారంభించారు. వేసవిలో కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువగా ఉండడం వల్ల బోటింగ్ సేవలను నిలిపివేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నర్మాల ఎగువ మానేరు జలాశయ నీటి మట్టం పూర్తి స్థాయి సామర్థ్యం 31 అడుగులకు చేరిందని ప్రాజెక్టు అధికారులు చెప్పారు. దీంతో మత్తడి దూకుతోందని వారు తెలియజేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రత్యేక దృష్టి సారించింది.

0: వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు దాటి 20 నిమిషాలు. నీరాజనం ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
2: ఆకాశవాణి నీరాజనం.

0: ఆనాటి తరం రచయిత్రుల మీద ఈ తరం రచయిత్రుల అక్షర నివాళి నీరాజనం. ఈ నీరాజనం కార్యక్రమంలో ఈరోజు మనం
1: తుక్కమాదేవి సరస్వతి కరవది గారి ప్రసంగాన్ని విందాం. ఈ కార్యక్రమ సమర్పణ అక్షర్యాన్ తెలుగు ఉమెన్ రైటర్స్ ఫౌండేషన్.
2: శ్రోతలకు నమస్కారం. నా పేరు సరస్వతి కరవది. ఈరోజు నేను శ్రీమతి తుక్కమాంబ గురించి మీతో చెప్పాలని అనుకుంటున్నాను. ఈ పేరుతో మీలో చాలా మందికి పరిచయం ఉండి ఉండకపోవచ్చు, ఎందుకంటే చరిత్రలో ఈమెకు సరైన స్థానం ఇవ్వబడలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈవిడ గురించి మీకు చెప్పటానికి ఎంత వెతికినా నాకు సరైన సమాచారం అంతర్జాలంలో కూడా లభించలేదనే చెప్పాలి. నా భాగ్యవశాన 1950 సంవత్సరంలో శ్రీ ఆంధ్ర శేషగిరిరావు గారు రచించిన విఖ్యాత గ్రంథం ఆంధ్ర విదుషీమణులు నాకు అత్యంత ముఖ్యమైన ఎంతో విలువైన సమాచారాన్ని అందించింది. ఆ తర్వాత చరిత్రకు సంబంధించిన ఎన్నో పుస్తకాలను కొందరు చరిత్రకారులు అందించిన సమాచారాన్ని ఆధారం చేసుకుని మీకు తుక్కమాదేవి గురించి తెలియజేస్తున్నాను. తుక్కమాదేవి ఓట్రుల ఆడపడుచు, తెలుగుల ఇంటి కోడలు. వివరంగా చెప్పాలంటే కటకాధిపతి ప్రతాపరుద్ర గజపతి కూతురు, శ్రీకృష్ణదేవరాయల సతీమణి, ఒక రాజపుత్రికగా పుట్టి మరో రాజును చేపట్టిన మహిళ. ప్రతాపరుద్ర గజపతి స్వయంగా పండితుడు, అంతేకాక కవి పండితులను ఆదరించినవాడు. ఇక శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి, సంస్కృతాంధ్రములలో విఖ్యాత గ్రంథాలనెన్నో రచించటమే కాక అష్టదిగ్గజములను తన భువన విజయంలో ఆదరించి ఇంకా ఇతర కవులనందరినో పోషించిన రసహృదయుడు. ఇక తుక్కమాదేవి చిన్ననాటి నుండి సాహిత్య వాతావరణంలో పెరిగిన ముగ్ధ, సంగీత సాహిత్యాలను అవపోసన పట్టిన విదుషీమణి, అమిత సౌందర్యవతి, అభిమాన ధన. అయితే ఆమె వివాహం కేవలం రాజకీయ వివాహం, దానిలో ప్రేమానుబంధాలకు తావులేదు. చాలా వివాహాలు ఏ పరిస్థితుల్లో అయినప్పటికీ తరువాత దంపతుల మధ్య ప్రేమాభిమానాలు నెలకొని అవి విజయవంతమైన తార్కాణాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. కాని తుక్కమాదేవి వివాహము అటువంటిది కాదు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనాన్ని అధిష్ఠించేసరికి నెల్లూరు జిల్లా ఉదయగిరి వరకు తెలుగు తీర ప్రాంతమంతా ప్రతాపరుద్ర గజపతి ఏలుబడిలో ఉంది. ఈ ప్రాంతాన్ని జయించటానికి శ్రీకృష్ణదేవరాయలకు 4 సంవత్సరాలు పట్టింది. కటకాపురి వరకు కొనసాగిన ఈ దండయాత్ర ఫలితంగా ప్రతాపరుద్ర గజపతి భార్య, కుమారుడు శ్రీకృష్ణదేవరాయల చేతికి బందీలుగా చిక్కారు. ఈ ఆపస్సమయంలోనే ఉత్తరం నుండి వంగసురత్ రాణుడు కూడా ప్రతాపరుద్రుడి మీదకు దండెత్తి రావటంతో ఇరకాటంలో పడ్డ ప్రతాపరుద్రుడు శ్రీకృష్ణదేవరాయలతో సంధి చేసుకుని తన సుత తుక్కను ఇచ్చి పరిణయం జరిపించాడు. ఈమె జగన్మోహిని, అన్నపూర్ణ, వరదరాజేశ్వరి వంటి నామాంతరాలతో చరిత్రలో నిలిచిపోయిన అతివారత్నం. గజపతి రాయల మధ్య జరిగిన ఈ సంధి వలన శ్రీకృష్ణదేవరాయలు తాను జయించిన భూభాగంలో కృష్ణానదికి ఆవలి వైపున్న భూమినంతా ప్రతాపరుద్రునికి ఇచ్చివేశాడు. అయితే ఇది జరిగేలోగానే తుక్కమాంబ సోదరుడు వీరభద్రుడు అవమానింపబడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కారణాన అతని తల్లి శ్రీకృష్ణదేవరాయలపై పగబూనింది. ఒక పక్క తండ్రి రాజ్యాన్ని కోల్పోవటం, మరోపక్క సోదరుని మరణం వంటి అసాధారణ పరిస్థితులతో కలత చెందిన తుక్కమాదేవికి అప్పటికే ఇద్దరు ప్రియసతులున్న రాయలవారితో వివాహం జరిగింది.

జరిగింది. ఈ వివాహం వలన అటు ఆయనకు కాని ఇటు తుకమాంబక్కాని సుఖశాంతులు కలిగినట్లు, రాయలవారు ఆమెను ఆదరించినట్లు చరిత్రలో ఎక్కడా ఆధారాలు లేవు. ఈ సంఘటన గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. రాయలతో సంధి కూతుర్నిచ్చి వివాహం చేయటం ఇష్టపడలేదు పుత్రశోకంతో ఉన్న గజపతి ఇల్లాలు. ఆమె తన కూతురు చేతనే రాయల్ను చంపించదలిచి ఒక బంగారు అడిదమును చేయించి దాన్ని తుకమాదేవి వడ్యానంలో దాగేలా అమర్చింది. తగు సందర్భంలో రాయల్ను హతమార్చి పగతీచుకొమ్మని దుర్బోధ చేసింది. దానికి అంగీకరించిన తుక్కమ్మ భార్యగా కూతురిగా తన కర్తవ్యముల మధ్య నలిగిపోయింది. ఆ పనిని నయమున నెరవేర్చకపోవటం వలన రాయలు ఆ ఆయుధమును చూసి క్రుద్ధుడై ఆమెకు కన్నూలు సమీపమున నల్లమల్ల కాంతార ప్రదేశమున ప్రవాస శిక్షను విధించాడు. ఇది ఒక కథనమైతే ఆమెను తిరిగి తండ్రిగారి ఇంటికి పంపివేశాడని, ఆమె అక్కడికి వెళ్లటాన్ని అవమానంగా భావించి నల్లమల్ల అడవుల్లో నివాసం ఏర్పరుచుకుని అక్కడి ప్రజల అభిమానాన్ని చూరగొని వారి కొరకై చెరువు తవ్విచ్చడం వంటి ఎన్నో ప్రజోపయోగకరమైన పనులను చేసి అన్నపూర్ణగా వరద రాజేశ్వరిగా పిలువబడిందని మరో కథనం కూడా ఉంది. నిజానికి అత్యంత సౌందర్య రాశి అయిన తుక్కమ్మతో పరిణయార్థమే కటకాపురి అధిపతితో సంధికి రాయలు వడంబడ్డాడని మరో కథనం. కాలగతిలో ఆమె గురించి తెలుసుకున్న శ్రీకృష్ణదేవరాయలు ప్రజాభిమానాన్ని పొందిన ఆమెను స్వీకరించాడని కొందరంటే అది కేవలం కల్పితగాథ అని ఇంకొందరు అంటారు. ఏదేమైనప్పటికీ కటకాపురి అధినేతను జయించి రాకుమారిని మోహించి పత్నిగా పడిసినప్పటికీ ఆమె నుంచి సహచారిణి సుఖాన్ని అనుభవించలేని శ్రీకృష్ణరాయలు ఈ ప్రణయగాథను ఆధారం చేసుకుని శ్రీమతి కనుపత్తి వరలక్ష్మమ్మ గారు 1952లో భారతిలో వరదరాజేశ్వరి అన్న పేర వ్రాసిన కథలో నాయకుడిగా మాత్రమే మిగిలిపోయారు. దీనిని శ్రీ చిర్మామిళ్ల శివరామకృష్ణ ప్రసాద్ గారు రూపకంగా విస్తృతపరచి రుచిదేవి అనే పేరుతో రచించగా అది అప్పటి ఆంధ్రభూమిలో ప్రచురింపబడి అనేకుల హృదయాలను ఆకర్షించింది. ఏదేమైనా ఈ సందర్భంలో తుక్కమాదేవి తుక్కా పంచకంగా చెప్పబడి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయిన శ్లోకాలను రచించింది. పశ్చాత్తాపంతో తల్లి దుర్బోధ వలన కలిగిన దుర్బుద్ధిని వీడి స్వచ్ఛమైన మారిన మనసుతో విరహంతో అన్యాపదేశంగా 5 శ్లోకాలను రచించి శ్రీకృష్ణదేవరాయలకు చేర్చింది తుక్కమాంబ. ఆ శ్లోకములు ఒక భృంగమును ఉద్దేశించి చెప్పబడ్డట్లుగా ఉండటం వలన భృంగా పంచకమని, తుక్కాదేవిచే రచింపబడటం వలన తుక్కా పంచకమని జగద్విఖ్యాతి నొందాయి. అవే ఈ కింద చెప్పబడ్డాయి. చరన్ వనాంతే నవమంజరీషు న షట్పదో గంధ ఫలీ మజిఘ్రత్ సాకిం న రమ్య సచికిం నరంత బలీయం కేవలమీశ్వరాజ్ఞ. అడవిలో చెరిస్తూ కొత్తగా పూచిన అన్ని పువ్వుల సువాసనలను ఆక్రాణిస్తూ ఉండే తుమ్మెద సంపెంగ పువ్వుపై వాలకపోవటానికి కారణం బలమైన ఈశ్వరాజ్ఞయే. మా కింసుక ప్రకటయాత్మ నిమేష మాత్రం మన్మస్తకే విహరతీతి మధువ్రతోయం కిం మాలతి విరహ వేదనయాత్వదీయం దృష్వా ప్రసూన మచిరాదనల భ్రమేణ. ఓ మోదుగ పువ్వ, తుమ్మెద నీమీద వాలిందని గర్వపడకు. దానికి మాలతీ పుష్పం అలభ్యము కాగా కలిగిన విరహముతో నీ ఎర్రని రంగు చూసి నిన్ను మంటగా భ్రమసి ఆత్మహత్య చేసుకునేందుకు నీమీద వాలింది. భ్రమర భ్రమతా దిగంతరాళే క్వచితా స్వాదిత మీక్షితం శృతం వా పద సత్యం అపాస్య పక్షపాతం యది జాతి కుసుమానుకరి పుష్పం. ఓ తుమ్మెద, నీవు అంతటను విహరిస్తూ ఉంటావు కదా, జాజి వంటి పుష్పం మరి ఒకటి కలదేమో, పక్షపాతము వహించకుండా చెప్పు. కుసుమాని లిఖంతు నామ చిత్రే కతి చిత్కారు విశేష రూఢ శిక్ష సురభిత్వ మమూని కిం లభంతే కిము చైతేషు రసం పిబంతి భృంగా. చిత్రకారులు పువ్వులను చిత్రించగలరు, కాని వాటి వాసనను చిత్రించగలరా? ఆ పువ్వుల మీదకు రసాస్వాదనకు తుమ్మెదలు వస్తాయా? కిం మాలతి మా యసిమాం విహాయ చుచుంబ తుంబి కుసుమం షడంఘ్రి లోకే చతుర్భిశ్చరణై పశు స్యాత్ స షడ్ భిరత్యర్థ పశుర్నకిం స్యాత్. ఓ తుమ్మెద, మాలతీ కుసుమంనైన నన్ను వాడిపోవునట్లు రసాస్వాదన చేసి ఇప్పుడు తుమ్మి పువ్వు పైకి పోతున్నావేమిటి? లోకల్లో 4 కాళ్లున్న జీవిని పశువు అంటున్నారు. నీకు 6 కాళ్లున్నవి, కావున పశువున్నరవి కాబోలు. పైన చెప్పిన 5 శ్లోకములలో మొదటిది 3వది గమనిస్తే మనోహరమైన ఈ శ్లోకాలలో భర్తను ఎత్తిపడవటం కనిపిస్తుంది. ఇంత చక్కని ఈ శ్లోకాలను
తుక్కమాదేవి రచించలేదని, సేకరించి ప్రాచుర్యార్హము చేసిందని అనేవారు లేకపోలేదు. ఏదేమైనా ఈ శ్లోకములను చదివిన పిమ్మట శ్రీకృష్ణదేవరాయలు ఆమెలోని సాహితీ వైదుష్యాన్ని గమనించి ఆమెను

0: స్వీకరించాడన్న కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. తుక్కమాదేవి ఉనికి, వివాహము, కవిత్వము చారిత్రకంగా విభిన్న కథనాలతో ఉన్నప్పటికీ ఆమె వైదుష్యం మాత్రము తిరుగులేనిది.
1: ఇంతవరకు మీరు సరస్వతి కరవది గారి ప్రసంగం విన్నారు తుక్కమాదేవి గురించి.
2: ఈ

0: వచ్చే వారం మనం డాక్టర్ తంగళ్ళ శ్రీదేవి రెడ్డి గారి ప్రసంగాన్ని విందాం. కొండపల్లి కోటేశ్వరమ్మ గారి గురించి ఈ కార్యక్రమ సమర్పణ అక్షర్యాన్ తెలుగు ఉమెన్ రైటర్స్ ఫౌండేషన్.
1: మీరింతవరకు నీరాజనం ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:31. ఇప్పుడు విందాం బ్రహ్మస్త్ర చిత్రం నుండి సిద్ శ్రీరామ్ పాడిన పాట. గీతరచన చంద్రబోస్, సంగీతం ప్రీతం చక్రవర్తి.

సీతారామం చిత్రం నుంచి అనురా కులకర్ణి సింధూరి పాడిన పాట విన్నారు. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం విశాల్ చంద్రశేఖర్. ఇప్పుడు విందాం తండెల్ చిత్రం నుంచి నకాష్ అజీజ్ శ్రేయా ఘోషల్ పాడిన పాట. గీత రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: మీరింతవరకు లమ్హే ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు విందాం తెలుసు కదా చిత్రం నుంచే శ్రీశ్రీరామ్ పాడిన పాట. కృష్ణకాంత్ గీతం, సంగీతం తమన్ ఎస్.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
1: ఆనందదాయకం. హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం నుండి కపిల్ కపిలన్, శ్రేయ ఘోషల్ పాడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం భీమ్ సిసి సిరిలియో.

ఎయిటీన్ పేజెస్ చిత్రం నుంచి శ్రీ శ్రీరామ్ పాడిన పాట విన్నారు. గీత రచన శ్రీమణి, సంగీతం గోపీసుందర్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని వికసిత్ భారత్ సాధనకు తమ సంకల్పాన్ని ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌరులకు పిలుపునిచ్చారు. జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ పనితీరు గురించి కేంద్ర విద్యామంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మన దేశం వైపు దురుద్దేశంతో చూసేవారిని విడిచిపెట్టే ప్రసక్తి లేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ పథకం పీఎంఏవైయు 2.0 కింద ఇంతవరకు 25 లక్షల ఇళ్లు మంజూరు చేసినట్లు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్ ఘర్ తిరంగా ఉద్యమంకి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో పాల్గొని వికసిత్ భారత్ నిర్మాణానికి తోడ్పాటును అందించే దిశగా తమ సామూహిక సంకల్పాన్ని ప్రకటించాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. త్రివర్ణాల పతాకం దేశ గర్వకారణమని, దేశం కోసం ఎల్లప్పుడూ ఉత్తమమైన సేవ అందించేందుకు నిరంతరం స్ఫూర్తినిస్తుందని మోదీ పేర్కొన్నారు. ఈ ఏడాది వందే మాతరం 150వ వార్షికోత్సవం జరుపుకుంటున్నందువల్ల ఈ ఏడాది చేపడుతున్న ప్రయత్నాలను వందే మాతరానికి అంకితం చేసినట్లు ప్రధానమంత్రి సోషల్ మీడియాలో తెలియజేశారు. హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు అండమాన్ నికోబార్ దీవుల రాజధాని శ్రీ విజయపురంలోని ఫ్లాగ్ పాయింట్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆడిటోరియంలో నిర్వహించిన వందే మాతరంపై తిరంగా కాన్సర్ట్ రాష్ట్రస్థాయి కార్యక్రమంలో కూడా ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. తన ప్రసంగంలో భారత స్వాతంత్ర పోరాటంతో ముడిపడి ఉన్న అండమాన్ నికోబార్ దీవుల ఘనమైన చరిత్రను ఉపరాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు.
1: ఇట్ ఈస్ ఇండీడ్ టు ప్లెజర్ టు లాంచ్ దిస్ క్యాంపెయిన్ టుడే ఆన్ ది ఆగస్ట్ క్రాంతి దివస్ యాస్ వి కమెమొరేట్ ది క్విట్ ఇండియా మూమెంట్ ఆఫ్ 1942. Millions of Indians responded to his call and rose against the British with the unwavering resolve of

0: do or die on this day. It is therefore deeply significant that we launch the Har Ghar Tiranga campaign from the historic islands on this historic day.
1: భారత స్వాతంత్ర్య పోరాటంతో ముడిపడి ఉన్న అండమాన్ నికోబార్ దేవులు స్వాతంత్ర్య సమరయోధులు తీవ్రమైన హింసను ఊహించలేని కష్టాలను అనుభవించిన నేలని ఆయన అన్నారు. సెల్యులర్ జైల్ చారిత్రక ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ రాధాకృష్ణన్ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను అందించిన సహకారాన్ని కొనియాడారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్పోర్ట్ ప్లేయర్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన చారిత్రక దినమైన 1943 డిసెంబర్ 30 తేదీని కూడా ఆయన స్మరించుకున్నారు. అండమాన్ నికోబార్ దీవుల ప్రస్తావన వచ్చినప్పుడల్లా అక్కడి ప్రకృతి సౌందర్యం, పచ్చదనం మాత్రమే కాకుండా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అక్కడ మొదటిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడంతో ముడిపడి ఉన్న దేశభక్తి భావన కూడా గుర్తుకొస్తుందని ఉపరాష్టపతి చెప్పారు. వందే మాత్రం ప్రాముఖ్యత గురించి ప్రస్తావిస్తూ స్వాతంత్ర్యోద్యమ కాలంలో ప్రజల్లో జాతీయతాభావాన్ని, ఐక్యతను పెంపొందించడంలో ఈ గీతం కీలక పాత్ర పోషించిందని ఉపరాష్టపతి అన్నారు. అండమాన్ నికోబార్ దీవుల్లో 2 రోజుల పర్యటనలో ఉన్న రాధాకృష్ణన్ నిన్న జాతీయ స్మారక సెల్యులర్ జైలును సందర్శించి స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించారు. అలాగే వీర సావర్కర్ గదిని కూడా సందర్శించి సెల్యులర్ జైల్లో నిర్వహించిన లైట్ అండ్ సౌండ్ షోను తిలకించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధులకు కూడా ఆయన నివాళులర్పించారు. మహాత్మాగాంధీ ఇచ్చిన కరో యా మరో అనే పిలుపు నుంచి స్ఫూర్తి పొంది వారు స్వాతంత్ర పోరాటంలో దేశాన్ని ఏకం చేశారని సోషల్ మీడియాలో ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పుదుచ్చేరిలోని మురుగా థియేటర్ సిగ్నల్ వద్ద హర్ ఘర్ తిరంగా యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్, పుదుచ్చేరి హోంమంత్రి ఏ నమశివాయం, వ్యవసాయ రైత సంక్షేమ శాఖ మంత్రి జిఎన్ఎస్ రాజశేఖరన్, బీజేపీ అధ్యక్షుడు విపి రామలింగం తదితరులు పాల్గొన్నారు. త్రివర్ణ పతకాలతో వేలాది మంది ప్రజలు ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతకుముందు గోరిమెడులోని పోలీస్ ట్రైనింగ్ స్కూల్ మైదానంలో పుదుచ్చేరి పోలీసులకు ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అందజేసే వేడుకలో హోంమంత్రి పాల్గొన్నారు. ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అనే చారిత్రక గుర్తింపుతో పోలీస్ బలగానికి లభించే అత్యున్నత గౌరవాన్ని పొందిన దేశంలోని 18వ రాష్ట్రంగా పుదుచ్చేరి అవతరించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన అంశాలపైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు విద్యాశాఖ కార్యదర్శి ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. సంస్థాగత యంత్రాంగాలను మరింత బలోపేతం చేయడానికి, ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి, విద్యార్థుల పట్ల మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించడానికి దృష్టి పెట్టవలసిన కీలకమైన అంశాల గురించి, ముందుకు వెళ్లే మార్గాల గురించి చర్చించినట్లు ప్రహ్లాద్ జోషి చెప్పారు. ప్రతి విద్యార్థి ఆకాంక్షలకు అనుగుణంగా బలమైన, పారదర్శకమైన, విశ్వసనీయమైన పరీక్షా వ్యవస్థ నిర్మించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన చెప్పారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారం, ఆహారం, ప్రజా పంపిణీ శాఖల మంత్రి కూడా అయిన ప్రహ్లాద్ జోషి ప్రస్తుత చక్కెర సీజన్కు సంబంధించి చక్కెర నిల్వల పరిస్థితి, ఉత్పత్తి స్థాయి, అవసరాలు అంచనా వేయడానికి ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. చక్కెర లభ్యత నిరంతరం పర్యవేక్షించడంపైన, తగినంత చక్కెర నిల్వ ఉండేలా చూడడం కోసం సకాలంలో తగిన చర్యలు తీసుకోవడంపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. దేశ మహిళలు ధరించే సింధూరాన్ని రక్షించడంతో పాటు ప్రతి పౌరుడి భద్రతను నిర్ధారించేందుకు భారత్ ఎంత దూరమైనా పెడుతుందని ఆపరేషన్ సింధూర్ ప్రపంచానికి ఒక సందేశం పంపిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు చెప్పారు. న్యూఢిల్లీలోని బేస్ హాస్పిటల్లో జరిగిన సింధూర్ మహారక్తదాన యాత్ర రక్తదాన శిబిర ప్రారంభోత్సవంలో ఆయన ఈ మాటలు చెప్పారు. పాకిస్తాన్ కేంద్రంగా ఉంటూ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రవాదులను, వారి హ్యాండ్లర్లను మట్టుపెట్టడంలో, అలాగే భారత్పై వక్రదృష్టి సారించే వారికి తగిన గుణపాఠం చెప్పడంలో భారత రక్షణ దళాలు చూపిన ఉత్సాహాన్ని రక్షణ మంత్రి అభినందించారు.
2: పహల్గామ్ మే ధర్మ పూజ కర్ హమారే నిర్దోష్ నాగరికో పర్ కారణా ఆతంకీ హమలా హువా థా తో ఉస్కే బాద్ హమారీ బహాదర్ సేనాఓ నే ఆపరేషన్ సింధూర్ కీ శురువాత్ కీ థీ హమనే పాకిస్తాన్ మే బైఠే ఆతంకియో ఔర్ ఉన్కే సర్పరస్తో కో నెస్త నాబూద్ కర్ దియా ఔర్ సారీ దునియా కో యహ్ బతా దియా కీ భారత్ అప్నే నాగరికో కే సురక్షా కే లియే వో కిసీ హద్ తక్ జా సక్తా హై హమనే దునియా కో బతాయా కీ హమారీ నారీ శక్తి కే సింధూర్ కీ రక్షా కర్నే కే లియే హమ్ కిసీ భీ హద్ తక్ జానే కో తయార్ హై.
1: ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన వారిలో మహారాష్ట్రకు చెందిన సుమారు 1000 మంది కుస్తీ యోధులు, క్రీడాకారులు ఉన్నారని రక్షణ మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ పథకం PMAYU 2.0 కింద ఇప్పటి వరకు 1.25 కోటి లక్షలకు పైగా ఇళ్లు మంజూరయ్యాయని గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

0: మార్కెట్లో దేశవ్యాప్తంగా 1 కోటికి పైగా ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకుని లబ్ధిదారులకు అందుబాటులోకి వచ్చాయి. సుమారు 1 కోటి ఇళ్లు మహిళలు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్తో సహా 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆర్థికంగా బలహీన వర్గాల కుటుంబాల కోసం పీఎంఏవైయు 2.0 కింద 2,09,000కు పైగా ఇళ్లు మంజూరైనట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. సీనియర్ సిటిజన్ల కోసం 16,600 పైగా ఇళ్లు మంజూరు చేశారు. భారత నౌకాదళం, అమెరికా నౌకాదళం సంయుక్త పేలుడు పదార్థాల నిర్వీర్యం చేసే విన్యాసాలను రేపటి నుంచి 14వ తేదీ వరకు కొచ్చిలోని సదరన్ నెవల్ కమాండ్లో నిర్వహిస్తాయి. 2 దేశాల నావికాదళాల ప్రత్యేక డ్రైవింగ్ ఈఓడి బృందాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకు, వృత్తిపరమైన సంబంధాలు బలపరిచేందుకు ఈ ద్వైపాక్షిక విన్యాసాలు దోహదం చేస్తాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. థాయిలాండ్లోని ఫుకెట్ నుండి ఢిల్లీకి ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన ఇటీవలి ఘటనపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు చేస్తోందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సంఘటనను తీవ్రమైన ఘటన, సీరియస్ ఇన్సిడెంట్గా గుర్తించినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ నెల 4వ తేదీన విమానం గగనతలంలో క్రూయింగ్లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా సుమారు 300 అడుగుల మేరకు ఎత్తును కోల్పోయింది. ఆ తర్వాత విమానం అదుపులోకి వచ్చి ఢిల్లీలో సురక్షితంగా ల్యాండైంది. ఈ ఘటనలో కొద్దిమంది ప్రయాణికులు, క్యాబిన్ సిబ్బంది గాయపడ్డారు. ప్రామాణిక నిబంధనల్లో భాగంగా విమాన సిబ్బంది ఇద్దరికీ సూచించిన సైకో యాక్టివ్ పదార్థాల స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. విశేషాలు మరొకసారి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని వికసిత్ భారత్ సాధనకు తమ సంకల్పాన్ని ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ పౌరులకు పిలుపునిచ్చారు. జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ పనితీరు గురించి కేంద్ర విద్యామంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మన దేశం వైపు దురుద్దేశంతో చూసేవారిని విడిచిపెట్టే ప్రసక్తి లేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ పథకం పీఎంఏవైయు 2.0 కింద ఇంతవరకు 1.25 కోటి ఇళ్లు మంజూరు చేసినట్లు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, నిలయంలో సమయం 7:15. ఆరోగ్య జీవనం, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఈ అంశం గురించి డాక్టర్ జి స్వర్ణలత గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ ఒక్కసారి.

0: శ్రోతలకు నమస్కారం. ప్రస్తుత సమాజంలో కిడ్నీ పేషెంట్స్ ని చాలా తరచుగా చూస్తున్నాము. దాదాపుగా ప్రతి ఒక్కరి దృష్టిలో డయాలసిస్ గురించి తెలిసే ఉంటుంది. డయాలసిస్ తర్వాత కూడా ఏ రకమైన ఇంప్రూవ్మెంట్ లేదనుకున్నప్పుడు కొన్నిసార్లు డాక్టర్లు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం అడ్వైస్ చేస్తుంటారు. ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి, దాన్ని పట్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధి విధానాల గురించి తెలియజేయడానికి డాక్టర్ జి స్వర్ణలత గారు మన స్టూడియోస్కి వచ్చారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి.
1: నమస్తే అండి.
0: డాక్టర్ గారు, ఇప్పుడు ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కేసెస్ ఏ వయసులో వాళ్ళకి చేస్తారు, వాళ్ళు ఎవరి ద్వారా కిడ్నీ తీసుకోగలరు, ఎవరెవరు ట్రాన్స్ప్లాంట్ డోనర్గా మారగలరు, దాని విధి విధానాలు కొంచెం తెలియజేస్తారా?
1: ఇప్పుడు కిడ్నీ జబ్బులు ఒకప్పుడు మనము ఒక వయసు ఉన్న వాళ్ళ పేషెంట్లు చూసేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే అన్ని ఏజ్ గ్రూప్ లో చూస్తున్నాం. 6 మంత్స్ ఓల్డ్ బేబీ కూడా మేము కిడ్నీ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. అప్పుడే పుట్టిన బేబీ కూడా కిడ్నీ. ఇప్పుడు ఎంత డయాగ్నోసిస్ ఎంత అడ్వాన్స్ అయిపోయిందంటే గర్భంలో ఉంటూనే మనం కిడ్నీ జబ్బులు డయాగ్నోస్ చేయొచ్చు. సో కిడ్నీ జబ్బులు అన్ని ఏజ్ గ్రూప్ లో చేయడం జరుగుతుంది. రైట్ ఫ్రమ్ అప్పుడే పుట్టిన బేబీ నుంచి 80-90 ఇయర్స్ కూడా కిడ్నీ చూస్తున్నాం. సో ట్రాన్స్ప్లాంట్ అనేది ఎప్పుడు మనకి కిడ్నీ

0: జబ్బు పూర్తిగా ముదిరిపోయి మనకి వాళ్ళు వితౌట్ డయాలసిస్ సర్వైవ్ కాలేరు అప్పుడు మేము ట్రాన్స్ప్లాంట్ అడ్వైజ్ చేస్తాం. కాకపోతే అప్పుడే పుట్టిన బేబీకి ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే అన్ని కూడాను మనకి డెవలప్ కావు కాబట్టి సర్జికల్ స్కిల్ మనకి ఇక్కడ కొంచెం ఎక్స్పర్టీస్ కావాలి కాబట్టి మినిమం అంటే యూజువల్ 2 ఇయర్స్. అదేవిధంగా మినిమం వెయిట్ 10 కేజీస్ ఉండాలి. 10 కేజీస్ ఉండి 2 ఇయర్స్ దాటితే గనక ఒకవేళ కిడ్నీ జబ్బులు ముందే మనము డయాగ్నోస్ చేసినా కూడాను 2 ఇయర్స్ వరకు మనం వెయిట్ చేసి 2 ఇయర్స్ వరకు అని కొంచెం వెయిట్ ఎందుకంటే వెయిట్ పుట్ ఆన్ చేసి వాళ్ళు తట్టుకోవాలి. ఎందుకంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది మేజర్ సర్జరీ, వాళ్ళని తట్టుకోవాలి కాబట్టి యూజువల్ గా వాళ్ళకి న్యూట్రిషన్ ఇచ్చి కొంచెం మంచిగా డెవలప్ అయిన తర్వాత మినిమం 10 కేజీస్ వచ్చి 2 ఇయర్స్ దాటిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ అడ్వైస్ చేస్తాం. సో ఏజ్ అనేది ఇట్స్ నాట్ ఎ లిమిటింగ్ ఫ్యాక్టర్. 2 ఇయర్స్ నుంచి మనము ఎప్పుడు అవసరం ఉంటే కిడ్నీ పూర్తిగా పాడైపోయి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన అవసరం ఉంటే గనక ఈ 2 రిక్వైర్మెంట్ ఉంటే గనక ట్రాన్స్ప్లాంట్ చేస్తారన్నమాట.
1: అంటే 2 ఇయర్స్ ఏజ్ మినిమం 10 కిలోల బరువు ఉన్న వాళ్లతో మొదలు పెట్టుకుని దాదాపు 80-90 వయసు ఉన్న వాళ్ళ వరకు కూడా ట్రాన్స్ప్లాంట్
0: వాళ్ళు ఫిట్ గా ఉండి వాళ్ళకి సర్జరీ చేసుకుని ఫిట్ గా ఉంటే గనక ఏజ్ ఇస్ నాట్ లిమిటింగ్ ఫ్యాక్టర్. సో మనము ఏదైనా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు.
1: అంటే మిగతా ఫ్యాక్టర్స్ అన్ని కలుపుకొని సర్జరీ
0: ఏజ్ అయ్యే కొద్దీ వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, మనకి లంగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళకి న్యూట్రిషన్ ఉండదు, వాళ్ళు బాగా చిక్కిపోతారు. సో వాళ్ళు అనస్థీషియా తట్టుకోలేరు. అనస్థీషియా అంటే ఇంటిబేట్ చేయాలి, ఒకసారి ఇంటిబేట్ చేసిన తర్వాత వాళ్ళకి బయట మనకి వెంటిలేషన్ నుంచి బయట రాలేరు. అదేవిధంగా హార్ట్ వీక్ అయిపోయి ఉంటుంది, వాళ్ళు అనస్థీషియా తట్టుకోలేరు అనస్థీషియా. సో ఇవన్నీ కారణాల వల్ల మనకి ట్రాన్స్ప్లాంటేషన్ కోసం మేజర్ సర్జరీ కాబట్టి అవాయిడ్ చేస్తాం. సో ఇవన్నీ వాళ్ళు తట్టుకోగలితే కనుక డెఫినెట్ గా ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. మేమే దాదాపు ఆల్మోస్ట్ 69-70 పేషెంట్స్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది అనమాట. ఇంకా మీరు వెస్టర్న్ పాపులేషన్ పోతే యావరేజ్ ఏజ్, మన ఇండియన్ పాపులేషన్ యావరేజ్ ఏజ్ ఫర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే యూజువల్ గా 40s 50s అని వస్తుంటుంది. అదే మన వెస్టర్న్ పాపులేషన్ చూస్తే కనుక యావరేజ్ ఏజ్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ 80 ఇయర్స్, 85 ఇయర్స్.
1: వాళ్ళ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా
0: వాళ్ళ ఆరోగ్య వాళ్ళకి సపోర్ట్ చేస్తే కనుక డెఫినెట్ గా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు.
1: కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఎవరెవరు డోనర్ గా ఉండొచ్చు అంటారు?
0: డోనర్ ముఖ్యంగా ఏంటంటే ఒకసారి మన కిడ్నీ జబ్బు వస్తే కనుక ఫ్యామిలీలోనే డోనర్స్ చూస్తాం. ఫ్యామిలీలో ఫస్ట్ డిగ్రీ మనకి ఇక్కడ హ్యూమన్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ ద్వారా మనకి చెప్పడం ఏం జరిగిందంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ మాత్రమే డొనేట్ చేయొచ్చు. పేరెంట్స్ ముఖ్యంగా చాలా మటుకు పేరెంట్స్, అంటే చిన్న వయసులో అయితే పేరెంట్స్, ఒకవేళ 30-40 ఉంది అనుకోండి పేరెంట్స్ యూజువల్ గా 50-60s ఉన్న వాళ్ళకి పేరెంట్స్ అడ్వైజ్ చేస్తాం. పేరు యూజువల్ ఏజ్ ఐ మీన్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ వాళ్ళల్లో కూడా మనకి జబ్బులు వస్తాయి కాబట్టి ఒకసారి జబ్బు వచ్చిన తర్వాత కిడ్నీ ఇవ్వలేం, ఎందుకంటే కిడ్నీ అనేది ప్రాసెస్ వాళ్ళకి సర్జికల్ అన్నెసెసరీగా సర్జికల్ కి వాళ్ళకి ఎక్స్పోజ్ చేయాల్సి ఉంటుంది. సెకండ్, మన కిడ్నీ తీసేసిన తర్వాత వాళ్ళ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, అందుకని ముఖ్యంగా 60 అని కట్ ఆఫ్ పెట్టుకుంటాం. అదేవిధంగా మనకి వెస్టర్న్ పాపులేషన్ వాళ్ళు హెల్దీ ఉంటారు కాబట్టి అది మనకి బార్ 70-80 కూడా మనకి రేస్ చేసుకోవచ్చు. బట్ మన ఇండియన్ పాపులేషన్ ఇన్ జనరల్ గా 60 అనేది ఏజ్ కట్, 60-65 ఏజ్ కట్ ఆఫ్ పెట్టుకుని. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ముఖ్యంగా అన్ని పరీక్షలు చేయడం జరుగుతుంది. సో అన్ని బీపీలు కానీ షుగర్ కానివ్వండి, లేకపోతే మనకి లివర్ ఫంక్షన్ కానీ హార్ట్ ఫంక్షన్ కానీ అన్ని మంచిగా ఉన్నాయి. వాళ్ళు ఆర్గన్ డొనేషన్ చేసిన దానివల్ల ఫ్యూచర్ లో వాళ్ళకి ఎటువంటి మనకి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావు, ముఖ్యంగా బీపీ రావడం కానీ వాళ్ళకి కిడ్నీ జబ్బు వచ్చే అవకాశం ఉండదు లేదా కానీ అవన్నీ చెక్ చేసుకుని ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ బ్రదర్ సిస్టర్స్, ముఖ్యంగా బ్రదర్ సిస్టర్స్ చాలా మంది ముందుకు వస్తుంటారు, లేదా పిల్లలు. ఒక్కోసారి ఏమవుతుందంటే మనకి 50-55 పిల్లలు కొంచెం మనకి పెద్దవాళ్ళు అయిపోయింటారు, 25 ఇయర్స్, 18 ఇయర్స్ లోవర్ కట్ ఆఫ్ డొనేషన్స్ మనకి డోనర్ లో 18 లోపల మనము యూజువల్ గా డొనేషన్ వాళ్ళకి కన్సెంట్ ఇచ్చే అధికారం ఉంది కాబట్టి 18 కట్ ఆఫ్ పెట్టుకో. 18 దాటిసిన తర్వాత వాళ్ళకి ఒక హెల్దీగా ఉందంటే కనుక వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే కనుక మనం కన్సిడర్ చేస్తామన్నమాట. ఇవి కాకుండా స్పౌస్, మనకి ఈజ్ అమోషనల్ రిలేషన్, స్పౌస్ కూడా మనకి యాక్సెప్టెడ్, స్పౌస్ కూడా ముఖ్యంగా వైఫ్ హస్బెండ్ కి ఇస్తుంటారు అనమాట. సో ఇవి దాటిన తర్వాత మనకి సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ ఉంటారు. సో ఇవేంటంటే ఇవి లీగల్ గా దిస్ ఇస్ డెఫినేషన్ వచ్చేసి అదర్ దెన్ నియర్ రిలేటివ్ డెఫినేషన్ కి వచ్చేస్తుంది. సో ఈ నియర్ రిలేటివ్స్ అయితే మనకి విత్ ఇన్ ద హాస్పిటల్లోనే డాక్టర్ గారు మనం చూసుకుని మన ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. ఏదైతే అదర్ దెన్ నియర్ రిలేటివ్ ఉన్నాయో, సెకండ్ డిగ్రీ కావచ్చు, థర్డ్ డిగ్రీ కావచ్చు, లేదా మనకి ఇన్ లాస్, కొంతమంది ఏమంటే బ్రదర్ ఇన్ లాస్, సిస్టర్ ఇన్ లాస్, లేదా ఫాదర్ ఇన్ లాస్ కానీ అట్లా ఇస్తుంటారు, మదర్ ఇన్ లాస్ ఇస్తుంటారు, లేదా మనకి ఫ్రెండ్స్ అంటే ఎక్కువ మనకి చిన్నప్పటి నుంచి స్నేహితుడు, సో అదే అసోసియేట్ అయిన వాళ్ళు సరే బాధపడుతున్నారు, నేను హెల్దీ ఉన్నాను కిడ్నీస్, ఇలాంటి వాళ్ళు ఏంటంటే మనకి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. దాని ఆథరైజేషన్ కమిటీ అనేది మనకి ది హెల్త్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద ఒక కమిటీ ఉంటుంది, అక్కడ అప్లై చేసుకుని వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మనకి డొనేట్ చేయాల్సి వస్తుంది, నిజంగానే వాళ్ళకి ఆ స్నేహం కానీ లేకపోతే ఏదో దూర బంధుత్వం ఉందా లేదా ఇదేమన్నా కమర్షియల్ గా వాళ్ళు ఏమన్నా ప్రెజర్ లో ఇస్తున్నారా, ఫ్రాడ్ ఏమైనా జరుగుతోందా, ఇవన్నీ అంశాలు వాళ్ళు

0: ఆ కమిటీ మొత్తం అనలైజ్ చేసుకుని అట్లాంటి ఫ్రాడ్ ఏం లేదు, కమర్షియల్ యాంగిల్ ఏం లేదు, ఏదైనా ప్రెషర్ ఏం భయానో లేకపోతే ఏదో ఒకటి పెట్టి మన ఏమైనా తీసుకురా అవన్నీ లేకపోతే కనుక పర్మిషన్ ఇస్తారు. సో అప్పుడు మనం లీగల్ గా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు అనమాట.
1: డోనర్ కి ఏ రకమైన హెల్త్ కండిషన్స్ ఉండాలంటారు?
0: కంప్లీట్ గా హెల్తీగా ఉండాలి డోనర్. సో ముఖ్యంగా అన్ని చిన్న పరీక్ష నుంచి, యూరిన్ నుంచి, మా మూత్రం నుంచి మనకి బ్లడ్ షుగర్, బీపీను, తర్వాత కార్డియాక్ ఫంక్షన్, లివర్ ఫంక్షన్, తర్వాత ఇండివిజువల్ కిడ్నీ, ఎందుకంటే ఒక కిడ్నీ ఇచ్చేస్తారు, ఉన్న కిడ్నీ ఎట్లా ఫంక్షన్ చేస్తా ఉంది, దాంట్లో ఏమన్నా ఇబ్బంది ఉన్నదా లేదా అది చూసుకుని అన్ని ఒకసారి అన్ని పరీక్షలు అన్ని ప్రాసెస్ అయిన తర్వాతనే అన్ని హెల్దీగా ఉంది, ఆ కిడ్నీ ఇచ్చిందన్న వల్ల ఆయనకి ఇప్పుడు కాదు ఈ సర్జరీ తట్టుకోవాలి, ఫస్ట్ అయితే సర్జరీ తట్టుకోవాలి సర్జరీ, ఎందుకంటే అన్నెసెసరీగా డోనర్కి మనకి సర్జరీ అవసరం లేదు, అన్నెసెసరీగా సర్జరీ చేస్తున్నాం, కిడ్నీ తినడానికి మేజర్ సర్జరీ, సర్జరీ తట్టుకుంటారా లేదా, లాంగ్ టర్మ్ లో మనకి అటువంటి కిడ్నీ తీసేస్తున్నాం, లైఫ్ లాంగ్ ఒక కిడ్నీతోనే ఉండాలి. సో ఫ్యూచర్ లో ఆయన 5 ఇయర్స్ కావచ్చు, 10 ఇయర్స్ కావచ్చు, 15 ఇయర్స్ కావచ్చు, 20 ఇయర్స్ కావచ్చు, ఆయనకి ఎటువంటి ఇబ్బంది రాకూడదు. సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని అన్ని పరీక్షలు చేసి అన్ని క్రాస్ అయితేనే, టెస్ట్ పాస్ అయితేనే ఆర్గన్ డొనేషన్ కి డాక్టర్ గా మేము పర్మిట్ చేస్తాం.
1: డాక్టర్ గారు, మామూలుగా మనం బ్లడ్ డొనేషన్ వెళ్ళినప్పుడు ఇటీవల మీరేమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చాయా, ఇటీవల మీరేమైనా యాంటీబయాటిక్స్ తీసుకున్నారా, లేదంటే సైకియాట్రిక్ డ్రగ్స్ ఏమైనా తీసుకున్నారా, ఇవన్నీ ప్రశ్నలు అడిగి బ్లడ్ డొనేట్ చేయడానికి జనరల్ గా మా కామన్ మ్యాన్, వాళ్ళ బంధువులలో ఎవరికైనా ఇబ్బంది అయితే బ్లడ్ డొనేట్ చేసినప్పుడు ఇవన్నీ ప్రశ్నలు అడుగుతుంటారు. అలాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు ఇలాంటి పరిస్థితులు అవసరం అంటారా?
0: డెఫినెట్ గా, అంటే బ్లడ్ అనేది మీరు 300 ml తీసుకుంటున్నారు, ఆ బ్లడ్ ఉండేది మనకి రిసిపియంట్ లో ఉండేది 3 మంత్సే, ఆ బ్లడ్ సెల్స్ 3 మంత్స్ లో మనకి లైజ్ అయిపోతాయి, మళ్ళా ఫ్రెష్ సెల్స్ వస్తుంది. ఆ 3 మంత్స్ చేసినప్పుడు అన్ని పరీక్ష అన్ని క్వశ్చన్ అడిగినప్పుడు కిడ్నీ లైఫ్ లాంగ్ ఉండాలి కిడ్నీ రిసిపియంట్ లో, ఆ డోనార్ కూడా ఒక కిడ్నీతో, ఇప్పుడు డోనార్ లో కూడా బ్లడ్ ఏమవుతుంది 3 మంత్స్ తర్వాత మనం రీజనరేట్ అయిపోతుంది, ఈ డోనార్ కూడా కిడ్నీ లేక అవయవం లేకుండా లైఫ్ లాంగ్ బతకాలి. సో డెఫినెట్ గా దానికంటే కూడా ఎన్ని అన్ని రకాల పరీక్షలు జరుగుతాయి, ఈవెన్ సైకియాట్రీ అనాలిసిస్ కూడా జరుగుతుంది, అంటే ఈజీ సైకలాజికలీ ఫిట్ టు సే దట్ నేను ఆర్గన్ ఇస్తాను అని సైకలాజికల్ ఎవాల్యుయేషన్ కూడా
1: జరుగుతుంది.
0: ఎందుకంటే మనకి ఆలోచనలో మార్పు రావచ్చు, రేపొద్దు నేను ఎందుకు ఇచ్చాను, నేను ఏదో ప్రజల్లో ఇచ్చాను, అన్నెసరిగా ఇచ్చాను, ఎందుకు అనేది అనుకోవచ్చు. సో సైకాలజీ ఎవాల్యుయేషన్ కూడా జరుగుతుంది అనమాట,
1: బోత్ మెడికల్ ఫిజికల్ ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్ తో పాటు
0: సైకలాజికల్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది. యాక్చువల్ గా ఇద్దరికి ఇంటర్వ్యూ సెపరేట్ సెపరేట్ ఇంటర్వ్యూ చేసుకుంటాం డోనార్ కి, ఎందుకంటే చాలా మటుకైనా డోనార్ తీసుకొస్తారు, డోనార్ మాకు ఇస్తారు, మా పలానా బంధువు మీరు పరీక్ష స్టార్ట్ చేసేయండి అంటారు. అలా రిసిపియంట్ కాకుండా, ఎందుకంటే రిసిపియంట్ అవసరం, అయితే పేషెంట్ ఉన్నారో వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళ ఆలోచన వేరేగా ఉంటుంది. అందుకని విడివిడిగా ఇంటర్వ్యూ తీసుకోండి, డోనార్ కి సెపరేట్ గా పిలిపించి, ముఖ్యంగా ఏదైతే అమ్మాయిలు ఇస్తున్నారు, వైఫ్ కానివ్వండి, సిస్టర్ కానివ్వండి, మదర్ కానివ్వండి, అందుకే దీస్ ఆర్ కాల్డ్ వల్నరబుల్ పాపులేషన్. సో వాళ్ళకి పిలిపించి నిజంగానే మీకు ఇష్టపూర్వకంగానే ఇస్తున్నారా లేదా అనేది ఒకసారి సెపరేట్ గా మేము వాళ్ళని ఇంటర్వ్యూ చేసుకుని కౌన్సిల్ చేసి సైకలాజికల్ గా వాల్యుయేషన్ చేసి వాళ్ళంతా సైకలాజికలీ ఫిట్ టు టేక్ అ డెసిషన్ దాట్ యు నో వాళ్ళ దే వాంట్ టు డొనేట్ కిడ్నీ, ఏమైనా జరిగిన తర్వాతనే మనము ఆర్గన్ డొనేషన్ కి ప్రాసెస్ చేస్తాం అన్నమాట.
1: ప్రస్తుతం పెరుగుతున్న అంటే అడ్వాన్స్మెంట్ ఇన్ మెడికల్ టెక్నాలజీస్ లో ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత ఎంత కాలం పడుతుంది డాక్టర్ గారు రికవర్ కావడానికి, అంటే నార్మల్ లైఫ్?
0: ట్రాన్స్ప్లాంట్ అంటే ఇప్పుడు ఈ పేషెంట్స్ కి కిడ్నీ పడైతే డయాలసిస్ లో ఉంటారు, డయాలసిస్ ప్రతి డయాలసిస్ తర్వాత అంటే వాటికి ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంటుంది, శరీరం అనేది సపోర్ట్ చేయదు. కాకపోతే అంటే ట్రాన్స్ప్లాంట్ మనం అర్లీగా చేస్తే కనుక బాడీ ట్రాన్స్ప్లాంట్ ఆఫ్ సర్జరీకి యాక్సెప్ట్ కి ఫిట్ గా ఉంటుంది కాబట్టి మన పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రికవరీ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. చాలా మటుకు వితిన్ 5 to 7 డేస్ మేము ఆపరేషన్ నుంచి డిశ్చార్జ్ చేసేస్తాం. సో కిడ్నీ ఏంటంటే ఇమీడియట్ గా ఫంక్షన్ ట్రాన్స్ప్లాంట్ చేసిన ఓటీ మన మీరు ఎప్పుడైనా గమనించండి, ట్రాన్స్ప్లాంట్ చేస్తుండగానే మనకి యూరిన్ ఫామ్ ఒకటి టేబుల్ మీద యూరిన్ ఫామ్ అయిపోతూ ఉంటుంది, అంత ఫాస్ట్ గా కిడ్నీ పనిచేస్తుంది. డోనర్ కిడ్నీ మన రిసిపియంట్ పెట్టి ఆపరేషన్ చేసి ఆ క్లాంప్ రిలీజ్ చేయగానే అసలు ఇట్లా పైకి వస్తుంది యూరిన్. సో ఆ యూరిన్ ఆ మూమెంట్ ఎంత హ్యాపీగా వస్తుందో మాకు యాజ్ ఎ డాక్టర్. సో కిడ్నీ ఇమీడియట్ గా ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది. సో వెంటనే ఆపరేషన్ ఒక దాదాపు కొన్ని గంటల సేపు 4-5 అవర్స్ నడుస్తుంది అనమాట. సో మళ్ళీ ఐసీయూకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో ఐసీయూ షిఫ్ట్ లో అసలు యూరిన్ అవుట్పుట్ అనేది ట్రాన్స్ప్లాంట్ కి ముందు అసలు యూరిన్ అవుట్పుట్ ఏమీ ఉండదు కిడ్నీ పేషెంట్స్ కి, చాలా వరకు హార్డ్లీ ఒక 50 ml 100 ml పర్ డే వస్తుంది. అలాంటిది గంటకి 400-500 ml నుంచి 2 liters వరకు చూసిన సందర్భాలు ఉన్నాయన్నమాట. సో అంత ఫాస్ట్ రికవరీ ఉంటుంది. హాస్పిటల్లో కూడా ఐసీలో 1 day లోకి అంతా బయట నుంచి బయట తెచ్చేస్తాము. ఇంకా 2-3 days మనకి పేషెంట్ రికవరీ కోసం టైం. పేషెంట్ కంటే కాన్ఫిడెన్స్ రావాలి, కాన్ఫిడెన్స్ రావాలి, నడవగలగాలి. ఆ మూత్రం అనేది ఎంత మూత్రం వస్తుంది కదా, అంత మూత్రం హ్యాండిల్ చేయగలగాలి ఆయన. ప్లస్ మందులు, ఎందుకంటే ఇవన్నీ కూడా మందులు వాడాల్సి, ఎందుకంటే వేరే బాడీ నుంచి ఆర్గన్ వచ్చింది.

0: బాడీ సహజంగానే ఈ ఆర్గన్ రిజెక్ట్ చేసే లక్షణం ఉంటుంది, దానికి మనకి ఇమ్యూనిటీ అంటారు. సో బాడీని కూడా అంటే ఈ మందు ఆ ఇమ్యూనిటీని తగ్గించాలి, రిజెక్షన్ అనేది మనకి రాకుండా మందులు వాడాలి. సో ఈ మందులు కరెక్ట్ గా వాడాలి, ఎలా వాడాలి, యాక్సెప్ట్ లైఫ్ లాంగ్ చేయాలి. ఆర్గన్ అనేది హ్యూమన్ బాడీలో లైఫ్ లాంగ్ యాక్సెప్ట్ చేయాలి. సో అందుకని ఈ మందులు కూడా బ్యాలెన్స్ చేస్తాం, ఎంత మందులు ఎంత మోతాదులు బ్యాలెన్స్ మనం ఇవ్వాలి మందులు, ఎందుకు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవడానికి 1 వీక్ పడుతుంది. కాకపోతే వెంటనే వెరీ నెక్స్ట్ డే పేషెంట్ లేయచ్చు, తిరగచ్చు, నీట్గా తన పని తను చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ అడ్జస్ట్మెంట్ కి మూత్రం ఎంత అన్ని లీటర్స్ లో మూత్రం హ్యాండిల్ చేయాలి, ఈ మందులు మనకి కరెక్ట్ టైంలో వాడాలి, మనకి మిగతా మన బీపీ మందులు కానీ మిగతా ఇవన్నీ మందులు కూడా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 1 వీక్ టైం మనం తీసుకుని తర్వాత డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. తర్వాత నార్మల్ గా తన పనులు తను చేసుకో, తను లేసి తిరగడము తిండము, తన స్నానం చేసుకుని తన పనులను పూర్తిగా మామూలుగా చేసుకోవచ్చు. కాకపోతే ఒక్క జాగ్రత్త ఏం చెప్తామంటే ఇవన్నీ పేషెంట్ మందుల్లో ఉంటారు కాబట్టి ఇమ్యూనో సప్రెసివ్ మెడికేషన్స్ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి హైజీనిక్ గా ఉండాలి. అప్పుడే పుట్టిన పిల్లలకి ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం మనమే ఇన్ఫెక్షన్స్ రాకుండాను, సో అంత జాగ్రత్తగా ఉండాలి. అంత మంచి ఆహారం తీసుకోవాలి, హైజీనిక్ ఫుడ్ తీసుకోవాలి. ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా మనకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఆ జాగ్రత్తగా ఎక్కువ తీసుకుని కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
1: డాక్టర్ గారు, రిసిపియంట్ గురించి చెప్పారు, డోనర్ తన కిడ్నీ డొనేట్ చేసిన తర్వాత ఎంతకాలం తన నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అంటారు? ఎంతకాలం
0: డోనర్ కూడా 1 వీక్ to 10 డేస్ డోనర్ కూడా ఆపరేట్ సేమ్ కిడ్నీ ఆపరేషన్ చేస్తారు కాబట్టి వితిన్ 1 డేలో ఐసీ నుంచి బయట తెచ్చేయడం జరుగుతుంది. వితిన్ 1 డేనే లేచి నిల్చుకోవచ్చు, తిరగచ్చు, తన పని తన ఇంట్లో తాగొచ్చు, అన్ని తన రొటీన్ వర్క్స్ అని నెక్స్ట్ డే వితిన్ 24 అవర్స్ చేయొచ్చు అనమాట. కాకపోతే ఇంకా 5 డేస్ వరకు మామూలుగా ఏదైతే కుట్లు ఉంటాయో అవన్నీ మానపడం జరుగుతుంది కాబట్టి యూజువల్గా 1 వీక్ to 10 డేస్ వరకు మనకి నార్మల్ లైఫ్ కి నార్మల్ లైఫ్ చేయొచ్చు అనమాట.
1: ధన్యవాదాలు డాక్టర్ గారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు.

మీరింతవరకు ఆరోగ్య జీవనం, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఈ అంశం గురించి డాక్టర్ జి స్వర్ణలత గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ శుంకసారి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీలిమల సమయం 7 గంటలు దాటి 31 నిమిషాలు అవుతుంది. హాల్ టైమ్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు విందాం గోదావరి చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం. గీత రచన వేటూరి, సంగీతం కెఎం రాధాకృష్ణన్.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851025102కి లేదా hyderabadwater.gov.inని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.
1: ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు. తులసి చిత్రం నుండి వేణు సునీత పాడిన పాట, సాహిత్యం చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: నేషనల్ హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులు చే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
1: ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడు విందాం కింగ్ చిత్రం నుండి సాగర్ దివ్య పాడిన పాట. గీత రచన రామజోగ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
4: మగధీర చిత్రం నుండి అనుజ్ గురువారా రీతా పాడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం MM కీరవాణి.

0: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: ఇప్పుడు విందాం ఇష్క చిత్రం నుండి అద్నాన్ సామి నిత్యామీనన్ పాడిన పాట. గీత రచన కృష్ణ చైతన్య, సంగీతం అన్నుఫ్ రుబెన్స్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన అంశాలపై విద్యాశాఖ కార్యదర్శి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. సంస్థాగత యంత్రాంగాలు మరింత బలోపేతం చేయడం, పనితీరు విధానాలను క్రమబద్ధీకరించడం, విద్యార్థుల పట్ల మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించడం వంటి చర్యలపై చర్చించినట్లు జోషి సోషల్ మీడియాలో తెలియజేశారు. పౌరుల్లో దేశభక్తి భావన పెంపొందించేందుకు, జాతీయ ఐక్యతను బలోపేతం చేయడానికి హర్ ఘర్ తిరంగా దేశవ్యాప్తంగా ఈరోజు ప్రారంభమైంది. నెల 17 తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. 2022లో ప్రారంభమైన కార్యక్రమం దేశంలోనే అతిపెద్ద ప్రజాభాగస్వామ్య కార్యక్రమాల్లో ఒకటిగా రూపుదిద్దుకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో ఈవేళ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ నివాళులర్పించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఇండియా

మెడికల్ డివైజెస్ 2026లో ఏఐ అండ్ మెడ్టెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆరోగ్య సంరక్షణలో విప్లవాత్మక మార్పులు అనే విజ్ఞాన పత్రాన్ని విడుదల చేశారు. గిరిజన ఆదివాసీ బిడ్డలకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. అడవితో అనుబంధాన్ని, మూలాలను కాపాడుకుంటేనే గిరిజన సమాజం అభివృద్ధిలో అగ్రస్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కోయగూడెం ఓసీ3, జేవీఆర్ ఓసీ3 బొగ్గు బ్లాకులను సింగరేణి కేటాయించాలని ఏబీకేఎంఎస్, బీఎంఎస్ సంఘాల నాయకులు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జె కిషన్ రెడ్డిని కోరారు. మణుగూరు పీకే ఓసీ2 డీప్ సైడ్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు సింగరేణికి దక్కేలాగా చొరవ తీసుకున్నందుకు కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. హైదరాబాద్లో ఈరోజు ఆషాఢ బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్ డాక్టర్ కె లక్ష్మణ్, రాష్ట శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్తో పాటు పలువురు రాష్ట మంత్రులు అమ్మవారాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. జమ్మూకాశ్మీర్లో ఇటీవలి వర్షాలు, యాత్రా మార్గాల మరమ్మత్తు పనులు, రాబోయే రోజుల్లో ప్రతికూల వాతావరణం ఉంటుందన్న సూచనల దృష్ట్యా పెహల్గాం బల్తాల్ మార్గాల్లో వార్షిక అమర్నాథ్ యాత్రను ఈవేళ నుంచి నిలిపిచేశారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు 7:05 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీలియంలో సమయం 8 గంటలు దాటి 3 నిమిషాలు. మీకెంతో అంటే ఇంట్రెస్టింగ్ విషయాలు, సోషల్ మీడియాలో ప్రజెంటింగ్ ట్రెండింగ్ న్యూస్, మరి వైరల్ అవుతున్నటువంటి వింత వింత సంగతులను డీటెయిల్గా చెప్పే ప్రోగ్రామే
1: కొంచెం మస్తి బోలెడంత మజా, మస్తి మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: ఈనాటి మస్తీ మజాలో కూడా చాలా విషయాలు ఉన్నాయి. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మాస్ చిత్రం నుంచి రంజిత్ కల్పన పాన పాట విన్నారు. గీత రచన సాహితీ సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై
3: మీట్ ద స్టార్.
0: మస్తి మజా వింటున్నారు మీ ఆర్జే సాయితో. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మార్కెట్లో షాపింగ్ చేస్తున్నారు, చుట్టూ చాలా మంది జనాలు, వాహనాలు, ఒక్కసారిగా అందరూ ఒకే డైరెక్షన్లో పదా పదా పదా అంటూ రయ్యి రయ్యమని పరుగులు పెడుతున్నారు. ఎందుకో తెలుసా? అక్కడికి ఒక అనుకోని అతిథి వచ్చాడు. కానీ ఆ అతిథి మనిషి మాత్రం కాదండి, అడవిలో అత్యంత చురుకైన వేటగాడు. ఇంతకీ అక్కడికి వచ్చిన వేటగాడు ఎవరు? కాసేపులో చెప్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: నా అల్లుడు మూవీ నుంచి వేణు సుమంగళి పాడిన పాట విన్నారు. గీత రచన వెన్నెలకంటి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలీ శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, లుంగీలు, టవల్స్, బెడ్షీట్స్, కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
0: రయ్యి రయ్యమంటూ అందరు పరుగులు పెడుతున్నారు. అక్కడికి ఒక అతిథి వచ్చింది అని చెప్పాను కదా. అడవిలో అత్యంత చురుకైన వేటగాడు ఎవరు అనంటే చిరుతపులి. అవును, రాజస్థాన్లోని టోంకో అనే సిటీలోకి నిజంగానే ఇలాంటి ఇన్సిడెంటే జరిగింది. అడవి నుంచి దారి తప్పి వచ్చినటువంటి ఒక చిరుత రద్దీగా ఉన్నటువంటి మార్కెట్లోకి వెళ్ళింది. ఆల్మోస్ట్ 400 మీటర్లు పరిగెత్తి చివరకు ఒక వైన్ షాప్లోకి వెళ్ళిపోయింది. అక్కడున్న వాళ్ళు వెళ్ళిపోయారు. అయినా ఆ పులి ఓ ముగ్గురిపై దాడి చేసింది. అదృష్టవశాత్తు ఫారెస్టర్ ఆఫీసర్స్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి దాదాపు 5 గంటల ఆపరేషన్ తర్వాత మత్తు మందిచ్చి చిరుతను సురక్షితంగా పట్టుకుని అడవికి తరలించారు. ఇలాంటివి చూసినప్పుడే ఒక విషయం గుర్తుంచుకోవాలి. అడవి జంతువులు మనపై కోపంతో రావు, అవి భయంతో దారి తప్పి మనం ఉండే ప్రాంతాల్లోకి వస్తాయి. అంటే అందుకే ఇలాంటి సమయంలో వారి దగ్గరికి వెళ్ళడం, సెల్ఫీస్ తీసుకోవడం లాంటివి కాకుండా వెంటనే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మన బాధ్యత. ఎనీవే, సీసీటీవీలో రికార్డైనటువంటి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీ కేర్ఫుల్.

ఒకప్పుడు ఊళ్ళో చాలా అంటే చాలా బావులు ఉండేవి. ఇప్పుడంటే చాలా బావులు కనిపిస్తలేవు. ఒక్కసారి ఊహించండి, మనం సాధారణంగా బావిలో నీరు ప్రశాంతంగా ఉండటాన్ని చూస్తూ ఉంటాం. కానీ గుజరాత్లో ఒక బావిలో మాత్రం నీరు సముద్రపు అలలా ఎగిసిపడుతూ నిరంతరం కదులుతుండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఎందుకు అలా జరుగుతుందో ఈ పాట తర్వాత చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. మస్తి మజా వింటున్నారు విత్ మీ సాయి.

లక్ష్మి చిత్రం నుంచి టిప్పు శ్రేయ ఘోషల్ పాడిన పాట విన్నారు. గీత రచన కులశేఖర్, సంగీతం రమణ గోగుల. మస్తి మజా వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఇందాక చెప్పాం కదా, ఒక బావిలో నీరు సముద్ర పలలా ఎగిసిపడుతూ నిరంతరం కదులుతుండడంతో అందరూ అక్కడ వావని ఆశ్చర్యపోతున్నారు. గుజరాత్లోని మోర్బి జిల్లాలోని విర్పరాద గ్రామంలో ఈ వింత ఘటన చోటు చేసుకోవడం జరిగింది. అక్కడి ఒక వ్యవసాయ బావిలో నీరు ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా అలల మాదిరిగా కదులుతున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఘటన చూసినటువంటి స్థానికులు మొదట భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే కొందరు దీనిని భూకంపానికి సంకేతమేమో అని అనుమానం.

గమనించారు. అయితే ఇప్పటి వరకు ఇవి భూకంపానికి ముందు వచ్చే ప్రకంపనలే అని నిర్ధారించే ఆధారాలు ఇలాంటివి లేవు. ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఈ ఘటనకు శాస్త్రీయ కారణాన్ని తెలుసుకునేందుకు కూడా పరిశీలిస్తున్నారు. ప్రైమరీగా అయితే భూగర్భంలోని గాలి ఒత్తిడి, భూగర్భ జలాల కదలిక లేదా ఇటీవల కురిసినటువంటి వర్షాలు, నీటి రీఛార్జ్ వంటి కారణాలు ఉండవచ్చనే అభిప్రాయాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. అసలు కారణం ఏమిటో తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మరి ఈ వేవ్ వెల్ స్టోరీ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఇప్పుడు మీ అందరి కోసం ఒక సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు దాటి 32 నిమిషాలు అవుతుంది. ఏకచిత్ర గీతాలు వింటున్నారు. ఈనాటి ఏకచిత్ర గీతాలలో ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న మహేష్ బాబు గారు నటించిన దూకుడు చిత్రాల్లోని పాటలు విందాం. 2011 అనగానే వెంటనే గుర్తొచ్చే సినిమాలలో దూకుడు కూడా ఒకటి. మహేష్ బాబు హీరోగా, సమంత హీరోయిన్గా శ్రీను వేట్ల దర్శకత్వంలో వచ్చినటువంటి మూవీ 2011 సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈరోజు రీరిలీజ్ అయి కూడా ఫ్యాన్స్ మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నారు ఈ మూవీని. ఈ మూవీలోని పాటలు వింటూ ఎంజాయ్ చేద్దాం.

డ్యాన్స్ ఇలా అన్నింటిని కలిపి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చినటువంటి మూవీ దూకుడు. మరి ఇప్పుడు రంజిత్ దివ్య పాన పాట వచ్చేస్తుంది, భాస్కర్ భట్ల గీతం, తమన్ గారి మ్యూజిక్ ఉంటుంది కదా, మరి వాళ్ళు ఆటోమేటిక్గా డ్రమ్స్ మంచిగా ప్లే చేస్తూ ఉంటారు తమన్ గారు. ఇప్పుడు ఈ సాంగ్లో కూడా అదే బీట్స్ చాలా బాగుంటాయి.

దూకుడంటే వేగము, ఉత్సాహము, వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్ళే స్వభావము, అదే ఎనర్జీ ఈ మూవీలో కూడా కనిపిస్తూ ఉంటుంది. అటు యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, రొమాన్స్.

తమన్ మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చినటువంటి సాంగ్స్లో మాస్ బీట్స్ ఎలా ఉంటాయో మెలోడీస్ కూడా అంతే బాగుంటాయి. ఇప్పుడైతే మరి మీకోసం రామజోగ శాస్త్రి రాసిన గీతం, రాహుల్ నంబియార్ పాడిన పాట. పాటలో ఒక అబ్బాయి మొదటిసారి తన ప్రేమను చూసినటువంటి క్షణాన్ని, ఆ తర్వాత ఆమె ఆలోచనలతో తన రోజువారీ జీవితం ఎలా మారిపోయిందో చాలా సరదాగా ఉత్సాహంగా చెప్పారు రామజోగ శాస్త్రి. ఇప్పుడు వినబోయే పాటలు మరి ప్రేమలో పడినటువంటి మొదటి క్షణాన్ని, ఆ క్షణం చుట్టూ అల్లుకున్న

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

ఏకచిత్ర గీతాలు వింటున్నారు దూకుడు మూవీలో నుంచి. ఈ మూవీలో మహేష్ బాబు గారు అజయ్ ఐపీఎస్ పాత్రలో కనిపించారు. ప్రకాష్ రాజు, సోను సూద్, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, నాజర్, వెన్నెల కిషోర్ ఇలా తదితరులు ముఖ్య పాత్రలు నటించారు. ఎస్పెషల్లీ బ్రహ్మానందం కామెడీ ట్రాక్, అలాగే ఎంఎస్ నారాయణ వచ్చేటువంటి సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా నవ్వించాయి. ఇక మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే, ఎస్ తమన్ అందించినటువంటి సంగీతం గురువారం మార్చి ఒకటి కానీ, దేత్తడి, చుల్బులి చుల్బులి సాంగ్, పువ్వాయ్ పువ్వాయ్ అప్పట్లో చాలా అంటే చాలా పాపులర్ అయ్యాయి. ఇప్పుడైతే మరి మీకోసం చుల్బులి చుల్బులి సాంగ్ వచ్చేస్తుంది. మరి ఈ పాట తీసుకోవడానికి రీజన్, అప్పట్లో రోబో మూవీలో కిలిమంజరో సాంగ్ ఉంది కదా, ఆ పాటని ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ పాటని రాయడం జరిగింది. రామజోగ శాస్త్రి గారు పేరు వినగానే మనకు గుర్తొచ్చేది అల్లరి చిలిపితనం, ప్రేమలోని సరదా. ఇలా దూకుడు మూవీలో కూడా మహేష్ బాబు సమంతపై చిత్రీకరించారు. ఈ పాటను పాడింది కార్తిక్ రీటా. మరి తమన్ సంగీతంలో రామజోగ శాస్త్రి రాసినటువంటి ఈ గీతం మీ అందరి కోసం.

దూకుడు మూవీ నుంచి పాటలు వింటున్నాము. మరి ఇప్పుడు వచ్చేటువంటి పాట పెళ్లి వేడుక, బంధాలు, కుటుంబ సభ్యుల సందడి, ఆ వధువరుల ఆనందం కనిపిస్తాయి. డోలు, బాజాలు, ట్రంపెట్ వంటి పెళ్లి వేడుకల శబ్దాలను పాటలోనే సంగీతపరంగా ఉపయోగించారు. మరి పాడింది ఎవరంటే కార్తీక్, కోటి, రామజోయ శాస్త్రి, వర్ధిని, రైనారెడ్డి, మేఘ. మరి ఇప్పుడు ఆ పాట మీ అందరి కోసం.

ఏకచిత్ర గీతాలు వింటున్నారు దూకుడు మూవీ నుంచి. మరి మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతా. ఈ ఒక్క పంచ్ లైన్ వినగానే మనకు గుర్తొచ్చేటువంటి మూవీ దూకుడు. మరి 2011లో వచ్చినటువంటి ఈ మూవీ మహేష్ బాబు కెరీర్లోనే ఒక ప్రత్యేకమైనటువంటి మాస్ ఎంటర్టైన్. భయానికి మీనింగే తెలియని బ్లడ్డర్ అన్నది. అలాగే కాలున్నాడు ముందే చూస్తాడు, కానీ దిమాగ్ ఉన్నాడు దునియా మొత్తం చూస్తాడు. ఇలాంటి డైలాగ్స్ ప్రేక్షకులని చాలా ఎంటర్టైన్ చేశాయి. అటు పంచ్ డైలాగ్స్, కామెడీ టైమింగ్, మహేష్ బాబు స్వాగ్, ఇవన్నీ కలిపినటువంటి ఒక అన్ఫర్గెటబుల్ ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ కాంబినేషన్ మహేష్ బాబు గారిది, శ్రీనివైట్ల గారిది. అలాగే శ్రీనివైట్ల గారికి దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ కంపోజ్ చేసేవారు బిఫోర్ మూవీస్కి, కానీ ఈ మూవీకి తమన్ గారు అందించారు. ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది తమన్ గారికి. విడుదలైనటువంటి 50 డేస్లోనే 100 కోట్లు వసూలు చేసింది. ఇక మహేష్ బాబు గారి యాక్షన్తో పాటు కామెడీ టైమింగ్ కూడా చాలా వర్కౌట్ అయింది. తండ్రి కొడుకుల అనుబంధంతో ఈ కథకు మంచి ఎమోషన్ కూడా బలం ఇచ్చింది. తండ్రి కోమాలో ఉన్నటువంటి నేపథ్యంలో కొడుకు తన తండ్రిని సంతోషపెట్టేందుకు ఒక ప్రపంచాన్ని సృష్టించడమే ఈ యొక్క మూవీ యొక్క కాన్సెప్ట్. మరి మొత్తానికైతే మహేష్ బాబు గారి స్టైలు, శ్రీనివాట్ల గారి కామెడీ, అటు డైలాగ్స్, తమన్ మ్యూజిక్, బ్రహ్మానందం గారి నవ్వులు, సమంత గ్లామర్, ఇవన్నీ కలిస్తే అదే దూకుడు. పేరు మాత్రమే కాదు, బాక్సాఫీస్ వద్ద కూడా కలెక్షన్స్ సృష్టించింది. మరి ఈరోజు కూడా రీరిలీజ్ అయి ఇంకా ఎంటర్టైన్ చేస్తూనే ఉంది ఈ మూవీ. ఇదండి ఈనాటి ఏకచిత్ర గీతాలు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు దాటి 40 సెకండ్లు. నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ వింటారు.
1: ఆకాశవాణి అలవరసలపై తేలివచ్చి వివిధ భారతి వినివిధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి. కుండీ మొక్కలు సిమెంట్ మెట్టుగట్లు దాటి అలా చేలల్లోకి విడితే ఏటిగట్టు, చెట్టు నీడ పిలుపులు, పలుకు కంటి కాటుక ఎరుపులు, మెరుపులు, పాట విరుపులు, నల్లకన్నుల నాదస్వరపు పిలుపులు వినిపిస్తాయిట. అలా వెళ్లాలంటే అంత తెలికేం కాదనుకోండి. దారి వెంట ములుకురాళ్లను ఎరుకుంటూ నల్లమట్టి దారి వెంట వెళ్లాలని, ఒకవైపు పైరగాలి, ఆ గాలి పడగలెత్తిన పల్లెపడుచుల గాలి, గుళ్లపేరుల గలగలలు, జన సందోహానికి దూరంగా జానపద సందోహానికి దగ్గరగా ఈ పాట ఉంటుంది. విందాం రండి. బంగారు పంజరం చిత్రంలో ఎస్ జానకి పాడిన పాట.
2: గట్టుకాడ ఎవరో

కోపాన్ని దూరం చేసేందుకు పొగడ్త బాగా పనికొస్తుందంటారు. అలుకు ఆడవారి సొత్తు అయినా అరిగిన భర్తను అల్లరి కృష్ణునితో పోల్చి అనురక్తిగా ఆత్మీయ సరాగాలు ఒలికిస్తే రుసరుసలాడే చూపు కాస్త ముసిముసి నవ్వు అవుతుందని, వెన్నదొంగని వెన్నెల దొంగని దాచి అరుదైపోతున్న ఆత్మీయ అనురాగపు గీతం ఈ పాట. గుండమ్మ కథ చిత్రంలో పి సుశీల, ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతం. ఈ పాట రచన పింగళి నాగేంద్రరావు.

కొన్ని ప్రయాణాలంతే, ఎక్కడికో ఎందుకో. నదీతీరాలు రెండూ అటు ఇటూ ఉన్నా, మధ్యలో నది ఉన్నా కలిసినట్టే ఉంటుంది. బతుకు ప్రయాణంలో మరో బాటసారి దొరికే వరకు ప్రయాణం అయిపోయినా బాట మిగిలిపోయినట్టుగా, పూచిన పున్నమి కాచిన ఎండా తేడా లేకుండా, పువ్వులా నవ్వులా చేరువు కాలేమని తెలిసినా చెలిమి సగం సగంగా అలా మధ్యలో ఆగిపోతే. ప్రేమబంధం చిత్రంలో పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీతరచన వేటూరి సుందరరామ్మూర్తి, సంగీతం కెవి మహదేవన్.

0: రాజుల భాషంతా బహువచనమే. ఎత్తులు జిత్తులు, రాచరికం రణతంత్రం, వీటన్నింటి మధ్య చిక్కుకున్న రారాజు తన కోసం కొంత సమయాన్ని తీసుకుని తన మదిలో అలజడి చేస్తున్న మదనుడి సందడికి స్పందించి వలపు మధురిములో తాను తేలిపోవటం ఒక చిత్రమని, నమ్మలేని విచిత్రమని, ఇది ఎంత అందం భడారే అంటూ అదే బాణిలో సాగిన గీతం ఇది. దానవీర శూరకర్ణ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం పింజాల నాగేశ్వరరావు.
1: చిత్రం

రాగాలన్నీ మేలుకొలపలేవు, భవళో భూపాలమూ అయితే తప్ప, మాటలన్నీ హృదినీ తాకలేవు, దయా పారావతాలైతే తప్ప. బిందువుల్లో తుషారం, అది ఉషోదయంలో కాంతులునితే ఆ రసరాగ జగత్తుకు వందన చందనాలర్పిస్తూ వసంతకాల కోకిలకు వందనాలంటూ జీవన ఉదయ రేఖలలో గుడిలో గంటనాదంలాంటి ఓ మమతానురాగ రసరమ్య గీతం ఈ పాట. కోకిలమ్మ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, ఎంఎస్ విశ్వనాథన్ సంగీత సారథ్యం. ఈ పాట రచన ఆచార్య ఆత్రేయ.

ఆకాశదేశమంతా మెరిసే మేఘమాలికలే. ఆ మేఘానికి తన విరహ వేదనని నివేదిస్తే ఆ మేఘం చిరుచంతకు సందేశాన్ని చేరుస్తుంది. రాత్రంతా విరబూసినా తెల్లవారగానే తలతలపోతుంది వెన్నెల. వర్ష ఋతువులో కోయిలా మూగబోతుంది. తను కూడా అంతేనని ఒక నీప వృక్షంలా బూడిది కప్పిన నిప్పులా ఉన్న తన మనోవేదనని మరణ యాతనని శిథిల జీవితాన్ని మెరుపులేఖల్లో విన్నవించుకుంటున్న పాట. మేఘ సందేశం చిత్రంలో కెజే జయసుదాస్ పాడిన పాట. గీతరచన వేటూరి సుందరరామ్మూర్తి, సంగీతం రమేష్ నాయుడు.

ఆ ఊరికి ఈ ఊరు ఎంతో, ఈ ఊరికి ఆ ఊరు అంతే. దేవుడు మనిషిలాగానే. ఒకరిమీద ఒకరికి సందేహం, మనసులేని మనిషిని, మనిషి నమ్మని దేవుడిని, దేవుడు లేడనే మనిషిని, మూగ జీవాలకు రాని మాటని, పశుపక్షాదులకు లేని మనోబుద్ధిని ఇచ్చిన మనిషి కావడంలేదంటూ నవ్వుతూ నవ్విస్తేనే, ఏడుస్తూ ఏడిపిస్తేనే బ్రతికేస్తూ తను నవ్వితే లోకం ఏడుస్తుందని, తాను ఏడిస్తే లోకం నవ్వుతుందని అర్థం లేకుండా బతికేస్తున్న మనుషులకి ఈ పాట. దాగుడుమూతల చిత్రంలో ఘంటసాల పి. సుశీల పాడిన పాట.

గతంలా గుర్తుకొచ్చి వర్తమానంలా వినిపిస్తూ భవిష్యత్తు అనిపించేలా కాలాతీత భావం అనుభూతి కళ. కళలోనే ఊహలోనే పులకింతల పరవశం ధ్యాసని ఆశని కట్టిపడేస్తాయి. అలా కళ ఫలించాలంటే ఏనోమో ఫలించాలి, ఏనోరో వరమందివ్వాలని తొలి ప్రేమ మైకంలో ఊగు తూగు మురిపం ముచ్చట గుర్తుకు తెచ్చే ఈ పాట జయసింహ చిత్రంలో ఘంటసాల పి లీలా పాడిన పాట. గీతరచన సముద్రాల రామానుజాచార్య, సంగీతం టివి రా.

0: మృగతృష్ణ ఎడారికి, మనసు తృష్ణ విరహానికి సంకేతాలే. రాని పాట పాడుకున్నా, లేని బాట వెతుకుతున్నా ప్రపంచం పిచ్చి అంటుంది. అది కనుక పడితే, విధి పగబడితే పాట ఎక్కడుంటుంది? బ్రతుకు తెరువు కోసం నవ్వుతూ, మాటలతో మనస్సుల్ని నలిపేస్తూ, గుండెల్ని బాధల సమ్మెటతో బాధి వెచ్చని కన్నీరు పిండేస్తూ ఉన్నా, ఆ బాధల్ని నలుగురిలో నలుగురితో పంచుకుని విధికి విరుగుడు కనిపెడితే ఈ పాటవుతుంది. భార్యాబిడ్డలు చిత్రంలో ఘంటసాల పాడిన పాట. గీత రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం ఘంటసాల కెవి మహాదేవన్.
1: లేని బా

మనుషుల మమతల బంధం జన్మ జన్మలదని నమ్మకం. కడలెందుకు పొంగుతోందంటే పున్నమి వెన్నెల కోసం అంటాం. చెలిమెందుకు నిండుతోందంటే తన జోడీకై అంటాం. తను కడలైతే చిందులేసి వెళ్లే నదిని తానవుతానని, కుసుమం తనైతే తావినై తరించి పోతానని, తన చెరువు కన్నా స్వర్గం, తన దూరం కన్నా నరకం లేదంటూ జన్మజన్మల మమతానురాగాల్ని పాటల వింజామరలో వినిపించే గీతం. పూజా చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణిజీరాం పాడిన పాట. గీతరచన దాశరథి కృష్ణమాచార్య, సంగీతం రాజన్ నాగేంద్ర.

సంధ్యకాలంలో సంధ్య కింజాయి రంగులు. అవి అరుణకిరణాలు కాదని, సిగపాయల మందరాలని మధుర స్వాప్నికులైన కవులు అంటారు. తోటంటే పూల మొక్కలే కాదు, ఆ మొక్క మీద మన గుండెలో వలపు నిండాలి. తేనె తేటల నీరుతో ఆ మొక్క నిండాలి. వాడని వీడని బంధమై తోట అలా నిలిస్తేనే అన్ని ఋతువులు ఆమనులు, అన్ని రాత్రులు వెన్నెలలు. ఆకురాలే సడి, కొండవాగు చప్పుడు సెలయేరు, వీటిని కూడా నిద్ర పారుద్రొలుతుంది గనక. ఆ నిశ్చల నిశ్శబ్దంలో ఓ కమ్మని గీతం.

ఇష్టాలు ఎన్నో రకాలు, కానీ అందరికీ మాత్రం ఒకటే తెగిష్టం. ఏదంటే బోసినోటి పాపాయి చిరునవ్వు. బహుశా మనం అలానే నవ్వుంటాం మన చిన్నప్పుడు, కానీ గుర్తుండదు కదా. అందుకే అచ్చట ఆ బాల్యపు ముచ్చట ఇచ్చట ఈ పాప బోసినోటితో చూసి సంతోషిస్తాం. మురిసిన మనసుతో ఉరికిన కవితలా, పాపం పుణ్యం తెలియని పాపాయి పాలుగారు ప్రాయంలో అమ్మతో అనుబంధం అపూర్వం, అద్భుతం. పాటేముంది, మనం ఒక్కళ్ళం పాడుకోవచ్చు. కవితేముంది, అది అంతే. అయితే లాలి మాత్రం రెండు హృదయాల పెనవేసే జోల. ఆడబ్రతుకు చిత్రంలో పివి శ్రీనివాస్ పాడిన ఈ పాట. గీతరచన ఆచార్య ఆత్రేయ, సంగీతం విశ్వనాథన్ రామూర్తి.

0: తెరిచిన కనులు నిదురు పరదాలలో మూసుకునే వరకు శ్రావ్య సినీ సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ నేను మీకు వినపడే వరకు మీ నుంచి సెలవు కోరుతున్నది చంద్రశేఖర్ మల్లాది. నమస్కారం.
1: మీరింతవరకు నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ విన్నారు.

0: రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాలలోని కొన్ని వివరాలు. ఉదయం 6 గంటల 5 నిమిషాలకు అర్చన భక్తి గీతాల కార్యక్రమం క్షేత్రదర్శిని వింటారు. 7 గంటల 15 నిమిషాలకు ఆరోగ్య జీవనం, మహిళల ఆరోగ్యం కోసం సమతుల్య ఆహారం ఈ అంశం గురించి ఎన్ఐఎన్ శాస్త్రవేత్త డాక్టర్ టీనా గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి ఎంఎస్ లక్ష్మి. ఏడు గంటల 30 నిమిషాలకు జనరంజని, 8 గంటల 15 నిమిషాలకు జనరంజని, 10 గంటలకు ఎవర్ గ్రీన్ హీట్స్, ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్న కార్యక్రమం వింటారు. పన్నెండు గంటల 5 నిమిషాలకు చైతన్య స్ఫూర్తి, 12 గంటల 40 నిమిషాలకు లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్, 1 గంట 20 నిమిషాలకు షో టైం. రెండు గంటల 15 నిమిషాలకు శక్తిశీలి. ఇక సాయంకాలం పూట మా ప్రసారాలలో 5 గంటలకు చాయ్తో హాయ్ కబుర్లు, 6 గంటల 20 నిమిషాలకు లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటారు, 6 గంటల 50 నిమిషాలకు పాపులర్ సాంగ్స్, 7 గంటల 15 నిమిషాలకు ఇది మన చట్టం, స్థిరాస్తుల బదిలీ సమస్యలు పరిష్కారాలు, ప్రముఖ న్యాయవాది డాక్టర్ టి విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. రేపు రాత్రి 7 గంటల 15 నిమిషాలకు ఏడు గంటల 30 నిమిషాలకు ఆల్ టైమ్ హిట్స్, 8 గంటలకు మస్తీ మజా, 8 గంటల 30 నిమిషాలకు ఏకచిత్ర గీతాలు, రాత్రి 10 గంటలకు నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ. రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాలలోని కొన్ని వివరాలు విన్నారు.
1: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
2: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
1: ప్రభాత సమయాన పరమ

0: అర్చన. మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: సోషల్ మీడియాలో కూడా మమ్మల్ని ఫాలో అవ్వచ్చు. ఏఏఆర్ హైదరాబాద్ ఈ ఇన్స్టా పేజీని కూడా ఫాలో అవ్వండి. ఏఐఆర్ హైదరాబాద్ ఈ పేజ్ని ఫాలో అవ్వండి మరిన్ని అప్డేట్ కోసం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం సరిగ్గా 11 గంటలు. ఈనాటి కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం 102.8 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.